जोगी है या पागल, या तो बादल है या आंचल।

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెచ్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, ఆశ్వయుజ మాసం 21వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, అక్టోబర్ 13వ తారీఖు, మంగళవారం, శుభోదయం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ ఉషోదయపు వేళ వందనం కార్యక్రమం వింటున్నాం. రామభక్త హనుమాన్ ఎందరికో ఆరాధ్య దైవం అని మనందరికీ తెలుసు. ఒక్క హనుమంతుణ్ణి పూజిస్తే సీతారామ లక్ష్మణుడు శివుడు శనీశ్వరుడు అందరి అనుగ్రహం ఉంటుందని నమ్ముతుంటాం. అందుకే ఆంజనేయస్వామి ఆలయం లేని ఊరుండదు. హనుమంతుడికి దేశంలో అనేక ఆలయాలున్నాయి. అలాంటి దేవాలయాల్లో ఒకటి తమిళనాడు రాష్ట్రంలో నామక్కల్ జిల్లాలో ఉంది. మరి ఇవాల్టి క్షేత్ర దర్శనంలో నామక్కల్ హనుమాన్ ఆలయ విశేషాలు ఏంటో తెలుసుకుందాం.

క్షేత్రదర్శిని కార్యక్రమం వింటున్నాం. అయితే తమిళనాడులోని నామక్కల్ జిల్లాలో నామక్కల్ కొండ కింద ఈ ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది. నామక్కల్లో నిలువెత్తు రూపంలో ఆంజనేయ స్వామి భక్తులతో పూజలు అందుకుంటుంటాడు. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే, ఆంజనేయ స్వామి విగ్రహం దాదాపు 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. మరి అంత అద్భుతమైన ఆలయం గురించి మనం తప్పకుండా తెలుసుకోవాల్సిందే కదా. మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

క్షేత్రదర్శిని కార్యక్రమంలో నామక్కల్ జిల్లాలో ఉన్న హనుమాన్ ఆలయం గురించి తెలుసుకుంటున్నాం. అయితే ఆ స్థల పురాణం ఏంటో కూడా తెలుసుకుందామా? పూర్వం హిరణ్యకశ్యపుని సంహారం తర్వాత నరసింహస్వామి ఈ ప్రాంతంలో హనుమంతుడికి దర్శనమిచ్చినట్లు మనకి తెలుస్తోంది. అందుకే ఇక్కడ ఆంజనేయ స్వామికి ఎదురుగా నరసింహస్వామి విగ్రహం కూడా ఉంటుంది. ఇంకా నామక్కల్లో హనుమానుడు స్వయంభూగా వెలిసినట్లు ఆలయ స్థల పురాణం ద్వారా కూడా తెలుస్తోంది. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది, అదేంటో కూడా తెలుసుకుందాం ఈ హనుమాన్ చాలీస విన్న తర్వాత.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం. క్షేత్రదర్శనంలో తమిళనాడులో ఉన్న నామక్కల్ జిల్లాలో ఉన్న హనుమాన్ ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ హనుమాన్ ఆలయానికి పైకప్పు లేకపోవడం విశేషం. ఒకవేళ ఎవరైనా పైకప్పు నిర్మించడానికి వాళ్ళు చేయాలనుకున్నా అది కూలిపోవడం లేదంటే మధ్యలో ఆగిపోవడం జరిగేదంట.

అందువల్ల ఇక ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అంతేకాకుండా ఆంజనేయ స్వామికి ఎదురుగా ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి కూడా పైకప్పు లేకపోవడం వల్ల కూడా ఆంజనేయ స్వామి ఆలయానికి కూడా లేదని కొందరు అంటూ ఉంటారంట, ఆలయానికి సంబంధించిన వాళ్ళు. అయితే ఇవన్నీ కాదు, ఇక్కడ వెలసిన హనుమాన్ విగ్రహం రోజు రోజుకు పెరుగుతున్నందున హనుమాన్ ఆలయానికి పైకప్పు వేయడం సాధ్యం కాదని ఆలయ అర్చకులు చెప్తుంటారంట. మరి ఈ నామక్కల్ హనుమాన్ ఆలయం గురించి, ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం.

అయితే నామక్కల్లోని దేవాలయం సుమారు 1507 ఘన చరిత్ర కలిగి ఉన్న టెంపుల్. అయితే నామక్కల్ కోట కింద భాగంలో ఉన్న ఈ ఆలయంలో నరసింహస్వామి ఆలయానికి సుమారు 100 మీటర్లు ఎదురుగా ఈ హనుమాన్ ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో ప్రధాన ఆకర్షణ ఆంజనేయ స్వామి విగ్రహం. నామక్కల్ హనుమాన్గా ప్రసిద్ధి చెందిన ఈ ఆంజనేయుడు చేతులు జోడించి లక్ష్మీ నరసింహస్వామి సాలగ్రామం వైపు తిరిగి నమస్కరిస్తున్న భంగిమలో ఉంటాడు. ఆంజనేయుడి విగ్రహం నరసింహస్వామి మూర్తికి అభిముఖంగా ఉండటం కూడా ఒక విశేషమే. మరిన్ని విషయాలు తెలుసుకుందాం శ్రీ ఆంజనేయ అష్టకం విన్న తరువాత.

0: ಇತಿ ಶ್ರೀ ಮಧುಸೂದನಾಶ್ರಮ ಶಿಷ್ಯಾಚ್ಯುತ ವಿರಚಿತಂ ಶ್ರೀಮತ್ ಹನುಮದಷ್ಟಕಂ ಸಂಪೂರ್ಣಂ.
1: నామక్కల్ హనుమాన్ ఆలయం గురించి తెలుసుకుంటున్నాం. నామక్కల్ దుర్గాన్ని 16వ శతాబ్దంలో రామచంద్ర నాయకర్ నిర్మించారు. నామగిరి కోటగా పిలువబడే ఈ కోటకి రెండు వైపులా ఉన్న గుహల్లో నరసింహస్వామి, రంగనాథస్వామి ఆలయాలు ఉంటాయి. కొండరాయితో మలిచిన విగ్రహాలు కాబట్టి ఇవి ఇప్పటికీ చెక్కు చెదరకుండా భక్తులందరికీ దర్శనమిస్తుంటాయి. ఈ కొండల్లో 8 కొలన్లున్నాయంట. వాటిలో అన్ని కాలాల్లోనూ విరిసిన తామర పూలు ఉండటం కూడా విశేషమే. ఇంకా ఈ ఆలయంలో రోజుకు 4 సార్లు ఆలయ ఆచారాలు నిర్వహిస్తారు. ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 6 గంటలకి, అలాగే రాత్రి 8:45కి పూజలు చేస్తారు. ప్రతి ఆచారానికి అలంకారం, నైవేద్యం, దీపారాధన అనే 3 దశలుంటాయంట. అలాగే హనుమాన్ జయంతి, శ్రీరామనవమి వంటి ప్రత్యేక పర్వదినాలు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి మాసంలో హనుమంతుని జన్మ నక్షత్రమైన పూర్వభాద్ర నక్షత్రం రోజు ప్రత్యేక పూజలు కూడా జరుపుతూ ఉంటాయంట. మరిన్ని విషయాలు తెలుసుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz.
2: శ్రీ హనుమదేశ, ఓ సురేంద్ర పరివాస, భక్తుల కష్టాలను తీర్చే కరుణామూర్తి, నిన్నెలా పొగడాలి, నిన్నేమని పిలవాలి, నిన్ను వర్ణించటం సాధారణ మానవులమైన మాకు ఎలా సాధ్యమవుతుందయ్యా?

మరి ఈ తమిళనాడులో ఉన్న నామక్కల్ జిల్లాలోంచి సేలం వెళ్లే మార్గంలో ఉన్న ఈ ఆలయానికి తమిళనాడు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కేంద్రాల నుంచి రవాణా సౌకర్యాలున్నాయి. ఇంకా ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే, చెడు అలవాట్లు వ్యసనాలతో ఇబ్బంది పడేవాళ్లు నామక్కల్ హనుమ ఆలయాన్ని దర్శిస్తే ఎంతటి దుర్వ్యసనాల నుంచైనా బయటపడేస్తుందన్న నమ్మకం ఉందంట. మరి ఈసారి తమిళనాడు రాష్ట్ర పర్యటనకి మీరు వెళ్ళినప్పుడు ఈ నామక్కల్ జిల్లాలోని హనుమాన్ ఆలయాన్ని కూడా వీలైతే సందర్శించండి. ఇది ఇవాల్టి క్షేత్రదర్శిని.

0: FM Rainbow 101.9 Musically yours.
1: ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్ లో ఎగ్జాక్ట్ గా 7:01 దాటి అలా టైం ముందుకు వెళ్తుంది. ముందుగా మీ అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా చెప్పాలంటే హెల్తీ మార్నింగ్స్ వింటున్నాం మనం. సో మన ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే బాగుంటే ఆ రోజంతా చాలా బాగుంటుందంట, మూడైనా లేకపోతే మన పుట్టకైనా మన ఆరోగ్యానికైనా. సో మరి అంత ఇంపార్టెంట్ అయిన దాన్ని మనం బాగా ప్లాన్ చేసుకోవాలి కదా. మరి అదేంటో తెలుసుకుందాం ఇవాళ హెల్తీ మార్నింగ్స్ లో. ఈ సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది ప్రేయస్ రావే సినిమా నుండి, ఎస్పీ బాలు చిత్ర అండ్ కోరస్ పాడిన సూపర్ హిట్ నెంబర్. ఆ పాట తర్వాత అసలు ఏంటి కథా కమామిషి ఏంటో తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.

నిజంగా ఎంత బాగుంది కదా సాంగ్ శ్రీలేఖ గారి కంపోజిషన్ లో ఎస్పి బాలు చిత్ర అండ్ కోరస్ పాడిన సూపర్ హిట్ నెంబర్ విన్నారు. ప్రేయస్ రావే సినిమా నుండి స్టూడీ క్లాక్ లో 7:07 అవుతుంది. మరి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో మెజారిటీ పీపుల్ దోశ, ఇడ్లీ, వడ పూరి, బోండా అంటూ ఇలా ఇష్టం ఉన్న బ్రేక్ఫాస్ట్ అన్నీ ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు, తింటుంటారు. అయితే ఎప్పుడు ఒకే రకమైన టిఫిన్ తినాలన్నా అందరికీ బోరింగ్ గానే అనిపిస్తుంది కదా. అందుకే కొత్తగా ట్రై చేద్దామని అనుకున్నప్పుడు అటు ఆరోగ్యానికి ఇటు కొత్తదనానికి తీసిపోకూడదు, అంతే కదా మనం.

వస్తోంది మన కోసం సుజాత మలేషియా వాసుదేవన్ పాడిన సాంగ్ ఏం సినిమాలో అంటే మెరుపు కలలు సినిమా నుండి ఓ వాన పడితే అంటూ వచ్చేస్తుంది. మరి వాన పడితే బాగుంటుందా, ఎండలు కూడా బాగా అసలు సంబర్ కంటే ఎక్కువ కొడుతున్నాయి, అసలు ఏంటి ఎల్నినో అని రకరకాల ఆలోచనలు వస్తున్నాయి కదా. ఇలాంటి ఒక కూల్ సాంగ్ వింటే మనకి ఆ ఎండల్ని కూడా మర్చిపోతాం. మరి లేట్ చేయకుండా వినేద్దాం ఏఆర్ రహమాన్ కంపోజిషన్లో వచ్చిన ఈ సూపర్ హిట్ నెంబర్ మనందరి కోసం.

0: FM Rainbow 101.9
1: 7:16 అవుతుంది స్టూడియో క్లాక్ లో. హెల్తీ మార్నింగ్స్ వింటున్నారు విత్ మీ ఆర్జే రంజిత్. మరి రాగి పిండి, సగ్గు బియ్యం, కిచడి ఎలా చేస్తారు అనే దాని గురించి తెలుసుకుందాం. నెయ్యి ఫ్లేవర్తో మంచి రుచికరంగా ఉండే ఈ కిచడిని పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారంట. కిడ్స్ లైక్ చేస్తారంటే చాలామంది దీన్నే ట్రై చేస్తారు. నిజమే కదా, ఎందుకంటే పిల్లలు ఏది చేసినా తినట్లేదండి అనే కంప్లైంట్స్ మనం డైలీ వింటుంటాం డాక్టర్స్ దగ్గర, లేకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర, ఇద్దరు ముగ్గురు కలిసి మాట్లాడుకునే దగ్గర ఇదే టాపిక్, లేదంటే ఇది వన్ ఆఫ్ ది టాపిక్స్లో ఉంటుందన్నమాట. మరి అలాంటి సతాయించే పిల్లలకు కూడా ఇష్టంగా తినే ఈ రాగి సగ్గు బియ్యం కిచడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఎలా చేసుకుంటారో తెలుసుకుందాం ఈ పాట తర్వాత. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర కోరస్ పాడిన అందమా అందమా అంటూ వచ్చేస్తోంది గోవింద గోవింద సినిమా నుండి మనందరి కోసం ఈ పాట.

7:22 అవుతుంది స్టూడే క్లాక్ లో. హెల్తీ మార్నింగ్స్ లో మనం ఈరోజు ఏదో తెలుసుకుందాం అనుకున్నాం కదా, రాగు రాగిపిండి సగ్గుబియ్యం కిచిడి గురించి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, రాగిపిండి, ఉడికించిన పెసరపప్పు, సగ్గుబియ్యం, నెయ్యి, ఆనియన్స్, మిర్చి, టొమాటో, క్యారెట్, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, మిరియాలు, పసుపు, అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కరివేపాకు. అది చాలా ఇంపార్టెంట్ కదా. సో జనరల్గా మనం ఏదైతే చేసుకుంటామో ఇంగ్రీడియంట్స్ అన్ని కామన్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్ తెలుసుకుందాం. సో గిన్నెలో సగ్గుబియ్యం నీళ్ళలో నానబెట్టుకుని తర్వాత

ఆనియన్స్ ని, టొమాటోస్ ని, క్యారెట్స్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి నెయ్యి పోసి కొంచెం అది కరిగిన తర్వాత మిరియాలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు ఇలాంటివన్నీ వేసి వేయించుకోవాలన్నమాట. మీరు అలా వేయించుకుంటూనే ఉండండి, నేను ఒక చిన్న పాట వినిస్తాను. ఆ పాట తర్వాత ఏం చేయాలి తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.

సూపరిట్ నంబర్ విన్నాం కదా, మరి మీరు అలా వేయిస్తూ ఉన్నారా? వేయించిన తర్వాత ఏం చేయాలంటే, ఆల్రెడీ కట్ చేసి పెట్టిన క్యారెట్ ముక్కలు, ఆనియన్, టొమాటో, పసుపు, కరివేపాకు తీసుకుని ఆనియన్స్ అండ్ టొమాటో కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు అలా ఫ్రై చేసుకోవాలంట. ఆ తర్వాత ఉడికించిన పప్పు, నానబెట్టిన సగ్గుబియ్యం, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకుని ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా మగ్గనివ్వాలి. అలా చేస్తూ ఉండండి, నెక్స్ట్ ఏం చేయాలో నేను చెప్తాను. ఇప్పుడైతే ఈ సూపరిట్ నెంబర్ మనందరి కోసం, మీరు వింటున్నారు హెల్తీ మార్నింగ్స్ విత్ మీ ఆర్ చిరంజీత్. స్టే ట్యూన్డ్.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

పేస్ట్ నీళ్లు పోసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనకి ఎంత సాల్ట్ కావాలో అంతే సాల్ట్ వేసుకొని చిక్కబడింది అని అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోయిందా? మరి రాగిపిండి, సగ్గుబియ్యం, కిచడీ అన్నాం, మరి దీనికి తాలింపు, పోపు అంటారు కదా, మరి దాన్ని ఎలా చేసుకోవాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, అవన్నీ తెలుసుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్.

సూపర్ హిట్ నంబర్ విన్నాం అంజు సినిమా నుండి. శంకర్ మహాదేవన్ అండ్ గంగా పాడినారు. సో మరి తర్వాత హెల్తీ మార్నింగ్స్లో మనం అలా మగ్గనిచ్చి అలా సైడ్కు పెట్టుకున్నట్టున్నారు మీరు కూడా. సో అలా మగ్గేలోపు రాగిపిండి తీసుకొని అందులో పోస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలంట. నెక్స్ట్ మగ్గిన తర్వాత రాగిపిండి

వండర్ఫుల్ ట్రాక్ ఫ్రమ్ ద మూవీ. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. మరి తర్వాత మనం ఏమనుకుంటున్నాం, పోపు తాళింపు కోసం ఏం చేయాలి అంటే, నెయ్యి, మిరియాలు, జీడిపప్పు, కరివేపాకు ఇలాంటి అన్ని రెగ్యులర్గా ఎలా అయితే మనం పోపులోకి తీసుకుంటామో అలాంటి అన్ని తీసుకొని ఆల్రెడీ రెడీగా ఉన్న కిచడీలో వేసి మొత్తం కలిసి ఎలా మిక్స్ చేసుకుంటే అంతే చాలు. ఇక అమ్మమ్మల స్టైల్లో నోరూరించే రాగిపిండి, సగ్గుబియ్యం కిచడీ రెడీ అయిపోయినట్టే. చూడండి అసలు రాగిపిండి, సగ్గుబియ్యం కిచడీ. సో ఆ రాగులకి సగ్గుబియ్యానికి అసలు దేనికదే పోటీ అనమాట, అంటే ఆరోగ్యంలో మనకి మంచి పోషకాలు అందించే విధంగా. సో మరి అది రెడీ అయిపోయింది కదా, మరి ఇంకేంది, తినేద్దాం. ఇదిగో ఈ సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తోంది మనందరి కోసం, ఘర్షణ సినిమా నుండి జీన్ శ్రీనివాస్ పాడిన ఏ చిలిపి కళ్ళలోన కలవు అంటూ. సూపర్ హిట్ నెంబర్, స్టే ట్యూన్డ్.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి, లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సో అలా వేడివేడిగా రెడీగా ఉన్నటువంటి రాగిపిండి, సగ్గుబియ్యం, కిచిడి అదేనండి హెల్తీ మార్నింగ్స్ లో తెలుసుకుంటున్నాం కదా. సో అది వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటే ఉంటుంది చూడు. తక్కువ ఇంగ్రీడియంట్స్ తో అప్పటికప్పుడు తయారు చేసుకునే ఈ రెసిపీ నచ్చితే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందంట. ఇంగ్రీడియంట్స్ అన్ని ఆరోగ్యానికి మంచి చేసేవే కాబట్టి పిల్లలు పెద్దలు అందరూ తినే ఈ రాగిపిండి, సగ్గుబియ్యం, కిచిడి మన హెల్తీ మార్నింగ్స్ లో మనం తెలుసుకున్న హెల్తీ బ్రేక్ఫాస్ట్. స్టూడియో క్లాక్ లో 7:55 ఒక సూపర్ హిట్ నెంబర్ మనందరి కోసం. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెచ్ 2:00 లో సమయం 8 గంటలకు కావస్తుంది. మరి కాసేపట్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 6 రాష్ట్రాలకు గవర్నర్లను నియమించారు. ఓంప్రకాష్ మాధురను కేరళకు, రాజేంద్ర విశ్వనాథన్ తమిళనాడుకు బదిలీ చేయగా, ఒడిశాకు బ్రజ్ మోహన్ రామ్, కర్ణాటకకు సుధా యాదవ్, ఉత్తరాఖండ్కు ధాల్ సింగ్, సిక్కింకు దుష్యంతను గవర్నర్స్గా నియమించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు నమోదుకు ఓటర్ కార్డు తప్పనిసరి కాదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. ఓటర్ కార్డు వివరాలు లేకపోయినా ఫారం 18 దరఖాస్తులు తిరస్కరించవద్దని కలెక్టర్లు, ఈఆర్ఓలను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్నినో పరిస్థితులపై రైతు నేస్తం ద్వారా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొన్నం, సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లు, అధికారులు, రైతులు పాల్గొన్న ఈ సమావేశంలో జల ఇంధన వనరులు పొదుపుగా వినియోగించుకోవాలని మంత్రులు సూచించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి నేడు జరగాల్సిన ఎథిక్స్ కమిటీ సమావేశం ఈ నెల 16వ తేదీకి వాయిదా పడ్డట్టు చైర్మన్ రేవూరి ప్రకాష్ రెడ్డి తెలిపారు. సభ్యులు ఢిల్లీలో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. దేశం నుంచి నైరుతి ఋతుపవనాలు వేగంగా తిరోగమనం చెందుతున్నాయి. పలు రాష్ట్రాల్లో పూర్తిగా, తెలుగు రాష్ట్రాలతో సహా మరికొన్ని చోట్ల పాక్షికంగా వెనక్కి తగ్గగా త్వరలో ఈశాన్య ఋతుపవనాలు రానున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు అమ్మవారు బాల గాయత్రీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు ప్రత్యేక పూజలు చేయగా అమ్మవారి నామస్మరణతో ఆలయం మారుమోగింది. ప్రజాస్వామ్య వ్యవస్థల బలోపేతానికి, పరిశ్రమలు, సాంకేతికత, విద్యారంగాల్లో పరస్పర సహకారానికి తెలంగాణ హిరోషిమ కృషి చేయాలని అసెంబ్లీ చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి స్పీకర్ ప్రసాద్ కుమార్ ఆకాంక్షించారు. సోమవారం శాసనసభ సందర్శించిన జపాన్ హిరోషిమ ప్రతినిధుల బృందంతో నిర్వహించిన సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. జపాన్ హిరోషిమ ప్రతినిధులు సిఎస్ సంజయ్ జాజులతో భేటీ అయిన ఆయన పెట్టుబడులు, ఉపాధిలో జపాన్ సహకరించాలని కోరుతూ డిసెంబర్లో జరిగే గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానించారు. రాష్ట్రంలో రైతులు సమస్యలతో అల్లాడుతుంటే సీఎం, మంత్రులు ఢిల్లీ రాజకీయాల్లో మునిగిపోవడాన్ని బీఆర్ఎస్ నేత హరీష్ రావు తప్పుపట్టారు. తెలంగాణ భవన్లో మాట్లాడిన హరీష్ రావు పంటలు వెయ్యదనడం మానేసి కరెంటు కోతలు, నీటి కొరతపై వెంటనే సమగ్ర కార్యాచరణ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 9 గంటలకు వింటారు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్ లో 8:04 అవుతుంది. హమారా హైదరాబాద్ అంటే ఇన్న, అంటే ఈ పిలుపులో మనదన్న భావన ఉంది కదా. హైదరాబాద్ మీద ప్రేమ, మన సంస్కృతి పట్ల గర్వం కనిపిస్తుంది. హైదరాబాద్ అంటే జస్ట్ ఒక సిటీ కాదు, ఎన్నో సంస్కృతుల కలయిక, ఎన్నో చారిత్రక జ్ఞాపకాల నిలయం. అంతెందుకు మినీ ఇండియా అనొచ్చు కదా, మీకు కూడా ఎప్పుడన్నా అనిపించింది అట్లనే. మరి ఇంకెందుకు లేట్, హమారా హైదరాబాద్ లో ఇవాళ ఏం మాట్లాడుకుందాం తెలుసుకుందాం. ఈ పాట తర్వాత వచ్చేస్తుంది హ్యాపీ సినిమా నుండి క్లింటన్ పాడిన సూపర్ హిట్ నెంబర్ మనందరి కోసం. స్టే ట్యూన్డ్.

ఎస్ సూపర్ హిట్ నెంబర్ హ్యాపీ సినిమా నుండి మన హైదరాబాద్ ని మనకు మళ్ళీ కొత్తగా ప్రయత్నం చేసే సాంగ్ అనమాట. క్లింటన్ పాడిన సాంగ్ మరి చార్మినార్ దగ్గర సందడి నుంచి షురు చేస్తే ఇరానీ చాయ్ అడ్డాల ముచ్చట్ల వరకు, ఓల్డ్ సిటీ స్ట్రీట్ నుంచి హైటెక్ సిటీలుండే పెద్ద బిల్డింగ్ల వరకు మన ప్రాంతానికి ఒక కథ ఉంది కదా. మరి ప్రతి కథలోనూ మన హైదరాబాద్ ఉంటుంది. మరి ఈరోజు కూడా అట్లా ఒక ప్లేస్ గురించి తెలుసుకుందాం. మీరు వింటున్నారు హమారా హైదరాబాద్ హర్ గల్లీకి కహానీ హమారే షహర్ కి నిశానీ విత్ మీ ఆర్జే రంజిత్ స్టేడియం.

0: చిన్నారికి తన భావాలను తెలియజేసే హక్కుంది. కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎసి, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎసితో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎసి అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766126.
1: హమారా హైదరాబాద్ వింటున్నాం కదా. మన హైదరాబాద్ లో ఓల్డ్ సిటీ దిక్కుపోతుంటే మూసీ నది మీద వచ్చే పురాణ పూలను ఎప్పుడైనా చూసారా అని అడిగితే, అరే హైదరాబాద్ నుండి ఇవన్నీ చూడకుండా ఉంటామా అని అనుకుంటారు, అని అంటారు కూడా. అది నిజమేలే, పేరుకు తగ్గట్టే అది మన నగరంలో ఉన్న పురాతన వంతెనల్లో ఒకటి. ఇక్కడి నుంచే మన భాగ్యనగర నిర్మాణం కూడా స్టార్ట్ అయిందని చెప్తుంటారు కూడా. మరి అంతటి చారిత్రక విశేషం ఉన్న పురాణ పూల గురించి ఇవాళ తెలుసుకుందాం హమారా హైదరాబాద్ లో ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.
2: Hi. Are you single? Buy me a drink. Hey, let's go out, man. Your place or mine?

0: FM Rainbow 101.9 Musically yours.
1: ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్ లో 8:22 అవుతుంది. హమారా హైదరాబాద్ లో మనం ఇవాళ పురాణా పూల్ గురించి తెలుసుకుంటున్నాం. మరి దానికి సంబంధించి చాలా కథలు చరిత్రలో ఉన్నాయి. ఈ వంతెన కుతుబ్ షాహీలు నిర్మించిన అద్భుతమైన కట్టడాల్లో ఒకటని చెప్పుకోవచ్చు. అంతేకాదు మన హైదరాబాద్ నగరంలో కట్టిన మొదటి వంతెన అని కూడా అంటారు. దీన్ని క్రీస్తు శకం 1578లో హైదరాబాద్ ఇబ్రాహీం కులీ కుతుబ్ షా నిర్మించారు. దీన్ని గోల్కొండ ఫోర్ట్ నుండి కార్వాన్ మీదుగా ఓల్డ్ సిటీకి వెళ్ళడానికి దీన్ని నిర్మించిండ్రంట. మరి ఇంత అద్భుతమైన కట్టడం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందామా ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: मंत्रालय तक पहुंचा दी है।
1: आज ही www.pgportal.gov.in पर जाएं और अपनी शिकायत दर्ज करें।
0: सारी शिकायतों का समाधान सीपी ग्राम्स की समाधान दीदी।
2: యస్మీర్ వింటున్నారు హమారా హైదరాబాద్ విత్ మీ ఆర్జే రంజిత్. ఒక్కసారి ఊహించుకోండి, అప్పట్లో ఇప్పుడున్నట్టు ఫ్లైఓవర్స్ లేవు, మెట్రో ట్రైన్స్ లేవు, ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు, పెద్ద పెద్ద వంతెనలు అయితే అస్సలే లేవు. అట్లాంటి రోజుల్లో మూసీ నదిని దాటడానికి ఈ బ్రిడ్జ్ ఎంత యూజ్ అయ్యేదో కదా. ఈ బ్రిడ్జ్కి దాదాపు 600 అడుగుల పొడవు, 35 అడుగుల వెడల్పు ఉన్న 22 ఆర్చులు ఉన్నాయి. అది పురాణపుల్ స్టోరీ అన్నమాట. కొన్నిసార్లు మనకి తెలియనప్పుడు చూసిన ఫీలింగ్, తెలిసిన తర్వాత వచ్చే వైబ్స్ వేరే ఉంటాయి కదా, అది ఏ విషయంలోనైనా సరే. సో ఈసారి కనుక మీరు అడవికి పోయినప్పుడు కొద్దిసేపు ఆగి చూసి వెళ్ళండి, ఎందుకంటే మనకి ఒక వస్తువు కానీ ఒకటి ఏదైనా సరే దాని కథ తెలియకముందు ఒక తీరు ఉంటుంది, కథ తెలిసినాకే ఇంకో తీరు ఉంటుంది. ఈసారి కూడా మీరు ఒకసారి అక్కడ ఆగి చూడండి, మీకే తెలిసిపోతుంది ఆ వైబ్స్ ఏంటో, అదేదో మీకే అర్థమైపోతుంది. రైట్, ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ నెంబర్ ఆరెంజ్ సినిమా తర్వాత, ఆరెంజ్ సినిమాలో చిలిపిగా అనే ఈ పాటని కార్తీక్ పాడారు. ఆ పాట తర్వాత మరిన్ని విషయాలు తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.

కాలం మారింది, సిటీ ఎక్స్పాండ్ అయ్యింది, కొత్త కొత్త బ్రిడ్జెస్ వచ్చినాయి, కానీ పురాణ పుల్ మాత్రం హైదరాబాద్ గతాన్ని గుర్తు చేస్తే చారిత్రక ఆనవాళ్లలో ఒకటి అన్నమాట. ఒకప్పుడు ప్రయాణాలకు దారి చూపించింది, ఇవాళ అదే మన చరిత్రలోకి దారి చూపిస్తుంది. అరే క్యా బాత్ హై జీ అని అనిపిస్తుందా మీకు కూడా. ఇది ఇవాళ మనం మన సిటీలోని పురాణ పుల్ గురించి తెలుసుకున్న విషయాలు. మరి ఇంకా ఈ ఫెస్టివ్ సీజన్లో ఇంకా చాలా ఉన్నాయి విషయాలు మాట్లాడుకునేటివి, తప్పకుండా తెలుసుకుందాం ఈ పాట తర్వాత. మరి లేట్ చేయకుండా దేత్తడి అనుకుంటూ వచ్చేస్తోంది దూకుడు సినిమా నుండి రంజిత్ అండ్ దివ్య పాడిన ఈ సూపర్ హిట్ ఎనర్జెటిక్ ట్రాక్ మనందరి కోసం. స్టే ట్యూన్డ్.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: రీడ్ విత్ రెయిన్బో 2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: హమారా హైదరాబాద్ వింటున్నారు విత్ మీ ఆర్జే రంజిత్. మరి పండగ వచ్చిందంటే చాలు, మనకి బతుకమ్మ, దసరా, దివాళీ ఇలా పండగల సందడి మొదలవబోతుంది. ఆల్రెడీ మొదలైంది కూడా. కొత్త బట్టలు, కొత్త అంగులు, షాపింగ్ అంటేనే మనకు ఎక్కడలేని ఉత్సాహం కదా. కానీ ఆఫర్ ఉందని చెప్పి చూసేస్తాం, మరి డిస్కౌంట్ చూసి ఇంకొకటి తీసుకుంటాం, ఇలా తీసుకోంగా ఏమవుతుందంటే తీరా బిల్లు చూస్తే మాత్రం గుండె గుబేలైపోతుంది. సో మరి ఈ పండగకి షాపింగ్ చేద్దాం కానీ కొంచెం వెరైటీగా కాస్త ఆలోచించి చేయాలంట. అది ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: సో మనం మాట్లాడుకుంటున్నాం షాపింగ్ అనగానే, అంటే పండుగ సీజన్ వచ్చిందంటే షాపింగ్ చేయాలి, ఇంకా అన్ని కొనేసుకోవాలని చెప్పి ఏమి ఆలోచించకుండా అన్ని కొనేసుకుంటూ ఉంటాం, కానీ చివరికి బిల్లు చూస్తే మాత్రం గుండె గుబేయాలి అనిపిస్తుంటుంది. సో దాన్ని ఎలా మనం ఒక ప్రణాళిక ఒక ప్లాన్ ఎలా వేసుకోవాలంటే, ఫస్ట్ బడ్జెట్ ఎంతో ముందు డిసైడ్ అయిపోతే ఆ బడ్జెట్కి తగ్గట్టే మనం షాపింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనకు కావాల్సిన వస్తువుల లిస్ట్ అంతా ముందే సిద్ధం చేసుకున్నాం అనుకోండి, ఒక వస్తువు కొనే ముందు రెండు మూడు షాపుల్లో ఆ కంపేర్ చేసుకోవాలి. మనందరికి తెలుసు డబ్బులు ఊరికే రావు, కంపేర్ చేసుకోండి కదా. సో కేవలం అంటే డిస్కౌంట్ ఉందని మనం అవసరం లేని వస్తువులన్నీ కొనేసాం అనుకోండి, అప్పుడు ఇంట్లో వాడకుండా అదొక పెద్ద చెత్తగుప్పలా ఇంట్లో పేరుకుపోతుంది తప్ప మళ్ళీ దాన్ని ఎప్పుడైనా సరదామా అంటే అసలు సదరం కూడా సదరం. సో ఇలా మనకు తెలియకుండానే అటు ఏమంటారు డబ్బులు వేస్ట్, టైం వేస్ట్, అలాగే మనం తీసుకునేవి కూడా మనం వేసుకోం. సో అందుకే అందరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పండుగ అనే ఆనందములు కొత్త బట్టల్లోనే కాదు మన ఆర్థిక పరిస్థితి కూడా ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటే అప్పుడు నిజమైన పండుగ అంటారు. నిజమేనా? మరి ఈసారి మీరు కూడా ఇలాగే కరెక్ట్గా షాపింగ్ ప్లాన్ చేసుకోండి. జేబులు ఖాళీ కాకుండా కాదు, మనకి ఏమేం కావాలో వాటన్నిటినీ కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే అటు పండుగ సంబరం, అటు మనం తీసుకున్న వస్తువులు కూడా ఆనందంగా గడపచ్చు కదా. స్టూడియో క్లాక్లో 8:53 అవుతుంది, ఇప్పుడు ఒక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.

స్టోరీ క్లాక్లో 8:59 అవుతుంది. మరి మరికొద్ది క్షణాల్లో మనకు న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి. దానికంటే ముందు తర్వాత చెప్పాలి కదా. సో మనతో ఇవాళ ఒక గెస్ట్ రాబోతున్నారు, కొరియోగ్రాఫర్ అండ్ పిహెచ్డి ఇన్ డ్యాన్స్ ఆవిడ డాక్టర్ అనితారావు గారు. సో బతుకమ్మ వైభవం గురించి మనతో ఫుల్ డీటెయిల్స్ మాట్లాడడానికి, మనతో షేర్ చేసుకోవడానికి 9 గంటల నుంచి 10 గంటల వరకు మన ఎఫ్ఎం రెయిన్బో స్టూడియోలో. మరి ఆ విషయాలు కూడా తెలుసుకుందాం. ఇప్పుడైతే మరి కాసేపట్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో ఈరోజు జరగనున్న బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమావేశంలో ఉగ్రవాదం, సైబర్ ముప్పులు, మాదక ద్రవ్యాల రవాణా, సరిహద్దు నేరాలపై ప్రధానంగా చర్చించనున్నారు. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ $30 ట్రిలియన్ చేరుకుంటుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన ఢిల్లీ డైలాగ్ 2026 సదస్సులో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సవాళ్లున్నప్పటికీ భారత్ స్థిరమైన వృద్ధి సాధిస్తోందని వెల్లడించారు. భారత్ను ప్రపంచ ఉక్కు రంగానికి కేంద్రంగా మార్చేందుకు, పర్యావరణ హిత ఉక్కు పరిశ్రమను అభివృద్ధి చేస్తూ పెరుగుతున్న అవసరాలు తీర్చేందుకు నేషనల్ స్టీల్ పాలసీ విజన్ 2047 రూపొందించినట్టు కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ తెలిపింది. ఫార్ములా ఈరేస్ కేసులో తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, ప్రాథమిక ఆధారాలు లేనందున చార్జ్షీట్ నుంచి తన పేరు తొలగించాలని కోరుతూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కె తారకరామారావు ఏసీబీ ప్రత్యేక కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి కన్వీనర్ కోట కింద ఖాళీగా ఉన్న 363 ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి మ్యాప్ ఆఫ్ రౌండ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఈ సీట్ల కోసం అర్హులైన అభ్యర్థులు వెబ్ ఆప్షన్ నమోదు చేసుకోవాలని తెలిపింది. ఓట్ల గల్లంతుపై మంత్రి పొన్నం ప్రభాకర్ విసిరిన సవాల్కు సిద్దమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు స్పష్టం చేశారు. నోటీసులు, విచారణ లేకుండా ఓట్లు తొలగించలేదని, సీఈఓ సమక్షంలో నిరూపిస్తారని, ఓట్లు పోయిన 10 మందిని తీసుకురావాలని మంత్రికి రామచంద్రరావు సవాల్ చేశారు. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ పరీక్షలు, ఫలితాలు, డిజైన్లపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ టెక్నికల్ ఓవర్ సైట్ కమిటీ 2 సమావేశాన్ని ఈ నెల 14 ఢిల్లీలో నిర్వహించనుంది. ఎల్నినో ప్రభావంతో వచ్చే జూలై వరకు వర్షాలు కురిసే అవకాశం లేనందున ప్రజలు నీరు, విద్యుత్ పొదుపుగా వాడాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు కోరారు. సీఎస్ సంజయ్ జాజు ఆధ్వర్యంలో రైతు నేస్తం ద్వారా కలెక్టర్లు, అధికారులతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్లో ఈ అంశాలపై చర్చించారు. ఈ నెల 15 నుంచి 18 వరకు తెలంగాణలో పలు జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దేశంలోకి ఈశాన్య ఋతుపవనాల ప్రవేశానికి వాతావరణం అనుకూలంగా ఉండడంతో రాయలసీమ కోస్తాంధ్రలో వర్షాలు పడే సూచనలున్నట్టుగా వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 10 గంటలకు వింటారు.

0: FM Rainbow 101.9 Musically Yours.
1: ఎస్ లిజినెస్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి స్టూడియో క్లాక్లో 9:04 దాటిందంటే గెస్ట్ షోలో ఉన్నట్టు మనం. మరి దేవుడిని పూజించడానికి రకరకాల పూలు వాడుతుంటారు. మరి అదే పూలని దేవతగా కొలిచే ఏకైక సాంప్రదాయం మన తెలంగాణలోనే ఉంది. మన తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ ప్రకృతిని, స్త్రీ శక్తిని పూజించే ఒక అద్భుతమైన పండుగ. బతుకమ్మ వైభవం గురించి మనకి డీటెయిల్డ్గా చెప్పడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కొరియోగ్రాఫర్, పిహెచ్డి ఇన్ డాన్స్, ఇంకా చాలా చేస్తారు ఆవిడ. మరి ఆవిడ అన్ని మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ అనితారావు గారు, నమస్కారం మేడం.
2: నమస్తే రంజిత్,
1: వెల్కమ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో.
2: థ్యాంక్ యూ.
1: ముందుగా మీకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.
2: థ్యాంక్ యూ.
1: సో చెప్పండి మేడం, బతుకమ్మ అనగానే అసలు ఫస్ట్ మీకు గుర్తొచ్చేది ఏంటి?
2: బతుకమ్మ అనగానే పూల పండుగ. అంటే ఇది ఆశ్వయుజ మాసం. ఈ మాసంలో ప్రకృతి అందాలన్నీ మన ముందుంటాయి. రకరకాల పూలు అండ్ దోస్ విచ్ హ్యావ్ మెడిసినల్ వాల్యూస్. ఈ పూలను మనం ఊరికే పూజించట్లేదు, వాటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వాటిని అన్నిటిను కొలుస్తూ అందులో అమ్మవారిగా మనము పూజిస్తున్నాము ఈ బతుకమ్మను. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి నేను చెప్పాలంటే ఒక మాటలో తెలంగాణ ఉనికి బతుకమ్మ పండగ.
1: ఓకే, సో మేడం మంచి ఇంట్రడక్షన్ ఇచ్చారు. సో మరి మరిన్ని డీటెయిల్గా తెలుసుకుందాం ఒక మంచి బతుకమ్మ పాట ద్వారా. సో మరి వింటూనే ఉండండి, బతుకమ్మ సినిమా నుంచి ఒక సూపర్ హిట్ నెంబర్ వస్తుంది, ఆ తర్వాత అనితారావు గారు చెప్పే మరిన్ని విషయాలు తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.

0: నిజంగా మేడం, ఈ బతుకమ్మ పాట వింటుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది కదా.
1: అద్భుతమైన పాట బతుకమ్మ అనే వర్డే అద్భుతమైన వర్డ్ అసలు.
0: నిజంగా
1: బతుకునిచ్చే అమ్మ అన్నమాట. బతుకు అమ్మ అంటే మనందరికి బతుకునిచ్చే అమ్మ ఆమె. ఆ వర్డే వైబ్రెంట్ వర్డ్ అనాలి నన్ను అడిగితే.
0: నిజంగా. సో మేడం, ఇప్పుడు బతుకమ్మ అనగానే అసలు చాలా మంది పండుగ జరుపుకుంటున్నాం, కానీ దీని వెనుక ఎన్నో గాథలు, బాధలు, కథలు కూడా ఉన్నాయి కదా.
1: చాలా చాలా
0: దాటి గురించి చెప్పండి.
1: ఫస్ట్ మనం పురాణ గాథల్లో ఏముందో దాని గురించి మాట్లాడుకుందాం. పూర్వము మహిషాసురుడు అనే ఒక రాక్ష

0: మేడం, ఇప్పుడు బతుకమ్మ అనగానే అసలు చాలా మంది పండుగ జరుపుకుంటున్నాం, కానీ దీని వెనుక ఎన్నో గాథలు, బాధలు, కథలు కూడా ఉన్నాయి కదా.
1: చాలా చాలా
0: మరి దాటి గురించి చెప్పండి.
1: ఫస్ట్ మనం పురాణ గాథల్లో ఏముందో దాని గురించి మాట్లాడుకుందాం. పూర్వము మహిషాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడట. ఆ రాక్షసుడు అసలు బ్రహ్మతో వరం తీసుకున్నాడు, చావులేదు నాకు అనేసి తీసుకొని. ఇంకా మనము వింటూ ఉంటాం అన్ని కథల్లో లాగానే, ఇంకా అందరి మీద తన ప్రతాపాన్ని చూపిస్తూ లాస్ట్ కు దేవతలను కూడా ఓడించేసి ఇంద్ర పదవినే తీసేసుకున్నాడు ఏకంగా. ఇంకా ప్రపంచం ఎట్లా నడిచేది, సృష్టి ఎట్లా నడిచేది, అప్పుడు త్రిమూర్తులు ఏం చేశారంటే శివుని తేజం ముఖంలాగా, విష్ణు తేజం బాహుల్లాగా, బ్రహ్మతేజం పాదాలుగా ఒక స్త్రీమూర్తిని సృష్టించారనమాట. ఎందుకు ఇంత శక్తివంతము, ఇంత శక్తి ఉన్నది ఒక స్త్రీలోనే, ఎట్లాంటి వాళ్ళనైనా ఎదుర్కోగలిగిన శక్తి అంటే సైకలాజికల్ గా అంత స్థైర్యం ఉన్నది ఓన్లీ స్త్రీకే. కాబట్టి ఆ శక్తి స్వరూపాన్ని సృష్టించారు ఆవిడే దుర్గమ్మ. ఆవిడ మహిషాసురుడితో యుద్ధానికి దిగుతుంది, కానీ ఆడు దున్నపోతు రూపంలో, మనిషి రూపంలో మామూలుగా కాదు యుద్ధం చేయడం. ఆ ఫోర్స్ కి స్పృహ తప్పి పడిపోయిందట ఆమె 9 రోజులు. అప్పుడు అందరూ బతుకమ్మ బతుకమ్మ, అమ్మవారు బతుకుతే గాని ఈ మహిషుడి నుండి విముక్తి రాదు, అమ్మా బతుకు, నువ్వు బతుకు, మమ్మల్ని బతికించు అని వేడుకుంటే 9వ రోజు లేచి మహిషాసురుడితో యుద్ధం చేసి వాడిని చంపేసిందట. అప్పటి నుండి బతుకమ్మగా ఆమెను కొలుస్తూ వచ్చారు అనేసి పురాణ గాథల్లో ఒక కథ ఉంది మనకి.
0: ఓకే, మరి మీరు అన్నట్టు ఇంకా ఫోక్లోర్ లో ఎలా ఉంది?
1: ఫోక్ లో తీసుకుంటే అంటే జానపదాలు తర్వాత వచ్చాయి. అంతకు ముందు చోళుల కాలంలో కూడా ధర్మాంగదుడు అనే ఒక రాజు ఉండేవాడట. ఆ రాజుకి సత్యవతి అనే భార్య, 100 మంది కొడుకులు ఉండేవారట. ఆ 100 మంది కొడుకులు కూడా ఎంత పరాక్రమవంతులంటే ఎవ్వరు వాళ్ళని ఓడించలేకపోతున్నారు అండ్ ఆ రాజ్యాన్ని కదిలించలేకపోతున్నారు. ఫైనల్ గా ఆప్షన్ ఏంటి, శక్తి కాకపోతే యుక్తి. పన్నాగాలు పన్ని మోసంతోనే ఆ 100 మంది కొడుకులను చంపేశారు మొత్తానికి. అప్పుడు ఆ రాజు, నేను ఇంత బాగా ప్రజల్ని కాపాడుతున్నాను, పరిపాలిస్తున్నాను, అమ్మ నాకెందుకు ఇంత కథ అంటే ఆకాశవాణి నుండి ఆయనకు ఒక మెసేజ్ వస్తుందట, నువ్వు లక్ష్మీదేవిని అమ్మవారిని కొలువు, ఆ అమ్మవారే నీ ఇంటికి వచ్చేసి నీ రాజ్యాన్ని కాపాడుతుంది అనేసి. అప్పుడు వాళ్ళ అమ్మవారిని పూజిస్తే ఆ లక్ష్మీదేవతే అమ్మవారి రూపంలో వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ రాజ్యాన్ని కాపాడిందట. ఆమె బతుకునిచ్చింది కాబట్టి బతుకమ్మ అని కూడా పూజ.
0: ఓకే, సో ఇలా చెప్పుకుంటూ ఉంటే వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది మేడం. ఒక చిన్న పాట తర్వాత మరిన్ని తప్పకుండా మేడం. ఎస్ లిజనర్స్, మేడం చాలా చక్కగా చెప్తున్నారు మనకి అసలు బతుకమ్మ అంటే ఏంటి, బతుకమ్మకి సంబంధించిన వైభవం, ఆ కథ అవన్నీ. సో మరి ఇంకొక చిన్న పాట తర్వాత మరిన్ని విషయాలు తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.

0: అలా ఒక పువ్వు పేర్చుకుంటూ పోతేనే బతుకమ్మ
1: బతుకమ్మ.
0: తయారవుతుంది. ఎస్ మేడం, ఇంతసేపు మీరు ఒక కథ కూడా చెప్తున్నారు మన జానపద కథల్లో. అసలు బతుకమ్మని ఏ విధంగా కొలిచేవారు, ఇప్పుడు మనం ఏ విధంగా పూజిస్తున్నాం?
1: ఒక ఊళ్ళో అంటే జానపద గాథ ఏముందంటే బతుకమ్మ పండగ వెనుక, ఒక ఊళ్ళో ఒక అన్న చెల్లెలు చాలా ప్రేమగా పెరిగారట చిన్నప్పటి నుంచి. సో ఆబ్వియస్లీ ఒక ఎంగేజ్ వచ్చిన తర్వాత పెళ్ళైపోయింది, అన్న చెల్లెలు విడిపోయారు. అన్న చెల్లిని వదలలే ఉండలేక అప్పుడప్పుడు చెల్లి దగ్గరికి వెళ్ళేవాడు, చెల్లి అన్న దగ్గరికి వచ్చేది. అట్లా ఒకసారి చెల్లి అన్న ఊరికి వచ్చింది అనమాట, తన అత్తగారింటి నుంచి తల్లిగారింటికి వచ్చింది అన్నమాట. వచ్చాక అప్పుడు అన్న ఊళ్ళో లేడు, వదిన ఉంది. సరే ఈ అన్న వచ్చే వరకు మనం ఏం చేస్తాము, అట్లా సరదాగా చెరువు గట్టుకు వెళ్ళేసొద్దాం పద అనేసి వదిన తీసుకెళ్ళింది. సో వదిన మరదళ్ళు ఇద్దరు చెరువు గట్టుకు వెళ్ళిపోయారు. అక్కడ వెళ్ళిపోయి చెరువులో స్నానం చేద్దామని బట్టలు పెట్టారు, రిటర్న్ వచ్చారు. వచ్చేసరికి ఇద్దరు ఒకే రంగు చీర ఉండడంతో ఇది నాది ఇది నాది అనేసి తగవులాటలో వదిన కోపంలో ఏం చేసింది, చెల్లెని చెరువులో తోసేసింది.
0: అయ్యయ్యో,
1: చెల్లి చనిపోయింది.
0: ఓకే,
1: ఇంటికి వెళ్ళింది. ఇంకా తన హస్బెండ్ వచ్చి నా చెల్లి వచ్చింది ఎక్కడుంది అంటే ఏం చెప్పలేదు, ఆ ఉంది ఇక్కడుంది అక్కడుంది అని మాట మారుస్తూ పోతే మెల్లిగా ఏదో డౌట్ వచ్చి వెతకడం స్టార్ట్ చేశాడట అన్న. అన్ని చోట్ల వెతికొచ్చాడు, వాళ్ళ ఊరికి వెళ్ళొచ్చాడు, ఎక్కడ చూసినా రావట్లేదు. చెట్లు పుట్టలు తిరుగుతూ తిరుగుతూ ఉంటే అన్న అన్న అన్న అని శబ్దం వచ్చింది అనమాట. ఎక్కడొచ్చింది అని చూస్తే తంగేడు చెట్టులో చెల్లి కనిపించింది. అంటే చనిపోయిన ఆ చెల్లి తంగేడు రూపంగా మారిందనమాట, తంగేడు చెట్టుగా మారింది. తను చాలా ఆశ్చర్యం పొందుతాడు, ఇదేంటి చెల్లెమ్మ నిన్ను నేను ఎట్లా చూసుకోవాలి అంటే, ఏం లేదన్నా నువ్వు నన్ను ప్రతి సంవత్సరం నా తంగేడు పూలు తెంపి పూజ చేసి నీళ్లలో వదిలేసే నీకు ఏ దోషం తగలదు అని చెప్పిందట. అట్లా తంగేడు పూల ప్రాధాన్యత అది. తంగేడు పూలే ఎక్కువ బతుకమ్మలో మనం వాడుతూ ఉంటాం, అది కూడా మనం చూస్తాం. అపార్ట్ ఫ్రమ్ మెడిసినల్ వాల్యూస్ ఈ స్టోరీ కూడా ఉంది అని చెప్తారు.
0: ఓకే, సో ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది మేడం, తప్పకుండా మనం మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం ఒక చిన్న పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz, రెయిన్బోతో జీవితం రంగులమయం.
2: ఇంకా విడుతున్నావురా బాలు, ఇంకెప్పుడు పోతావురా ఊళ్ళో కొన్ని అక్క.

0: ఊరూపల్లె టూరు అసలు ఎంత ప్రశాంతంగా ఎంత అద్భుతంగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ బతుకమ్మ పండుగకైతే ఊరు ముస్తాబైనట్టే ఉంటుంది కదా.
1: చాలా చాలా.
0: మరి ఈ బతుకమ్మకు సంబంధించిన కథలు ఇంకేమైనా?
1: యా, హిస్టారికల్గా తీసుకుంటే కాకతీయుల కాలంలో బతుకమ్మ చాలా చేసేవారంట. ఎందుకంటే అప్పుడు కరువులు బాగా వచ్చేవి. సో కరువుల నుంచి బయటపడాలి అంటే అమ్మవారిని పూజించాలి. ఎట్లా పూజించాలి అంటే ప్రకృతి. కరువు ఎందుకు వస్తుంది? ప్రకృతి మనల్ని సపోర్ట్ చేయనప్పుడు, మనకు సపోర్ట్ చేయనప్పుడు. అయితే ఆ ప్రకృతినే ఆరాధిస్తే ప్రకృతి మనల్ని కరుణిస్తుంది అన్న భావనతోని ఈ ప్రకృతిలో దొరికే పూలు, యూజువల్గా మనం చూస్తాం ఇవన్నీ ఫ్లరిష్డ్ ఫ్లవర్స్, మల్లెపూలు వాటితోనో వీటితోనో చేయరు, గడ్డి పూలతో చేస్తారు. ఎందుకంటే అవైతే ఎప్పుడు మనకు అవైలబుల్ ఉంటాయి, స్పెషల్లీ ఈ ఆశ్వయుజ మాసంలో. అట్లాంటి పూలన్నింటినీ తీసుకొని బతుకమ్మలాగా పేర్చి అక్కడ అమ్మవారిని కొలిస్తే, ఎందుకు అందులో స్త్రీమూర్తులే చేసే పండుగ ఇది, ఎస్పెషలీ ఆడవాళ్ళు వాళ్ళ గాజుల చప్పుడు వాళ్ళ చప్పట్లతో పాట పాడుతూ చేయాల్సిన పండుగ ఇది. ఎందుకు అంటే స్త్రీమూర్తి స్త్రీ శక్తి వల్లే ఆమె ఇంప్రెస్ అవుతుంది. ఆ గాజుల గలగల అమ్మవారికి చాలా ఇష్టమట. సో ఆ గాజుల గలగలతో ఆ గాజుల సౌండ్ రావాలంటే ఇట్లా చప్పట్లు కొడితే గాజుల సౌండ్ వస్తుంది. సో రెండు కలిపి, అంటే ఏ పండుగ ఊరికే రాలేదు, దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది. చప్పట్లు ఎందుకు కొట్టాలి అంటే అమ్మవారికి మన ప్రెసెన్స్. ఇప్పుడు దేవుడి గుళ్ళ వెళ్ళి కూడా చప్పట్లు కొడతారు, ఎందుకు? అటెండెన్స్ ఇస్తున్నట్టు ఒకలాగా మనం ఉన్నాము. అమ్మవారికి మా ప్రెసెన్స్, అమ్మ నిన్ను మేము కొలవడానికి రెడీగా ఉన్నాము, నువ్వు మాకు బతుకునివ్వు, మమ్మల్ని కాపాడు, మాకు సౌభాగ్యాన్ని ఇవ్వు, సంపదని ఇవ్వు, శక్తినివ్వు, యుక్తినివ్వు అని అమ్మవారిని కొలుస్తూ మా ప్రజెన్స్ మేమున్నామమ్మా, చూడు నువ్వు, నీ రెస్పాన్సిబిలిటీ మమ్మల్ని కాపాడేది అని మనం అమ్మవారిని అలర్ట్ చేస్తున్నాం. ఇట్లా
0: ఓకే, మన చప్పట్లతో అమ్మవారిని కొలుస్తున్నాం,
1: కొలుస్తున్నాము. నువ్వు, నీ మీద బాధ్యత ఉంది మమ్మల్ని కాపాడేది అనేసి అమ్మవారికి గుర్తు చేస్తూ ఉంటే అట్లా బతుకమ్మ పేర్చి ఈ స్త్రీలందరూ కొలవడం వల్ల వర్షాలు పడి కరువులు పోయేవట. అందుకనేసి అప్పటి నుండి చేస్తూనే వస్తున్నాం మనం ఈ బతుకమ్మ. ఎందుకంటే మన తెలంగాణ ప్రాంతం మన అందరికీ తెలుసు కొంచెం కరువు ప్రాంతం,
0: అవును,
1: కాబట్టి ఆ ఫెస్టివల్ ఇక్కడ చాలా ఫేమస్ మనకి. సో దాని ప్రాధాన్యతను మనం గుర్తించాలి. అంటే సారీ టు సే, ఇప్పుడు ఏంటి బతుకమ్మ అనగానే ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. మనం అందరం స్పెషల్లీ ఆడవాళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది ఎంటర్టైన్మెంట్ కాదు. బతుకమ్మ ఉన్నంతసేపు మనం బతుకమ్మ పేర్వడానికి పాటలున్నాయి, బతుకమ్మను సాగనంపడానికి పాటలున్నాయి. ఆ పాటల ప్రాధాన్యత ఏంటి? ఒకే సిపు వేసి సందమమా, ఒక్క జాము ఆయ సందమమా, అట్లా ఒకటి రెండు మూడు నాలుగు ఆ బతుకమ్మ పేర్చే వరకు శివ పూజ వేళాయ చందమమా, శివుడు రాకపాయ చందమమా. ఎప్పటివరకు శివుడు రాడు? ఆ బతుకమ్మను

0: పేర్చేవరకు రాడు.
1: అవును.
0: సో ఆ ప్రాధాన్యతను చెప్తూ చెప్తూ బతుకమ్మని పేర్చేవాళ్ళు. మళ్ళీ పంపించేటప్పుడు ఒక పాట ఉంటుంది, అట్లా ప్రతి అకేషన్ ఇంపార్టెన్స్ తెలుసుకొని అది ఫాలో అవుతూ వెళ్ళాలి. ఇప్పుడు నిజానికి ఇప్పుడే న్యూస్లో కూడా మనకు చెప్పారు, కరువుకి మనం దగ్గరలో ఉన్నాం కాబట్టి నీళ్ళని కాపాడుకోవాలి, వర్షాలు వచ్చే ఇది లేదు అనేసి. అది రావాలంటే ఇప్పుడు కరెక్ట్ టైం. బతుకమ్మను కొలవాల్సిన పద్ధతిలోనే కొలవాలి. డీజేలను బతుకమ్మ అడగలేదు, డీజేల అవసరమూ లేదు. బతుకమ్మ ఉన్నంతసేపు, సపోజ్ ఒక 2 గంటలు మనం బతుకమ్మ ఆడుతున్నాం అనుకుందాం, హాఫ్ అన్ అవర్ చక్కగా ట్రెడిషనల్ గా చప్పట్లు కొడుతూ గాజుల శబ్దంతో, ఇంకోటి బతుకమ్మ చుట్టూ డాన్స్ చేస్తే ఎగురుతుంటే ఏమైతుంది, మన కాళ్ళ దుమ్ము మట్టి అంతా లేచి ఆ బతుకమ్మ మీద పోయి కూర్చుంటది. ఇది ఆరాధన? బతుకమ్మను మనం ఆరాధిస్తున్నామా? దుమ్ము తీసి బతుకమ్మ మీద వేస్తున్నామా? డాన్స్ కాదు, తిరగడం. బతుకమ్మ చుట్టూ తిరుగుతూ లయబద్ధంగా చప్పట్లు కొడుతూ తిరుగుతూ అమ్మవారిని మనము ప్రసాదం, అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి. హాఫ్ అన్ అవర్ అయిపోయి బతుకమ్మ నిమజ్జనం చేసిన తర్వాత మన ఇష్టము, ఇప్పుడు ట్రెండ్ డీజేలను కాదనలేము, కానీ ఎప్పుడు బతుకమ్మను సాగనంపిన తర్వాత మన ఇష్టం ఏమైనా చేసుకోవచ్చు.
1: ఓకే, సో బతుకమ్మ అనగానే పాటలు ఉంటాయి కదా మేడం, ఈ పాటల గురించి కూడా మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్.

0: నిజంగా అంటే బతుకమ్మ పాటలు వింటుంటే వినాలనిపిస్తూనే ఉంటాయి.
1: ఇప్పుడు మీరు ప్లే చేసిన ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ, ఇది కూడా బతుకమ్మని పేరుస్తూ పాడిచే పాట, పేరుస్తూ పాడే పాట అనమాట. అంటే నీకేమేమి పూలతోని, నీకే పళ్ళు, ఏమేమి పువ్వు ఒప్పునే, నీకేమేమి పువ్వు ఇష్టం చెప్పమ్మా, అన్ని పూలు బట్టి నేను బతుకమ్మని పేరుస్తాను అని ఆడవాళ్ళు పాడుతూ బతుకమ్మని పేరుస్తారనమాట.
0: సో మరి ఈ బతుకమ్మ అనగానే పాటలు, మన అంటే ఆ పాటల్లో మన పల్లె జీవితాలు, కుటుంబ బంధాలు, రోజువారీ అంటే స్త్రీలు కష్టపడుతూనే ఉంటారు, మనం చూస్తూనే ఉంటాం. సో వాళ్ళ బాధల్ని గాథల్ని కూడా వాళ్ళు పాట రూపంలో చేసి పాడుతూ ఉంటారంట.
1: చేసేవాళ్ళు ఇద్దరక్క చెల్లెళ్ళను ఇయ్యాలో, ఒక్కూరికి చెవు ఇయ్యాలో, ఒకడే మాయన్న ఉయ్యాలో, వచ్చన్న పొడు ఉయ్యాలో, ఎట్లద్దు చెల్లెలా ఉయ్యాలో, ఎరడ్డ మాయ ఉయ్యాలో. సో ఇట్లా అన్న చెల్లెల మీద పాట కాని, మళ్ళీ రామాయణం అంతా వచ్చేది కొన్ని పాటల్లో. ఏంటది, జనుగు జనుగు నింట్ల ఉయ్యాలో, సత్య జనుగు నింట్ల ఉయ్యాలో, పుట్టెను సీతమ్మ ఉయ్యాలో, ఇంకా అట్లా రామాయణం అంతా వచ్చేది. అంటే మన జీవితానికి ప్రతిబింబం, మన జీవితం, మన గాథ, మన గోడంతా బతుకమ్మకు చెప్పుకుంటున్నాం.
0: అవును. సో దీనికి ముందుగా రాసుకున్నది లేదు, ముందు ప్రాక్టీస్ చేసింది లేదు, అప్పటికప్పుడు అల్లుకుంటా పాడే పాట.
1: ఆసుగా అల్లుకుంటూ ఒకరు ఒక లైన్ అందిస్తే ఇంకొకరు ఇంకో లైన్. మా చిన్నప్పుడు అంతా అలాగే ఉండేది. అది నేను అనుకునేదాన్ని, ఏంటి వీళ్ళు ఒకసారి ఒకలా పాడతారు, ఒకసారి ఒకలా పాడతారు, ఈ పాట పద్ధతి లేదు. కానీ అవి అప్పుడు నాకు అర్థం కాలేదు. ఆసువుగా నా జీవితంలో ఏం మంచి ఉంది, నాకు ఆనందం ఏంటి, నా బాధ ఏంటి, అమ్మ అంత అమ్మవారికి చెప్పుకోవడం ఇంకా.
0: సో మన గోడు వినిపించడం, మన కష్టం, మన సుఖం, మన ఆనందం అన్ని అమ్మవారికి.
1: అన్ని ఇప్పుడు ఏమైంది, మనము అవన్నీ వదిలేసి మనం ఒక డీజేకి అమ్మవారికి అంకితం చేస్తున్నాము. అగైన్ అండ్ అగైన్ ఐ రిక్వెస్ట్, ఎందుకంటే మన కల్చర్ ని క్యారీ చేయగలిగింది కేవలం విమెన్, స్త్రీలకే ఆ శక్తి ఉంది. ఇప్పుడు మనం ఒక ఏమంటారు, జస్ట్ ఒక చేంజింగ్ పీరియడ్ లో ఉన్నాం మనం. అంటే కొందరు అట్లా ప్యూర్ బతుకమ్మ కూడా ఆడుతున్నారు, చాలా మంది డీజేలకు వెళ్ళిపోతున్నారు. ఆ డీజేలకు వెళ్ళిపోయే వాళ్ళకి నేను చేసే రిక్వెస్ట్ ఇదే. అంటే మనం ఇది చేస్తూ వెళ్ళిపోయామనుకోండి, వరల్డ్ అంతా ఇప్పుడు ప్రపంచంలో ఉన్న తెలంగాణ వాళ్ళే అనుకుందాం, అందరూ ఈ డీజేలు పెట్టే చేస్తారు. వాళ్ళు మన సంస్కృతికి కొంచెం దూరంగా ఉన్నారు. కానీ మనం అది మానేసి పాటలు పాడుతూ చక్కగా చప్పట్లు కొడుతూ చేసామనుకోండి,

0: ఓకే, బతుకమ్మ ఒరిజినల్ కల్చర్ ఇది,
1: ఇది
0: దీని ఒరిజిన్ ఇది, మనం కొంచెం డీవియేట్ అయ్యాము అన్నది ఓకే. కరెక్షన్ చేసుకోవడం చాలా మంచి పద్ధతి, జరుగుతోంది తప్పు, కానీ కరెక్షన్ జరగడం ఇంకా ఉత్తమమైన పని. ఇప్పుడు ఉన్న విమెన్ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అమ్మా మీరు అరగంట ఆడినా చాలు, 10 నిమిషాలు ఆడినా చాలు, బతుకమ్మను బతుకమ్మలాగే చేయండి.
1: ఓకే. సో మేడం, ఇంకా మరిన్ని విషయాలు మనం తప్పకుండా తెలుసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న స్పాన్సర్ ప్రోగ్రామ్ ఉంది, మెరుగైన వినికిడితో ఆత్మవిశ్వాసం మీ సొంతం. ఈ చిన్న స్పాన్సర్ ప్రోగ్రామ్ తర్వాత మళ్ళీ మనం మేడంని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం బతుకమ్మ వైభవం గురించి. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz, రెయిన్బోతో జీవితం రంగులమయం.
2: మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ మనుష్రోత్ గారు సమర్పించు ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం మెరుగైన వినికిడితో ఆత్మవిశ్వాసం మీ సొంతం. అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి డాక్టర్ మనుష్రోత్, ఈఎన్టీ మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9030611108. నంబర్ మరోసారి 9030611108. డాక్టర్ మనుష్రుత్ గారు, ఈ రోజు కార్యక్రమంలో మనం సడన్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ గురించి మాట్లాడుకుందాము. సడన్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అంటే అసలు ఏంటి డాక్టర్ గారు?
3: అంటే అకస్మాత్తుగా మీ హియరింగ్ తగ్గిపోయింది. సడన్లీ మీరు మార్నింగ్ లేచినప్పుడు మీకు ఒక్క చెవులో హియరింగ్ తగ్గిపోవడం అంటే మీ నరం వీక్ అయిపోవడం, దాన్ని సడన్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ లేదంటే సడన్ SNHL అంటాం.
2: డాక్టర్ గారు, దీని ఒక మెడికల్ ఎమర్జెన్సీగా పరిగణించవచ్చా?
3: సో ఇది డెఫినెట్లీ మెడికల్ ఎమర్జెన్సీ, ఎందుకంటే ఎంత తొందరగా మీరు అప్రోచ్ అయ్యి డాక్టర్ కి ట్రీట్మెంట్ తీసుకుంటే మీ హియరింగ్ ని మనం రివర్స్ చేసే ఛాన్స్ ఉంటది. ఒకవేళ లేట్ అయితే మీ ఉన్న నర్వ్ డామేజ్ ని మనం మళ్ళా హెల్ప్ చేయలేకపోతాం.
2: దీనికి గల కారణాలు ఏంటి డాక్టర్ గారు?
3: మోస్ట్ కామన్ గా ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, అంటే మీకు కామన్ కోల్డ్ తర్వాత కూడా హియరింగ్ లాస్ వచ్చే ఛాన్స్ ఉంటది. సో అలా ఉన్నప్పుడు ఈ కండిషన్ ని మనం ఇగ్నోర్ చేయవద్దు, ఎందుకంటే ఒకసారి నర్వ్ వీక్నెస్ వచ్చేసిందంటే దాన్ని రివర్స్ చేయడం చాలా కష్టం.
2: కోవిడ్ తర్వాత ఇలాంటి కేసులు బాగా పెరిగిపోయినాయి అంటున్నారు, దీంతో మీరు ఏకీభవిస్తారా?
3: సో కోవిడ్ తర్వాత కొంతమంది పేషెంట్స్ కి హియరింగ్ లాస్ డెఫినెట్లీ వచ్చింది. అది కోవిడ్ కూడా ఒక వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి సిమిలర్ డిజీజ్ ప్రాసెస్ దాంతో రిలేటెడ్ ఉంటది. కానీ చాలా పేషెంట్స్ హియరింగ్ లాస్ అయినప్పుడు లేదంటే చెవులో ఏమైనా శబ్దం రావడం, టినిటస్ అంటాం, సో ఆ టినిటస్ రావడం, హియరింగ్ లాస్ అవడం, దాన్ని ఇగ్నోర్ చేస్తారు. అండ్ ఏముంది మళ్ళీ వచ్చేస్తుందిలే హియరింగ్ అని ఇగ్నోర్ చేయకూడదు.
2: మరి వ్యాక్సిన్ కి అలాగే ఈ సడన్ హియరింగ్ లాస్ కి ఏమన్నా సంబంధం ఉందంటారా?
3: సో వ్యాక్సిన్ కి అండ్ సడన్ హియరింగ్ లాస్ కి చాలా ఐసోలేటెడ్ రిపోర్ట్స్ ఉన్నాయి, కానీ సైంటిఫిక్ గా అయితే ఏం ఎవిడెన్స్ లేదు. సో మీరు దీన్ని మైండ్ లో పెట్టుకుని వ్యాక్సినేషన్ ని మాత్రం పోస్ట్పోన్ చేయకూడదు.
2: డాక్టర్ దగ్గరికి గనక ఒక వారం లేదా ఒక నెల తర్వాత వచ్చిన కోలుకునే అవకాశం ఉంటుందా?
3: సో ఒక వారం గానీ 1 మంత్ లోపల వచ్చినప్పుడు హియరింగ్ లాస్ ని రివర్స్ చేసే అవకాశం ఉంటుంది. కొన్ని టాబ్లెట్స్ అంటే ఓరల్ స్టీరాయిడ్ మెడికేషన్ వల్ల అండ్ ఇంట్రాటింపానిక్ ఇంజెక్షన్ అంటాం, అంటే డైరెక్ట్లీ మనం ఇయర్ లోనే మెడిసిన్ ఇచ్చేసి హియరింగ్ లాస్ రివర్స్ చేసే ఛాన్స్ ఉంటుంది.
2: ఈ విషయంలో గోల్డెన్ పీరియడ్ అంటే ఏంటి డాక్టర్ గారు?
3: 1 వీక్ ఇస్ మెయిన్ గోల్డెన్ పీరియడ్ అండ్ 1 మంత్ అంటే కట్ ఆఫ్ అది, ఇంకా దాని తర్వాత మనం రివర్స్ చేయడం చాలా కష్టం.
2: మరి ఇది ఒక సీరియస్ ప్రాబ్లమా కాదా లేదా మందులతో తగ్గిపోతుందా అన్నది మీరు ఎలా నిర్ణయిస్తారు?
3: ఇది మనం పేషెంట్ ఎటువంటి కంప్లైంట్స్ తో వచ్చినప్పుడు మనం ఒక సింపుల్ హియరింగ్ టెస్ట్ ఆడియోమెట్రీ చేపించి డయాగ్నోస్ చేసి మనం ట్రీట్మెంట్ ఇస్తే పేషెంట్ కి హెల్ప్ అవుతుంది.
2: డాక్టర్ గారు, ఇందులో ఎటువంటి చికిత్స ప్రస్తుతం అందుబాటులో ఉంది? అలాగే స్టెరాయిడ్లు అడ్మినిస్టర్ చేస్తుంటారు అని సాధారణంగా వింటుంటాం, స్టెరాయిడ్లు నిజంగా ఈ చికిత్సలో అవసరమా?
3: ఈ డిజీజ్ ఒక సడన్ చేంజ్ కాబట్టి అంటే ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ వల్ల అవుతుంది కాబట్టి ఇమీడియట్ గా మనం స్టెరాయిడ్స్ ఇస్తే ఇది రివర్స్ చేసే అవకాశం ఉంటుంది. అది కూడా మనం స్టెరాయిడ్స్ ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇవ్వాలంటే మనం డైరెక్ట్లీ చెవు లోపల ఇస్తాం, ఇంట్రాటింపానిక్ స్టెరాయిడ్ ఇంజెక్షన్ అంటాం. సో దాంతో బాడీకి ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం.
2: డాక్టర్ గారు, ఒకవేళ గనక వారం నెల రోజుల తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్లి పరీక్షలు చేయించుకుంటే చికిత్సలో ఏమన్నా మార్పు ఉంటుందా? ఇవే చికిత్సా పద్ధతులు?
3: సో లేట్ వచ్చినప్పుడు మనం ఇంట్రాటింపానిక్ ఇంజెక్షన్స్ ఇచ్చి ట్రయల్ ఇస్తాం, కానీ ఛాన్సెస్ ఆఫ్ రికవరీ చాలా తక్కువ.
2: ఖచ్చితంగా వినికిడి రెస్టోర్ అయ్యే అవకాశం ఉంటుందా?
3: ఓన్లీ ఎర్లీ ప్రెజెంటేషన్ చేసిన వాళ్ళకి, లేదంటే మనం మనకి హియరింగ్ ఎయిడ్స్ ఇచ్చే అవసరం పడవచ్చు.
2: ఖచ్చితంగా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుంటే ఈ సర్జరీలు అవాయిడ్ చేసే అవకాశం ఉంటది అంటారా డాక్టర్ గారు?
3: కొన్ని డిజీజెస్ కి లైక్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ మనం అర్లీగా ట్రీట్ చేస్తే సర్జికల్ ప్రొసీజర్స్ అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది.
2: డాక్టర్ గారు, ఈ వర్టిగో లేదా టినిటస్ అంటే ఏంటి?
3: సో వర్టిగో అనేది తల తిరగడం, అంటే మన ఇంబ్యాలెన్స్ అవడం, తల తిరగడం. మన చెవులో హియరింగ్ ఆర్గన్ కాకుండా బ్యాలెన్స్ ఆర్గన్ కూడా ఉంటుంది, అండ్ దీని వల్ల మనకి వర్టిగో రావచ్చు. అండ్ టినిటస్ అనేది ఏమంటే మన ఇన్నర్ ఇయర్ లో ఏమైనా డిస్టర్బెన్స్ అయితే లోపల ఒక సౌండ్ జనరేట్ అవుతుంది, దాన్ని టినిటస్ అంటాం. సో పేషెంట్ వాళ్ళకే వినిపిస్తుంది ఆ సౌండ్, అండ్ దాంతో చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది, దాన్నే మనం టినిటస్ అంటాం.
2: డాక్టర్ గారు, దీనికి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా?
3: వర్టిగో ఎలా ఉందంటే అది మనకి కరెక్ట్ డయాగ్నోసిస్ అయితేనే దాన్ని ట్రీట్మెంట్ చేయగలుగుతాం. ఇది మీకు తల తిరగడం చెవు వల్ల కావచ్చు, స్పైన్ వల్ల రావచ్చు, అంటే బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల కూడా కావచ్చు. సో ప్రాపర్ డయాగ్నోసిస్ పట్టే మీ ట్రీట్మెంట్ ఉంటుంది.
2: ప్రివెన్షన్.

0: మెజర్స్ ఏమన్నా ఉన్నాయా?
1: టినిటస్ కి ప్రివెన్షన్ మెజర్స్ ఏమంటే, మనం నాయిస్ ని అవాయిడ్ చేయాలి. సో ఎంత మనకి నాయిస్ ఎక్స్పోజర్ ఉంటుంది, మన ఇయర్ నర్వ్ డ్యామేజ్ అయిపోయి, నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ అంటాం దాన్ని. సో దానివల్ల మనకి టినిటస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో నాయిస్ అవాయిడ్ చేయడం నాట్ ఓన్లీ మనం నాయిజీ ప్లేసెస్ కానీ, బట్ రిక్రియేషనల్ నాయిస్ అంటే మన హెడ్ ఫోన్స్ పెట్టుకోవడం, లౌడ్ సౌండ్లో మ్యూజిక్ వినడం, ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయాలి.
2: మీరు విన్నారు ప్రముఖ ENT మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ మనుశ్రుత్ గారు సమర్పించిన ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం మెరుగైన వినికిడితో ఆత్మవిశ్వాసం మీ సొంతం. అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి డాక్టర్ మనుశ్రుత్, ENT మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9030611108, నంబర్ మరోసారి 9030611108.
3: మీరింతవరకు మెరుగైన వినికిడితో ఆత్మవిశ్వాసం మీకోసం అనే స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ విన్నారు. స్టూడియో క్లాక్లో 9:35 అవుతుంది, మనం వింటున్నాం. గెస్ట్ షోలో మనతో పాటు మాట్లాడడానికి అలాగే చాలా విషయాలు చెప్తున్నారు నాట్య గురు డాక్టర్ అనితారావు గారు. చెప్పండి మేడం, ఒక చిన్న బ్రేక్ లాగా వచ్చింది మనకి. సో మరి ఇప్పుడు ఏంటంటే బయట 90s 80s వైబ్స్ అని నడుస్తున్నాయి అన్నమాట. సో రెట్రో వెబ్. సో చిన్నప్పుడు మీరు ఏ విధంగా బతుకమ్మ పండుగ సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు?
4: యాక్చువల్గా నేను పుట్టి పెరిగిందంతా ఓల్డ్ సిటీ అనమాట,
3: హైదరాబాద్.
4: పక్క హైదరాబాద్. అండ్ పల్లెటూళ్ళ తర్వాత సిటీలో పల్లెటూరు చూడాలి అంటే మనం ఈ రోజైనా ఓల్డ్ సిటీలోనే కనిపిస్తుంది మనకది. సో మాకు అక్కడ పల్లెటూరు వాతావరణమే చాలా ఉండింది. ఈ సిటీకి కొంచెం డిఫరెంట్ గా ఉండే వాతావరణం. ప్రతి పండుగ బాగా జరిగేది. అందులో ఈ బతుకమ్మ వచ్చేసరికి మేము అప్పుడు చాలా తక్కువ కొన్నది నాకు గుర్తుండి. చుట్టుపక్కల ఓపెన్ ప్లేసెస్ చాలా ఉండేవి. ఆ ఓపెన్ ప్లేసెస్ లో ఈ పూలు ఆటోమేటిక్ గా ఈ సీజన్ వచ్చేసరికి ఈ పూలు పూసేస్తాయి. మనకు బతుకమ్మకు కావాల్సిన పూలు. సో వెళ్ళి పూలు తెంపుకురావడం, ఆకులతో సహా తెంపుకొచ్చేవాళ్ళం మేము అప్పుడు. వచ్చేసి ఇంకా పోటీ ఎవరి బతుకమ్మ ఎంత పెద్దగా ఉంటుంది. అండ్ ఇంకొకటి, బతుకమ్మ పేర్చే ముందు మాట్లాడొద్దు,
3: అసలే
4: ముచ్చట్లు పెట్టుకుంటూ బతుకమ్మ పేర్చొద్దు. ఎవరు ఎన్ని పాటలు పాడుతూ బతుకమ్మ పేరుస్తారు. సో బతుకమ్మ చుట్టూ లైన్ పెట్టడం, మధ్యలో అన్ని ఆకులు అంటే బతుకమ్మకు సపోర్ట్ కోసం మధ్యలో ఆకుల్ని దూరుస్తూ లైన్ గా బతుకమ్మ పేరుస్తూ సపోర్ట్ కోసం దారాలు చుట్టేవాళ్ళం అనమాట. చేసేసి మరి ఇప్పుడు పెడుతున్నారో లేదో నాకు తెలియదు, పైన ఒక పసుపు గౌరమ్మ అని పెట్టేవాళ్ళం మేము. పెట్టేసి ఇంట్లో దేవుడి రూమ్లో ఆ పసుపు గౌరమ్మ పూజ చేసి బతుకమ్మకు అంతా పూజ చేసి తీసుకెళ్లి వాకిట్లో కూడా ముగ్గేసి ఆ ముగ్గు మీద పసుపు కుంకుమ వేసి పూలు పెట్టి అమ్మవారిని తీసుకెళ్లి ఆ స్పెసిఫిక్ ప్లేస్ లోనే పెట్టేవాళ్ళం. అది కూడా జనాలు గ్యాదర్ అవ్వాలి కాబట్టి ఒక ఆర్డర్ అనుకునేవాళ్ళం, ముందు మా ఇంట్లో బతుకమ్మ ఆడదాం, తర్వాత బతుకమ్మని తీసుకెళ్లి మీ ఇంట్లో. అంటే ఇప్పుడు నాది ఫస్ట్ బతుకమ్మ అయింది, నేను తీసుకెళ్లి రెండో బతుకమ్మకు, అంటే ఎప్పుడు ఒక బతుకమ్మని పేర్చరు, ఒక పెద్ద బతుకమ్మ ఒక చిన్న. ఎందుకు? మళ్ళీ అక్కడికి వచ్చింది తల్లి పిల్లల అనుబంధం. బతుకమ్మ తల్లి, మనం పిల్లలం, ఇద్దరు అనుబంధం ఉండాలి. సో నా రెండు బతుకమ్మలను తీసుకెళ్లి పక్కింట్లో పెడితే నాలుగు బతుకమ్మలు, మళ్ళీ వాళ్ళవి రెండు అయ్యేవిగా. అట్లా మేము లాస్ట్కి వచ్చేసరికి 100 బతుకమ్మలు జమ అయిపోయాయి. అన్ని మళ్ళీ మేము మాకు అసలు డీజేలు స్పీకర్లు ఏమీ లేవప్పుడు ఎంత పోటీగా పాటలు పాడేవాళ్ళం అంటే, ఒక్కొక్కరు అసలు ఈ పాట అందుకున్నామంటే నెక్స్ట్ పాట బ్రెయిన్ లో తిరిగేది అనమాట, నేను ఈ పాటను అందుకోవాలి. నేను ఆ పాట కూడా ఎంత ప్రొలాంగ్డ్ పాట, ఒక 30 నిమిషాలు పోయేది. ఇప్పుడు పిల్లలకి ఏంటంటే ఒక 5 నిమిషాలు చప్పట్లు కొడుతూ పాట పాడేసరికి బోరు, ఎందుకంటే ఇప్పుడంతా వైబ్, డీజే వైబ్ కావాలి. సో అప్పుడు అంటే మాకివి చాలా బాగా అనిపించేది. మాకెప్పుడు ఈ రోజుకి మాకు బోర్ అనిపించవు, పాట పాడుతూ గంట సేపు అయినా మేము ఆడగలం ఇప్పుడు కూడా. సో ఆ ఇది ఉండేది అనమాట, మేబీ అప్పటి కల్చర్. ఇప్పుడు టైంతో పాటు మార్పులు మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. అన్ని పాటలు నేర్చుకునే పరిస్థితిలో ఎవరు లేరు. ఓకే, దానికి మనం కొంచెం సపోర్ట్ తీసుకోవచ్చు మ్యూజికల్ గా, కాకపోతే బతుకమ్మ పాటలు సపోర్టే తీసుకుంటే ఇప్పుడు కూడా అట్లీస్ట్ మనం కొంచెం కల్చర్ ని కాపాడగలం.
3: ఓకే మేడం, మీరు నాట్య గురు, PhD కూడా చేశారు నాట్యంలో. సో మరి మీరు బతుకమ్మకు సంబంధించిన కార్యక్రమాలు కానీ ఈవెంట్స్ కానీ ఏమైనా చేస్తున్నారా, చేశారా, దాని గురించి చెప్పండి.
4: ఎస్, తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత ఈ బతుకమ్మ పబ్లిసిటీ చాలా ఎక్కువైపోయింది. ఇన్ఫాక్ట్ తెలంగాణ రాకముందు కూడా బతుకమ్మ మా ఓల్డ్ సిటీలో మాత్రం చాలా బాగుండేది, నో డౌట్. ఇప్పుడు ఎట్లా ఉందో అప్పుడు కూడా అట్లాగే ఉండేది. కాకపోతే అంత విశ్వవ్యాప్తం అవ్వడం అన్నది తెలంగాణ ఏర్పడ్డ తర్వాతే. అప్పుడు నాకు అనిపించింది అందరూ బతుకమ్మ బతుకమ్మ అంటున్నారు, జస్ట్ దే ఆర్ ఫాలోయింగ్ ద ట్రెండ్. కాకపోతే దీని ఇంపార్టెన్స్ ఏంటి? అసలు ఈ బతుకమ్మ పండుగ మనం ఎందుకు చేసుకోవాలి? ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, ఇట్లా ఏదన్నా కొంచెము జనాలకి మెసేజ్ పాస్ చేస్తే బాగుండు అనిపించి బతుకమ్మ అనే ఒక డాన్స్ బ్యాలెన్స్ రాయించాను.

0: దాన్ని డిఎస్వి శాస్త్రి గారు అనేసి మ్యూజిక్ చేశారు, నేను కొరియోగ్రఫీ చేశాను. దాంట్లో అంటే ఇప్పుడు ట్రెండ్ ని మనం కనెక్ట్ చేయాలి, లేకపోతే జనాలకు వెళ్ళదు.
1: ట్రూ మ్యామ్.
0: అందుకనేసి ఒక చిన్న అమ్మాయి పాట పాడుకుంటూ వస్తుందన్నమాట, సెలవిచ్చిండ్రు సెలవిచ్చిండ్రు మా స్కూలుకే సెలవిచ్చిండ్రు, ఎందుకు టీవీలే చూడమని కంప్యూటర్ రాడమని హోటల్లో తినమని సినిమాకే పొమ్మని అంటూ పాడుకుంటూ నానమ్మకు చెప్తుందన్నమాట, మాకు సెలవులు ఇచ్చిండ్రు ఎంజాయ్ చేయమని. పిచ్చి పిల్ల, మీకు సెలవిచ్చింది అందుకు కాదు, బతుకమ్మను పేర్చమని అమ్మను ఆరాధించమని అనేసి. బతుకమ్మ, బతుకమ్మ అంటే ఏంటి, మనం ఎందుకు చేయాలి, మనం ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేసామో, ఆ చిన్నపిల్లలు యూజువల్గా అడుగుతారు కదా ఇది ఎందుకు చేస్తున్నారు ఏంటి అని, ఆమె స్టోరీ అంతా చెప్తుందన్నమాట. ఎండ్లో ఇప్పుడు నాకు అర్థమైంది బతుకమ్మను పేర్చమని సెలవు ఇచ్చారు అనేసి అమ్మాయి అర్థం చేసుకుంటుంది. ఇది ఒక 1 అవర్ బ్యాలే అన్నమాట. సో అన్ని ఎపిసోడ్స్ మనం ఇప్పుడు అనుకున్నట్టే పురాణ గాథల్లో ఏముంది, హిస్టారికల్గా ఏముంది, ఫోక్ టేల్స్ ఏమున్నాయి, కాకతీయుల కాలంలో ఏం జరిగింది, ప్రతి ఒక్కటి ఆ బ్యాలెలో డిస్కస్ చేయడం జరిగింది. అట్లీస్ట్ కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. నా సిద్ధాంతము, నేను ఏ బ్యాలె చేసినా ఎడ్యుకేషన్ త్రూ ఎంటర్టైన్మెంట్.
1: ఓకే,
0: ఆ ఎంటర్టైన్మెంట్లో కూర్చున్న ప్రేక్షకులకు ఒక నాలెడ్జ్ వచ్చేయాలి, ఒక 4 పాయింట్లు తెలుసుకొని బయటకు వెళ్ళిపోవాలి ఆడిటోరియంలో నుంచి అనేసి నా సంకల్పం
1: అనమాట. ఎంటర్టైన్మెంట్ లాగా ఓకే మ్యామ్. మరిన్ని విషయాలు తెలుసుకుందాం, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనుకుంటాను లిజినెస్ మీకు కూడా. సో మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక చిన్న పాట, ఆ పాట తర్వాత మేడం చెప్పే మాట వింటూనే ఉండండి. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: సూపర్ హిట్ నంబర్ విన్నాం కదా. మరి మనతో పాటు నాట్య గురు డాక్టర్ అనితారావు గారు చాలా మంచి మంచి విషయాలు చెప్తున్నారు. మేడం, ఇప్పుడు బతుకమ్మ పండుగ అంటేనే మనకి మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ నుంచి మొదలు పెడితే సద్దుల బతుకమ్మ వరకు ప్రతిరోజు అమ్మవారికి ఏదో ఒక నైవేద్యం ఇస్తూ ఉంటారు. సో మరి ఆ నైవేద్యాలకు ఏమన్నా ప్రత్యేకత ఉంటుందా, లేదంటే ర్యాండమ్ గా చేస్తూ ఉంటారా?
1: యాక్చువల్ గా ఒక పద్ధతి ఉంది, ఓపికగా చేయగలిగితే బాగుంటుంది. నేను ఇట్లా చెప్పే బదులు ఒక పాట రూపంలో చెప్తాను మీకు.
0: చాలా సంతోషం.
1: తొమ్మిది రోజులు ఉయ్యాలో బతుకమ్మ తల్లి ఉయ్యాలో, అమ్మ

ఐదో రోజు ఉయ్యాలో అట్ల బతుకమ్మ ఉయ్యాలో, బియ్యం నిసిరి ఉయ్యాలో అట్లు దోశలు ఉయ్యాలో, ఆరో రోజు ఉయ్యాలో బతుకమ్మ అలిగింది.

0: నిజంగా మేడం ఎంత బాగుందంటే అసలు బతుకమ్మ లేదు, మీతో పాటు ఇంకొందరుంటే చుట్టూ ఇలా తిరిగి నేను అలా ఊహించుకుంటున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం ఒక చిన్న పాట తర్వాత. బతుకమ్మకు సంబంధించి, బతుకమ్మ వైభవం గురించి నాట్య గురు డాక్టర్ అనితారావు గారు మనకి చక్కగా వివరిస్తున్నారు. ఇంకా తెలుసుకుందాం ఈ పాట తర్వాత.
1: మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: స్టూడియో క్లాక్ లో 9:47 అవుతుంది. మనకి ఇంతముందే అనిత గారు మనకి మంచి పాట వినిపించారు. మేడం, ఇప్పుడు మొదటి రోజు నుంచి 9వ రోజు వరకు బతుకమ్మను మంచిగా ఆడుతూ పాడుతూ నైవేద్యాలు సమర్పిస్తూ మంచిగా ఆట పాటలతో పూజిస్తారు. మరి చివరి రోజు రాగానే కాస్త బాధ అనిపిస్తుంది, అరే ఇన్ని రోజులు ఆడుకున్నాం అని చెప్పేసి మళ్ళీ రా బతుకమ్మ అంటూ, మరి ఏ విధంగా సాగనంపుతారు?
2: యాక్చువల్గా బతుకమ్మని మనం ఎందుకు నిమజ్జనం చేయాలి, ఎందుకు నీళ్లలోనే వేయాలి అన్నది కూడా ఒక ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు మామూలుగా మనము బతుకమ్మ అంటే ఏంటి, పూలతో చేస్తున్నాం. పూలేంటి, ప్రకృతి. ప్రకృతి నుంచి అమ్మవారిని తయారు చేసి మళ్ళీ ప్రకృతిలోనే విలీనం చేయడం. నీళ్లు ప్రకృతి, నీళ్లలోనే విలీనం చేయాలి. అదే కాకుండా ఇంకోటి ఏం చెప్తారు అంటే, పూలలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు చాలా పూలకు రంగులద్ది చేస్తున్నారు బతుకమ్మలు. దయచేసి అది కాదండి, రంగు లేకపోయినా బాధ లేదు. ఆ ఒరిజినాలిటీ, ప్రకృతిని మనం కలుషితం చేస్తే ఎట్లా? అవసరం లేదు. రంగురంగుల పూలే ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా తెల్ల గడ్డి పూలు ఉంటాయి, వాటిని గ్రీన్లో, రెడ్లో ముంచేసి, పర్పుల్లో ముంచేసి బతుకమ్మలు పేరుస్తున్నారు. అది పద్ధతి కాదు. ఎందుకంటే ప్రకృతిని మనం పూజ చేస్తున్నప్పుడు మళ్ళీ ప్రకృతిని కూడా కలుషితం చేద్దామా? వద్దు. కాబట్టి ఆ పూలను, న్యాచురల్గా మనకు దొరికిన పూలను అవి నీళ్లలో వదిలేస్తే వాటి మెడిసినల్ వాల్యూస్ అన్నీ ఎక్కడ పోతాయి? నీళ్ళలోనే పోతాయి. ఆ నీళ్ళు ఎవరు వాడతారు? మనమే వాడతాం. సో మనల్ని మనం కాపాడుకునే ఒక పర్పస్, ఒక సైకిల్ ఇది. అది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు లేవని చెప్పేసి నేను నిన్న మొన్న కొన్ని రీల్స్ చూశాను. గుళ్ళ దగ్గర పూజలు చేసేసి బతుకమ్మలను మూలకు పడేసి వెళ్ళిపోతున్నారట. డీజేలు పెట్టుకోవాలి అని అంత డీజేలు ఏంది బతుకమ్మ ఆడం? డీజేని అరేంజ్ చేసుకున్న వాళ్ళము నీళ్ళని ఎందుకు అరేంజ్ చేసుకోవట్లేదు? మనం ఏం రెస్పెక్ట్ ఇస్తున్నాం మన దేవుళ్ళకి? కాబట్టి ఫస్ట్ నీళ్లను అరేంజ్ చేసుకుందాము ప్రాపర్గా. అమ్మ ప్రకృతి

0: నుంచి వచ్చింది. ప్రకృతిలోనే అమ్మను మనం విలీనం చేయాలి.
1: చేయాలి
0: ఎక్కడంటే అక్కడ వద్దు, మనం బతుకమ్మ చేయొద్దు అట్లాంటప్పుడు.
1: అంతే.
0: చేసి ఎందుకింత ప్రకృతి వైపరీత్యాలు? ఇప్పుడు మనకు కరువు వస్తుంది, ఇప్పుడు కనీసం అది మనం రియలైజ్ అయ్యి అమ్మవారినే, అమ్మా ఈ కరువు నుంచి మమ్మల్ని దాటించు, మంచినీళ్ళు లేకపోతే బతుకు లేదు,
1: అవును
0: ఇప్పుడు ముందు 3-4 నెలల్లో మంచినీళ్ళు ఉంటాయో లేదో అన్న పరిస్థితికి వచ్చాం మనం, గ్రౌండ్ వాటర్ లేదు. ఇట్లాంటి పరిస్థితిలో మనకు బతుకమ్మ, మనకు బతుకునివ్వాల్సిన అవసరం చాలా ఉంది.
1: ఎస్ మ్యామ్
0: కాబట్టి అమ్మను ప్రాపర్గా ఒక పద్ధతి ఏదైతే ఉందో అదే పద్ధతిలో పేర్చాలి. అట్లాగే పోయేటప్పుడు కూడా అమ్మకు మనం పాట పాడతాం, పసుపుల బుట్టే గౌరమ్మ, పసుపుల పెరిగే గౌరమ్మ, పసుపుల వసంతమాడంగా పోయిరా గౌరమ్మ, తీగే తిరుపతి మావిళ్ళు, పొన్న గంటి పువ్వులు, పోగల వంటి వనములు, వనముల చిలకలు గలగల పలికితే వనమంతా కదిలే, గౌరీ మేడంతా కదిలే. ఇట్లా అమ్మా నువ్వు పోయేటప్పుడు మళ్ళీ ఇది పెద్దగా కుంకుమల బుట్టే గౌరమ్మ, గంధంలో బుట్టే గౌరమ్మ అంటే అమ్మ ఎట్లా పుట్టింది, అమ్మను మనం ఎట్లా విసర్జనం చేస్తున్నాము, ఎట్లా నిమజ్జనం చేస్తున్నాము, అదంతా ఒక ప్రాసెస్ ఉంది. ఊరికే అయ్యింది కాదు, ఇది తరతరాలు తరతరాలుగా ఒక బిల్డ్ అయిన కల్చర్.
1: ఎస్ మ్యామ్
0: సో ఈ ఆ నీళ్లలో మనము అమ్మను కలిపేటప్పుడు కూడా ఆ నీళ్లకు పూజ చేస్తాం. నీళ్లలో పసుపు కుంకుమ వేసి నీళ్లకు హారతిచ్చి, అమ్మవారికి హారతిచ్చి అప్పుడు సాగనంపాలి. దయచేసి బతుకమ్మలను ఎక్కడంటే అక్కడ వదిలేయడం మన సంస్కృతి
1: కాదు
0: కాదు, అమ్మవారిని అవమానించడమే. అవన్నీ చేసి మన వినాశనాన్ని మనం కొని తెచ్చుకోవద్దు. అమ్మ బతుకునిచ్చే అమ్మ, బతుకును కాపాడాలి. ఆ అమ్మ బతకాలి, అమ్మతో పాటు మనము చాలా బాగా బతకాలి. మమ్మల్ని కాపాడు తల్లి అనే ఆరాధించాలి.
1: ఓకే మేము చాలా చక్కగా అద్భుతంగా అంటే అందరికీ అర్థమయ్యేలా వివరించారు. ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం, మనకి ఇంకా కొంచెం టైం ఉన్నా కూడా ఆ కొంచెంలో ఇంకా తెలుసుకుందాం.
0: షూర్
1: ఎస్, ఒక చిన్న పాట తర్వాత మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్డ్.

0: ఎస్, 9:54 అవుతుంది. మనతో నాట్య గురు డాక్టర్ అనితారావు గారు చాలా మంచి విషయాలు చెప్తున్నారు. మేడం, ఇంకా ఎంత చెప్పినా మనకి తగ్గని మన సంస్కృతి, మన సాంప్రదాయ గురించి ఎంత చెప్పినా తక్కువే. సో మరి ఈ 5 నిమిషాల్లో మనకి బతుకమ్మను చాలా శ్రద్ధగా పేరుస్తున్నాము. పోనీ మీరన్నట్టు డీజే సపోర్ట్ తీసుకొని సాంగ్స్ కూడా వస్తున్నాయి. మరి వేషధారణ కూడా ఏ విధంగా ఉండాలంటారు
1: కదా, మనమే కదా సంస్కృతిని కాపాడాల్సింది, ముందు తరాలకి తీసుకెళ్లాల్సింది. ఆ బాధ్యత కూడా స్త్రీల మీదే ఉంది. మనము ఎట్లా, ఎందుకు ఇందాక అనుకున్నాం గాజుల చప్పుడు రావాలి, గాజులు వేసుకోవాలి. మరి మన డ్రెస్ కూడా నేను చాలా చోట్ల చూస్తున్నాను, అగైన్ సారీ టు సే, వెస్టర్న్ డ్రెస్సులు వేసేసుకొని ఓ చక్కగా ఎగిరి దుంకేసి దుమ్మంతా బతుకమ్మ మీద వేసేసి చేస్తున్నారు. అట్లా కాకుండా మన వేషధారణ, ట్రెడిషనల్ డ్రెస్ ఏదైతే ఉందో, లంగా ఓణిలో చీరలో, ఆ అందమే వేరు, అది మనం తెలుసుకోవాలి. అందులో ఉన్న అందం ఇంకెందులో లేదు. ఆ 4 రోజులు ఓకే, వెస్టర్న్ కల్చర్ ఉంటుంది, అడాప్టేషన్ తప్పదు, టైం మారుతుంది, ఐ డూ అగ్రీ. బట్ ఇట్లాంటి సమయాల్లో మనము మన కల్చర్ని మాత్రమే ప్రొజెక్ట్ చేయాలి, మన కల్చర్ని మాత్రమే పాటించాలి. స్త్రీలు ఆ బాధ్యతను, ఇంక ఇప్పుడు మన రెస్పాన్సిబిలిటీ నెక్స్ట్ జనరేషన్స్కి, మనం ఈ పండుగను, ఇదే కాదు అన్ని పండుగలను, ఆ పండుగను ఎలా జరుపుకోవాలో అలాగే జరుపుకోవాలి. సంవత్సరం అంతా మన కోసం ఉంది, మన ఇష్టం ఉన్నట్టు బతుకుతున్నాం, మనల్ని అడిగే వాళ్ళు ఎవ్వరూ లేరు. కాకపోతే మన సంస్కృతిని, మొత్తం ప్రపంచము మన సంస్కృతి వైపు చూస్తున్నప్పుడు మనం మాత్రం దాన్ని పక్కన పెట్టి ఇంకో దానికి వెళ్ళడం వేరేప్పుడు మన ఇష్టం. కానీ పండుగలప్పుడు, స్పెషల్లీ బతుకమ్మ లాంటి పండుగలప్పుడు, మనము మనం కల్చరల్ రిప్రజెంటేటివ్స్, మన తెలంగాణ కల్చర్ని ప్రొజెక్ట్ చేసే బాధ్యత మనది, పాటించే బాధ్యత మనది అని తెలుసుకొని హ్యాపీగా పండుగ చేసుకొని అమ్మవారిని ఆరాధిస్తూ, అమ్మవారిని పూజ అయిన తర్వాత మన ఇష్టం, కానీ పూజ మాత్రము పద్ధతి ప్రకారము ఎలా చేయాలో అలాగే చేయాలి. వన్స్ అగైన్ మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ది ఉమెన్, అమ్మా దయచేసి చక్కగా పాటలు పాడండి. ఓకే పాడలేము అనుకుంటే పాటలు సపోర్ట్ తీసుకోండి. దయచేసి డీజేలు వద్దమ్మా, డాన్సులు కూడా వద్దు, గుర్తుపెట్టుకోండి. ఆ దుమ్మంతా మనం అమ్మవారి మీద వేస్తున్నాము. అమ్మవారికి దుమ్ము తగలకుండా తిరుగుతూ చప్పట్లు కొడుతూ చక్కగా మీ గాజుల గలగలతో బతుకమ్మ పండుగను చేసుకుందాం. ఓకే,
0: ఎస్ మ్యామ్. ఇంకొకటి, మీరు అన్నట్టు మన సాంప్రదాయ దుస్తులు, వేషధారణ వేసుకున్నప్పుడు మనం క్యాజువల్ వేర్ కంటే మనం అవి వేసుకున్నప్పుడు వచ్చే ఆ కాన్ఫిడెన్స్ కానీ ఇంకా చాలా వేరే ఉంటాయంట కదా.
1: చాలా చాలా, ఎందుకంటే అసలు ఎందుకంటే ప్రపంచంలో వేరే వాళ్ళు మనలాగా వేషధారణలో కనిపించరు.
0: అవును,
1: మన దగ్గరే ఈ ఆస్తి ఉంది, కాకపోతే మనం దాన్ని వాడుకోవట్లే. అట్లీస్ట్ పండుగలప్పుడు మా లుక్ ఇది, మా నేను అచ్చ తెలుగు అమ్మాయిని అన్న ఇది, అది వేరేనే ఉంటుంది, ఆ ఫీల్ గుడ్ అన్నమాట. సో అది ఒకసారి మనం వేసుకుంటే మనకు ఆ ఫీలింగ్ అర్థమవుతుంది, మనం అసలు ట్రయలే చేయకపోతే. సో కాబట్టి మన సాంప్రదాయాన్ని కాపాడుకుందాము, బాగా పండుగలు చేసుకుందాము. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు, బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.
0: థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీరు చాలా మంచి మంచి విషయాలు చెప్పారు. అండ్ ఫర్ యువర్ యునో ఫర్ షేరింగ్ యూస్ఫుల్ ఇన్సైట్స్ అబౌట్ తెలంగాణ, తెలంగాణ బతుకమ్మ, బతుకమ్మ వైభవం గురించి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఎస్ లిజనర్స్, ఇది వాళ్ళ గెస్ట్ షోలో మనతో పాటు చాలా మంచి మంచి విషయాలు చెప్పారు నాట్య గురు డాక్టర్ అనితారావు గారు. సో మరి బతుకమ్మ అంటే ఏంటి, బతుకమ్మని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, మనం చిన్నప్పుడు ఎలా చేసుకున్నాము, ఇప్పుడు ఎలా చేసుకుంటున్నాము, మన భావి తరాలకి మన సంస్కృతి సాంప్రదాయాల్ని ఎలా చేరవేయాలి అనే విషయాల్ని ఆవిడ చాలా చక్కగా చెప్పారు. సో అవన్నీ చాలా మంది నోట్ చేసుకున్నట్టున్నారు నాకు అనిపిస్తోంది. రైట్, మరి స్టూడియో క్లాక్లో 9:58 అవుతుంది. మరి మరిన్ని మంచి మంచి విషయాల కోసం, మంచి మంచి పాటల కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. రెయిన్బోతో జీవితం రంగులమయం.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ప్రముఖ ENT మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ మనుష్రుత్ గారు సమర్పించు ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం మెరుగైన వినికిడితో ఆత్మవిశ్వాసం మీ సొంతం. అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి డాక్టర్ మనుష్రుత్, ENT మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9030611108. నంబర్ మరోసారి 9030611108.
2: హే, వెరీ హంగ్రీ, వాట్ స్పెషల్ టుడే?
3: Biryani, kebabs, haleem. But wait, there's more.
2: More than food, it's the stories behind the recipes, the history of the kitchens and the flavors that shaped our city. And where do we taste all these?
3: On Jashne Hyderabad, every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
2: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi biryani, it's a feast for your ears.
4: Jashne Hyderabad, savor the city's soul.
5: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు,

0: మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్ గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్ గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్ గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. అట్ 7 PM ఎవ్రీడే ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: జాగ్తే రహో జాగ్తే రహో,
2: సిర్ఫ్ జాగ్తే నహీ సజగ్ రహో.
1: సిర్ఫ్ రాతో మే నహీ జిందగీ కే హర్ మోడ్ పర్ సజగ్ రహనా హై.
2: అఫ్వాహోం సే,
1: ధోకా ధడీ సే
2: జాగరూక్ హోనా హై అప్నే అధికారో కే ప్రతి,
1: అప్నే జిమ్మేదారియో కే ప్రతి.
2: హర్ సహీ ఫైసలే కీ శురువాత్ హోతీ హై జాగరూకతా సే, ఔర్ జాగరూకతా కీ శురువాత్ హోతీ హై సజగ్ భారత్ సే.
1: సజగ్ భారత్,
2: జాగరూక్ భారత్,
1: సశక్త్ భారత్.
2: सुनिए सजग भारत
1: हर सोमवार सुबह 11 बजे सिर्फ एफएम रेनबो 101.9 पर. सजग भारत,
2: जागरूक बनिए,
1: सजग रहिए.

ఈఎన్టి మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ మనుష్రోద్ గారు సమర్పించు ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం మెరుగైన విరికిడితో ఆత్మవిశ్వాసం మీ సొంతం. అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి డాక్టర్ మనుష్రోద్, ఈఎన్టి మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9030631108. నంబర్ మరోసారి 9030631108. డాక్టర్ మనుష్రోద్ గారు, ఈ రోజు కార్యక్రమంలో మనం సడన్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్

0: గురించి మాట్లాడుకుందాము. సడన్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అంటే అసలు ఏంటి డాక్టర్ గారు?
1: అంటే అకస్మాత్తుగా మీ హియరింగ్ తగ్గిపోయింది. సడన్లీ మీరు మార్నింగ్ లేచినప్పుడు మీకు ఒక్క చెవులో హియరింగ్ తగ్గిపోవడం అంటే మీ నరం వీక్ అయిపోవడం, దాన్ని సడన్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ లేదంటే సడన్ SNHL అంటాం.
0: డాక్టర్ గారు దీని ఒక మెడికల్
2: సరస్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.

0: మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు హెచ్ఎండిఏ గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026 లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: ప్రతి చిన్నారికి తన భావాలను తెలియజేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియజేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఈసీ ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతు

చేద్దాం, ఏఈసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఈసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347776126.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు.

0: ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. అట్ 7 PM ఎవ్రీడే ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: బిమ్స్టెక్ హోం మంత్రుల సమావేశంలో ఉగ్రవాదం, సైబర్ ముప్పులు, మాదక ద్రవ్యాల రవాణా, సరిహద్దు నేరాలపై ప్రధానంగా చర్చించనున్నారు. భారత్ను ప్రపంచ ఉక్కు రంగానికి కేంద్రంగా మార్చేందుకు, పర్యావరణహిత ఉక్కు పరిశ్రమను అభివృద్ది చేస్తూ పెరుగుతున్న అవసరాలు తీర్చేందుకు నేషనల్ స్టీల్ పాలసీ విజన్ 2047 రూపొందించినట్టు కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ తెలిపింది. వ్యవసాయ వృద్ధికి జిల్లా స్థాయి ప్రణాళికలు, వివిధ శాఖల మధ్య సమన్వయం కీలకమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. భారత పురోగతికి సాంకేతికత, సాంప్రదాయం కలిసి నడవాలని కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ పేర్కొన్నారు. క్యాన్సర్ మందుల గరిష్ట రిటైల్ ధరపై మార్జిన్ 30% పరిమితం చేయాలని నిర్ణయించినట్టు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ నిబంధన వర్తించే మందుల జాబితా త్వరలో నోటిఫై చేసి పరిస్థితికి అనుగుణంగా అప్డేట్ చేస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వెల్లడించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కీలక ఘట్టంగా బాహుబలి మోటార్లతో నీటి పంపింగ్ ప్రక్రియ ఈరోజు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి రాష్ట మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరు కానున్నారు. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ పరీక్షలు, ఫలితాలు, డిజైన్లపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ టెక్నికల్ ఓవర్సైట్ కమిటీ 2 సమావేశం ఈ నెల 14 ఢిల్లీలో నిర్వహించనుంది. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ తీర్చేందుకు భారీగా హరిత ఇంధనం కొనుగోలు చేయనున్నట్టు విద్యుత్ శాఖ తెలిపింది. ఇందుకోసం టీజీ రెడ్కో, టీజీ జెన్కోల ఆధ్వర్యంలో పలు రకాల విద్యుత్ కొనుగోలుకు సంబంధించి టెండర్లు ఆహ్వానిస్తున్నట్టు వెల్లడించింది. సేంద్రీయ వ్యవసాయం, ఒకే ఎకరంలో 14 రకాల కూరగాయలు, అంతర పంటల సాగుతో ఆదర్శంగా నిలిచిన జగిత్యాల జిల్లా పెంబట్లకు చెందిన బండారు విజయ జాతీయ మహిళా కిసాన్ దివాస్ అవార్డుకి ఎంపికయ్యారు. వ్యవసాయ రంగానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించకుండా రైతు డిస్కం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మండిపడ్డారు. రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి 18 వరకు పలు జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని, ఈశాన్య ఋతుపవన రాకతో తెలుగు రాష్ట్రాల్లో వర్షసూచనలు ఉన్నాయని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

0: रंग दे बसंती फ्रॉम द फिल्म रंग दे बसंती. कुछ गाने सिर्फ एंटरटेनमेंट के लिए नहीं होते, दे बिकम एन इमोशन. रंग दे बसंती इज वन सच सॉन्ग. ये सॉन्ग की एनर्जी, इट्स पावरफुल बीट्स और उसके लिरिक्स हर बार एक नया जोश भर देता है. इवन ईयर्स आफ्टर इट्स रिलीज दिस सॉन्ग कंटिन्यू टू इंस्पायर एंड इग्नाइट दैट स्पार्क विद अस. स्टे ट्यून्ड बिकॉज और एक जबरदस्त गाना आपके लिए लाइंड अप है आफ्टर अ शॉर्ट कमर्शियल ब्रेक.
1: ప్రతి చిన్నారికి తన భావాలను తెలియజేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలను తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎస్సీ ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎస్సీ తో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎస్సీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. Contact number 9347-6126.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: ఇరానీ చాయ్,
2: బన్ మస్కా,
1: హైదరాబాదీ బిర్యానీ,
2: టంగ్ ది కబాబ్,
1: కుర్బానీ కా మీఠా,
2: షహదూద్ మలాయ్.
1: హైదరాబాద్ ఇస్ ఎ గ్రాండ్ బఫే
2: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ ఎ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
1: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్న్ ఏ హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
2: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
2: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
1: జష్న్ ఏ హైదరాబాద్.
3: तो आज अक्टूबर 13th है. हाँ, आप पूछ सकते हैं तो क्या बात यह है कि बड़े भाई, 2009 में यूएन जनरल असेंबली ने ऑफिशियली 13th अक्टूबर को इंटरनेशनल डे फॉर डिजास्टर रिस्क रिडक्शन डिक्लेयर किया था. इसका ऑब्जेक्टिव ये है कि पूरी दुनिया का ध्यान एक इशू पर लाना. वो इशू है कि नेचुरल डिजास्टर से होने वाले नुकसान को कैसे कम करें. अर्थक्वेक्स, फ्लड्स, लैंडस्लाइड्स, वाइल्ड फायर जैसे नेचुरल डिजास्टर्स को आने से हम तो नहीं रोक सकते, पर हम इस नेचुरल डिजास्टर से होने वाले नुकसान को डेफिनेटली कम कर सकते हैं. एंड वो तभी होगा जब हम ये नेचुरल डिजास्टर्स के लिए प्रिपेयर्ड रहते हैं. ये मामले की सीरियसनेस को और हम जानने की कोशिश करेंगे और इसके लिए हम कैसे प्रिपेयर कर सकते वो भी जानने की कोशिश करेंगे ये गाने के बाद.

ఎల్ నీను ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పేరు. దిస్ ఇస్ గోయింగ్ టు బి అ మేజర్ క్లైమేట్ కెటాస్ట్రఫీ. పసిఫిక్ ఓషన్లో వాటర్స్ వార్మప్ అవ్వడం వల్ల అక్రాస్ ది ప్లానెట్ డిస్టర్బ్డ్ అవుతుంది, క్లైమేట్ డిస్టర్బ్డ్ అవుతుంది. దీనివల్ల కొన్ని కంట్రీస్ ఎక్స్ట్రీమ్ హీట్, క్రిప్లింగ్ డ్రాట్స్ అండ్ వైల్డ్ ఫైర్స్ని ఫేస్ చేస్తే ఇంకొన్ని కంట్రీస్ హెవీ రెయిన్స్, ఫ్లాష్ ఫ్లడ్స్తో సఫర్ అవుతాయి. ఎల్ నీనో ఇంపాక్ట్ చాలా పెద్ద స్కేల్లో ఉంటుందని సైంటిస్ట్ ఆల్రెడీ వార్న్ చేస్తున్నారు. So people across the world should urge their government to take the necessary steps to prevent the damage.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: Fermented food, the cornerstone of Sikkim's food culture. Take for instance gandruk. ये लीफी ग्रीन वेजिटेबल्स को फर्मेंट करके और फिर उनको सुखा के बनाया जाता है. इसका सूप्स और ट्रेडिशनल डिशेस में यूज़ करा जाता है. देन वी हैव किनीमा जो फर्मेंटेड सोया बीन्स से बनता है. इसका टेस्ट काफ़ी यूनिक है और इसे मोस्टली करीज में बनाया जाता है. आजकल फर्मेंटेशन और गट हेल्थ का ट्रेंड चल रहा है ना, तो उसकी वजह से ये डिशेस बहुत पॉपुलर हो चुकी है. सो what are you waiting for? Take this as a sign and feast on these fermented foods from Sikkim and make them part of your regime.

ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినంతో. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

0: हो चकाचक फिर लो पान चबा
1: आहा।

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: Irani chai.
0: Bun maska.
1: Hyderabadi biryani.
0: Tangdi kebab.
1: Kurbani ka meeta.
0: Shehdood malai.
1: Hyderabad is a grand buffet.
0: And every dish has a story waiting to be told.
1: Exactly. That's why Jashne Hyderabad is your afternoon treat.
0: From 2 to 3 p.m. every day on FM Rainbow 101.9.
1: It's not just food.
0: It's culture, history and flavor rolled into one.
1: Jashne Hyderabad.
2: Jaagte raho, jaagte raho.
3: Sirf jaagte nahi, sajag raho.
2: Sirf raaton mein nahi, zindagi ke har mod par sajag rehna hai.
3: अफवाहों से,
2: धोखाधड़ी से,
3: जागरूक होना है अपने अधिकारों के प्रति,
2: अपने जिम्मेदारियों के प्रति.
3: हर सही फैसले की शुरुआत होती है जागरूकता से, और जागरूकता की शुरुआत होती है सजग भारत से.
2: सजग भारत,
3: जागरूक भारत,
2: सशक्त भारत.
3: सुनिए सजग भारत
2: हर सोमवार सुबह 11 बजे सिर्फ FM रेनबो 101.9 पर. सजग भारत,
3: जागरूक बनिए,
2: सजग रहिए.
4: ప్రతి చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఏసీ, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఏసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఏసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347776126.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి, లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సరస్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: जब हम लेगेसी के बारे में सोचते हो ना, तो अक्सर हमारे दिमाग में अवार्ड्स, वेल्थ, नहीं तो हिस्ट्री के पन्नों में लिखा हुआ अचीवमेंट्स की याद आती है. बट वॉट इफ लेगेसी कुड बी मेजर्ड इन ट्रीज that provide shade to strangers, birds that can find shelter in their branches, and generations that benefit from someone's kindness. Darlapalli Ramayya ka legacy ye hai. His life teaches us that you don't have to be a scientist or lead a huge organization to make a difference. You can begin by caring something small. Jaise aap आपके नेबरहुड में ट्रीज को प्रोटेक्ट कर सकते हो और ग्रीन स्पेसेस को प्रोटेक्ट करते हो, नहीं तो एक छोटे बच्चे को प्लांट, एक सैपलिंग प्लांट करने के लिए बोल सकते हो. नाउ हियर इज अ क्वेश्चन वर्थ थिंकिंग अबाउट. हम कल को बेहतर बनाने के लिए आज क्या कर रहा है? दैट इज अ क्वेश्चन वर्थ पॉन्डरिंग अबाउट.

మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు హెచ్ఎండిఏ గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026 లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.

0: ప్రతి చిన్నారికి తన భావాలను తెలియజేసే హక్కుంది. కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఏసీ, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఏసీ తో అనుబంధాన్ని పెంచుదాం. ఏఏసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347776126.
1: Well, we are close to 2 p.m. and the clock says almost 2 in the studio clock, which means our program for today has come to an end. But the next RJ is ready with her show.
2: And yes, Pavan asal mola mola yanta superb song kada. So finally ippudu mee andarki Pavan Tata bye bye cheppesnadu, but Pavan ee roju oka surprise, oka guest unnaru telsa.
1: ఎవరు
2: అసలు బయట ఎక్కడ చూసినా, అసలు పాటలు చూసినా ఎట్లుంటున్నాయి, బతుకమ్మ పాటలు
1: మామూలు
2: అండ్ మరి ఆ బతుకమ్మ పాటలు అండ్ అలాగే బోల్డ్ అండ్ ఫోక్ సాంగ్స్ లైవ్ లో మన లిజనర్స్ కి వినిపించడానికి ఒక ఫోక్ సింగర్ వచ్చేస్తున్నాడు ఈ రోజు.
1: ఓ వావ్, ఎవరైనా
2: యా, నేను పేరు రివీల్ చేయను, బట్ ఈ రోజు 4 to 5 PM.
1: ఓ ఆసమ్, దెన్ ఐల్ బి ట్యూనింగ్ ఇన్ ఫ్రమ్ 3 to 4. అండ్ లిజనర్స్, మీరందరూ కూడా please tune into Swati shows, and we have to wait for another hour to see who that folk singer is.
2: Right.

0: FM Rainbow 101.9 Musically yours.
1: హలో హాయ్ నమస్తే. స్టూడియో క్లాక్ లో టైమ్ 2 గంటలు దాటిపోయింది. ఊరు వాడ పల్లె పట్టణం అంతా ఎక్కడ చూసినా కూడా పూల జాతర షురు అయ్యింది. సొంత ఊళ్ళకి పోయి మురిసెటోళ్ళు అండ్ అలాగే ఉన్న దగ్గరనే పండుగ చేసుకునేటోళ్ళు కొందరు. ఇక చుట్టాలు, కొత్త బట్టలు, బతుకమ్మ జోరు, ఆడబిడ్డల హుషారు, అమ్మవారి పూజలు, డబ్బల్ డబ్బల్ నింపుకునే పిండి వంటలు. దసరా సెలవులంటే ఇట్లానే ఉంటారు కదా, తగ్గేదేలే అన్నట్టు ఉంటుందన్నమాట. ఇక మన తెలంగాణలో అయితే ఈరోజు 4వ రోజు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ అంటారు. మరి మీ అందరికీ కూడా నానబియ్యం బతుకమ్మ శుభాకాంక్షలతో నేను మీ ఆర్జే స్వాతి. మీరు వింటున్నారు జస్ట్నీ హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.
2: ఇంకా వింటున్నారు రా బాలు, ఇక ఎప్పుడు పోతావు రా ఊర్లో కొన్ని అక్క.

FM Rainbow 101.9. You're tuning to FM Rainbow 101.9. Rainbow to Jeevitam, Rangula Mayam. Just in Hyderabad, Vintunaru with me, RJ Swati. To ee rojula, 9 rojula batkammalu chesetappudu, rojuko rakam batkamma and alage rojuko rakam prasadalu kuda chestaru. So ivi kaakunda meekevarikaina gurtunda oka powder chestaru. ఒక పొడిని చేస్తారు. చిన్నప్పుడైతే ఈ పౌడర్ మస్తు తింటుండే, అంటే ఇప్పుడు పిల్లలు పాలల్లో కలుపుకునే పౌడర్ని తిన్నట్లే ఉంటుండే అనమాట. కానీ అదేందో తెల్లదు, ఈ బతుకమ్మ పండుగప్పుడు మాత్రమే చేస్తుండే. మరి ఆ పిండిని మస్తు ఉంటుండే అనమాట టేస్ట్. మీకు గుర్తుందా ఇంతకీ బతుకమ్మ టైంలోనే చేసే ఆ పౌడర్ ప్రసాదం, ఐ మీన్ ఆ పిండి ప్రసాదం ఏంటి? మీకు తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి ఆన్ 0402323482కి వాట్సాప్ చేయండి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి FM రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: గోవింద గోవింద మూవీ నుంచి బాలు గారు అండ్ అలాగే చిత్ర గారు పాడిన పాట విన్నారు. 2:20 అండ్ స్టూడియో క్లాక్. యూఆర్ లిస్నింగ్ టు ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

సద్దుల బతుకమ్మ రోజు అంటే ఒకరికొకరు వాయినంగా ఇచ్చుకునేటోళ్ళు అనమాట. ఇక ఇప్పుడు టైం లేక ఏం చేస్తున్నారంటే పప్పుట్నాలు విత్ చక్కెర కలిపి ఇచ్చేసుకుంటున్నారు, అది వేరే విషయం. మరి ఈ సత్తుపిండి స్పెషల్ ఏంటి అంటే, ఇన్నో దీనికి ఒక స్పెషల్ ఉంది. ఏంటంటే ఈ 9 రోజుల బతుకమ్మకి చేసే ప్రసాదాలలో స్టవ్ వెలిగించకుండా, ఇనో అర్థమవుతుందా, అంటే వండని వంటగా ప్లస్ హెల్దీ ఫుడ్గా ఈ వంటని ట్రీట్ చేస్తారు. అందుకే చాలా స్పెషల్ అంట ఇది బతుకమ్మ టైంలో. నిజమే కదా, అసలు అవును, వండకుండా ప్రసాదం ఎలా చేస్తారు? ఎనీ గెస్సెస్? అయితే తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? చాలా సింపుల్, డూ ఫాలో మీ ఆన్ 101.9, వింటూనే ఉందండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు హెచ్ఎండిఏ గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్మేళా 2026 లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే స్వాతితో. బతుకమ్మ ఫెస్టివల్ ఫేవరెట్ అండ్ నాన్ కుకింగ్ వంట గురించి మాట్లాడుకుంటున్నాం. యూనో దట్ ఈస్ కాల్డ్ సత్తుపిండి. నిజంగానే అంటే దీన్ని వండకుండా ప్రసాదం ఎట్లా చేస్తారు స్వాతి అంటే, యూనో పెసరపప్పు, బియ్యం, మొక్కజొన్నలు అండ్ అలాగే గోధుమలు, నువ్వులు, పల్లీలు వీటన్నిటినీ నెయ్యితో లైట్గా వేయిస్తారు. అంటే వేయిస్తారంటే మళ్ళీ ఇక్కడ నెయ్యి వేస్తారు, ఐ మీన్ ఏమంటారు, కింద స్టవ్ వెలిగిస్తారు కదా, అంటే వేయించకుండా కూడా చేయొచ్చు. ప్రసాదం టైంలో ఒకప్పుడైతే వేయించకుండానే చేసేవాళ్ళట. వీటన్నిటినీ మెత్తగా పౌడర్ చేసేసి దాంట్లో బెల్లం లేకపోతే షుగర్, ఈ మళ్ళీ తర్వాత ఏంటి మన నెయ్యి, ఇవన్నీ కలిపి ఇక మన ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేస్తారు. కొందరైతే అట్లనే పౌడర్ పౌడర్గానే ఉంచేస్తారు, కొందరైతే ఇంకా క్రియేటివ్గా ఆలోచించాలి అనుకున్న వాళ్ళు లడ్డూలాగా కూడా చేస్తారు. సో లడ్డూలాగా చేయాలంటే నెయ్యి ఎక్కువ వేయాలన్నమాట. సో అలా వాళ్ళ వాళ్ళ ఇష్టం. సో మొత్తానికి ఏంటంటే చాలా డెలీషియస్ అండ్ హెల్తీ అన్నమాట ఈ ఫుడ్. ఇది తయారు చేసేటప్పుడు అంటే అప్పట్లో అయితే వేయించకుండానే చేసేవాళ్ళు. సో పొడి చేస్తారు కాబట్టి వండని వంట అని దీనికి పేరు. మనం మాత్రం ఓన్లీ బతుకమ్మ టైంలో మాత్రమే ఈ సత్తుపిండిని ప్రిపేర్ చేస్తారు. కానీ మీకు తెలుసా, ఉత్తర భారతదేశం అంటే లైక్ బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్లో ఈ సత్తుపిండి అనేది వాళ్ళకి డైలీ ఫుడ్ అట. మనకి అన్నం ఎట్లనో వాళ్ళకి సత్తుపిండి, ఈ సత్తు పౌడర్ అది సత్తు లడ్డు వాటెవర్ ఎట్లనైనా పిలుచుకోవచ్చు మనం. సో ఇది కంపల్సరీగా వాళ్ళు డైలీ ఆహారంలో తింటారట. సో అందుకే చాలా స్ట్రాంగ్గా ఉంటారు. మనం ఉంటాం కొంచెం ఎక్కువసేపు మాట్లాడితే అమ్మ అయ్యా అలసిపోయినాం, కొంచెం టీ తాగితే బాగుంటుందని ఫీల్ అవుతూ ఉంటాం కదా. సో అలాంటి హెల్తీ ఫుడ్ మన సంస్కృతిలో ఒక భాగమైనప్పుడు ఎందుకో తెలియదు మనం మాత్రం ఓన్లీ బతుకమ్మ టైంలోనే చేస్తాం. ఏమై ఉంటుంది రీజన్ మీకు ఏమైనా తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి. ఇంకా బోల్డెని కబుర్లు మాట్లాడేసుకుందాం. వెంటనే ఉండండి జస్ట్ నీ హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో.

0: ఇంకొంచెం మూవీ లోని పాట ఉదిత్ నారాయణ అండ్ అలాగే కవితా కృష్ణమూర్తి పాడిన పాట విన్నారు. 2:35 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: జాగ్తే రహో జాగ్తే రహో,
2: సిర్ఫ్ జాగ్తే నహీ సజగ్ రహో,
1: సిర్ఫ్ రాతో మే నహీ జిందగీ కే హర్ మోడ్ పర్ సజగ్ రహనా హై,
2: అఫ్వాహో సే
1: ధోకా ధడి సే
2: జాగరూక్ హోనా హై అప్నే అధికారో కే ప్రతి
1: అప్నే జిమ్మేదారియో కే ప్రతి.
2: హర్ సహీ ఫైసలే కీ శురువాత్ హోతీ హై జాగరూకతా సే, ఔర్ జాగరూకతా కీ శురువాత్ హోతీ హై సజగ్ భారత్ సే.
1: సజగ్ భారత్,
2: జాగరూక్ భారత్,
1: సశక్త్ భారత్.
2: సునియే సజగ్ భారత్
1: హర్ సోమవార్ సుబహ 11 బజే సిర్ఫ్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 పర్. సజగ్ భారత్,
2: జాగరూక్ బనియే,
1: సజగ్ రహియే.
3: ఎఫ్ఎం రెయిన్బో 101.9
4: పఠన్ని.

మనం మాట్లాడుకున్నాం జస్ట్నే హైదరాబాద్ లో మన తెలంగాణ ఫుడ్ కల్చర్ లో భాగమైన ఫుడ్ గురించి, రైట్? సత్తుపిండి. సత్తుపిండి అనగానే చాలా మంది గెస్ చేశారు ఏంటి అని అంటే, అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఇస్తారు కదా, మరి ఆ పౌడర్ ఈ పౌడర్ ఒకటేనా అని. అయితే రెండు ఒకేలా అనిపిస్తాయి, కానీ సత్తుపిండి వేరు, బాలామృతం వేరు. సో అంగన్వాడీలో ఇచ్చేదాన్ని బాలామృతం అంటారు. సో అదేంటంటే, 6 మంత్స్ నుంచి 3 ఏళ్ల పిల్లలకు టేక్ హోమ్ రేషన్గా అంటే ఈ పౌడర్ని ఇస్తారనమాట. మరి డిఫరెన్స్ ఏంటి సత్తుపిండికి బాలామృతంకి అంటే చెప్తాను. వింటున్నానండి FM 91.9 విత్ మీ RJ స్వాతితో.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: FM Rainbow 101.9. You're listening to FM Rainbow 101.9, Rainbow Tho Jeevitham Rangulamayam. Our Telangana famous food culture gurinchi maatladukundam. Andulo oka paataina sattupindi and alage balamritam gurinchi maatladukuntunnam. You know, sattupindi anedi only Bathukamma festival time lone chestaru. Ika balamritam anedi pillallo poshakahara lopam nivarinchadaniki government iche THR, take home ration anamata. So enduku istharu idi ante deentlo vitamins, iron, calcium ఇవన్నీ ఉంటాయి. దీన్ని ఎలా చేస్తారు అంటే లైక్ గోధుమలు, శనగపప్పు, స్కిమ్డ్ మిల్క్ పౌడర్, షుగర్, ఆయిల్ కలిపి చేస్తారు. అంటే ఫోర్టిఫైడ్, బలవర్ధకమైన ఆహారం ఇది పిల్లలకన్నమాట. సో మొత్తానికి ఎలా చూసుకున్నా మన తెలంగాణ ఫుడ్ కల్చర్లో ఆహారం అనేది ఆరోగ్యాన్ని ఇవ్వడానికే ఉంది కదా. సో పెద్దవాళ్ళు అందుకే ఊరికే చెప్పలేదన్నమాట, ప్రతీది ప్రతిదాని వెనక అంటే దాన్ని మనం పాటిస్తామో లేమోనని ఆచారంగా పెట్టారు. కానీ ప్రతి ఏమంటారు ఫుడ్ ఐటెం కావచ్చు, ప్రతి రిచువల్ మనం చేసే సాంప్రదాయ పద్ధతులు కావచ్చు, మనం పాటించేవి, వాటి వెనక ఖచ్చితంగా ఒక మంచి సైన్స్ ఉంటుంది, హెల్త్ ఉంటుంది. సో ఈ రెండు కలగలిపిన సంస్కృతి సాంప్రదాయమే మన తెలంగాణ. మరి ఈ రెండు పౌడర్స్ చాలా టేస్టీగా అయితే ఉంటాయి డెఫినెట్గా. మరి ఈ హాలిడేస్లో ట్రై చేయండి. ఎప్పుడూ రెగ్యులర్ ఫుడ్డేనా, అప్పుడప్పుడు ఇలా మన సంస్కృతిలో భాగమైన ఇలాంటి ఫుడ్ని కూడా పిల్లలకి టేస్ట్ చేస్తే బాగుంటుందన్నమాట. ట్రై చేయండి, రైట్? ఇంకా బోల్డ్ అని కబుర్ల కోసం ఏం చేయాలి? చాలా సింపుల్, వెంటనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే స్వాతితో.
2: దిగులు పడ

26 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు హెచ్ఎండిఏ గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026 లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.

0: స్టూడియో క్లాక్ లో సమయం 3 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.
1: అధికారాన్ని సాధికారతగా మలచడమే తమ ప్రభుత్వ విధానమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో మోదీ ప్రసంగిస్తూ, దేశ పురోగతి సమిష్టి వృద్ధి భాగస్వామ్య అవకాశాలపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగే బిమ్స్టెక్ హోం మంత్రుల తొలి సమావేశంలో ఉగ్రవాదం, సైబర్ ముప్పులు, మాదక ద్రవ్యాల రవాణా, సరిహద్దు నేరాలపై చర్చలుంటాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. పట్టభద్రుల నియోజకవర్గాల ఓటర్ల నమోదుకు ఎపిక్ నెంబర్ వివరాలు ఇవ్వాలని పట్టుబట్టవద్దని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాల ఓటర్ల జాబితాలను 2026 నవంబర్ 1 అర్హత తేదీతో కొత్తగా రూపొందిస్తున్నారు. భారత్లో కాంగ్రెస్ పార్టీ నడిపే నియంతృత్వ రాజకీయం చెల్లదని, తమకు ఓటు వేయకపోతే ఈసీదీ ప్రజలదే తప్పనేలా ఆ పార్టీ వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. సింగరేణి సంస్థ లాభాల్లో పర్మనెంట్ ఉద్యోగులకు 34% వాటా, కాంట్రాక్ట్ కార్మికులకు 5,500 రూపాయల బోనస్ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఓటర్ల జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరికి చోటు దక్కేలా చూడడానికి భారత ఎన్నికల సంఘం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నారు. దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ఈరోజు బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

0: జగన్మాత ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలందరూ ఆయురారోగ్యాలు సుఖశాంతులతో వర్ధిల్లాలని, రైతన్నల పంటలు సమృద్దిగా పండి రాష్ట్రం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్టు తెలిపారు. తెలంగాణ ఏజెన్సీ ప్రాంతాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీలో ఎస్టీలకు 75% రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఎల్నినో ప్రభావంతో నవంబర్ నాటికి రిజర్వాయర్లు ఎండిపోయి హైదరాబాద్లో నీటి సరఫరా తగ్గుతుందని, సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం అబద్దమని జలమండలి తెలిపింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఎన్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: ఆకాశవాణి సమయం 3:03 దాటి 59 సెకండ్లైంది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: You're listening to FM Rainbow 101.9. Time and studio clock 3 గంటలు దాటి 5 నిమిషాలు కావస్తోంది. రెయిన్బో మ్యాట్ ని వింటున్నారు విత్ మీ ఆర్జే స్వాతితో. పండగ వచ్చిందంటే చాలు, సెలవులు ప్రయాణాలు కొత్త బట్టలతో పాటు మన హ్యాపీనెస్ లో యాడ్ అయ్యేవి ఏంటి అంటే ఇంకేంటి, సినిమాలు. రైట్, దసరా అండ్ సంక్రాంతి అంటేనే సినిమాలు అప్పట్లో. అఫ్ కోర్స్ ఇప్పటికీ కూడా క్రేజ్ అట్లానే ఉందనుకోండి. చలో ఒక్కసారి మనం అట్లా వెనక్కి వెళ్ళిపోతే కొన్ని సంవత్సరాలు, 2000 నుంచి 2010 వరకు దసరాకు రిలీజ్ అయి సూపర్ సక్సెస్ అయిన సినిమాలని అలా ఓసారి చూటేసేద్దాం. రైట్, స్టే ట్యూన్ టు ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బో మ్యాట్నీ విత్ మీ ఆర్జే స్వాతితో.

0: ನಾನು ನ್ಯೂ ಮೂವಿನ ಜೇಜ್ ವರ್ಣಲತಾ ಆಂಡ್ ಅಲಾಗೆ ಉದಿತ್ ನಾರಾಯಣ ಪಾಡಿನ ಪಾಠ ವಿನರು 3:10 ಸ್ಟುಡಿಯೋ ಕ್ಲಾಕ್ ಮೇರು ಇಟ್ಟಿನಾರು ಎಫ್ಎಂ ರೈನ್ಬೋ 101.9.
1: ప్రతి చిన్నారికి తన భావాలను తెలియజేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియజేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఏసీ, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఏసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఏసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766.
2: FM Rainbow 101.9.
0: రెయిన్బో మ్యాట్ని వింటున్నారు విత్ మీ ఆర్జే స్వాతితో. సినిమా లవర్స్ కి పండగంటే పండగ సెలబ్రేషన్స్ ఒక్కటే కాదు, సినిమాని థియేటర్లో చూస్తే చాలు పండగ కంప్లీట్ అయినట్టు లెక్క, రైట్? అది 2000 సంవత్సరం, అంటే న్యూ డెకడ్, రైట్? 1999 కంప్లీట్ అయ్యి 20వ శతాబ్దంలోకి అడుగుపెట్టిన టైం అనమాట అది. సో ఆ టైంలో దసరా సినిమాగా వచ్చి మాస్ కలెక్షన్లు సొంతం చేసుకున్న సినిమా ఆన్ అక్టోబర్ 7th రిలీజ్ అయింది. యాక్షన్, సెంటిమెంట్, ఫ్యామిలీ డ్రామాతో వచ్చిన విక్టరీ వెంకటేష్ మూవీ. ఇంకేంటి, జయం మనదేరా, అసలు హౌస్ ఫుల్ కలెక్షన్స్ అనమాట. ఇది ఒకవైపు ఇట్లుంటే జస్ట్ 1 వీక్ గ్యాప్లో వచ్చి బ్లాక్ బస్టర్ అనిపించుకున్న ఇంకొక సినిమా ఏంటంటే నువ్వే కావాలి. అరరరర, ఏం సినిమా కదా అది! త్రివిక్రమ్ డైలాగ్స్ అండ్ తరుణ్ రీచా కాంబో గుర్తుండే ఉంటుంది కదా, అసలు మామూలు క్రేజ్ కాదు యూత్లో ఈ సినిమాకి. ఇంకో పాట కూడా గుర్తుంటుంది, మైక బట్టు

కొన్ని మన సాయి కిరణ్ పాడతాడు, అనగనగ ఆకాశం ఉంది, రైట్? సో మరి మ్యూజిక్ అయితే మామూలు హిట్ కాదు ఈ సినిమాకి సంబంధించి. 200 and 365 డేస్ ఆడిన థియేటర్స్ కూడా ఉన్నాయి ఈ సినిమా. చలో ఈ రెండు సినిమాలైతే 2000 సంవత్సరం దసరాకి రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ని సంపాదించుకున్నాయి. అఫ్ కోర్స్ ఇప్పటికే టీవీలో వచ్చినా కూడా ఈ సినిమాల్ని అలా చూస్తూ ఉండిపోతాం. సో అంటే కథాపరంగా అండ్ అలాగే డైరెక్షన్ పరంగా అండ్ అట్ ద సేమ్ టైం మ్యూజిక్ పరంగా చూసుకుంటే

సినిమాలు అయితే 2000 సంవత్సరం దసరాకి రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ని సంపాదించుకున్నాయి. అఫ్ కోర్స్ ఇప్పటికే టీవీలో వచ్చినా కూడా ఈ సినిమాల్ని అలా చూస్తూ ఉండిపోతాం. సూపర్ అంటే కథాపరంగా అండ్ అలాగే డైరెక్షన్ పరంగా అండ్ అట్ ద సేమ్ టైం మ్యూజిక్ పరంగా చూసుకుంటే ఈ సినిమా ఈ రెండు సినిమాలు కూడా 2000 సంవత్సరం దసరా సినిమాలు అనిపించుకున్నాయి. రైట్, మరి ఈ రెండు సినిమాల నుంచి బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ వినేద్దామా? వింటూనే ఉండండి, రెయిన్బో మ్యాట్నీ విత్ మీ ఆర్జే స్వాతితో.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: FM Rainbow 101.9.

0: నువ్వే కావాలి. అసలు ఈ సినిమాలోని పాటలు అండ్ ముఖ్యంగా కోవై సర్ల, తరుణ్ రిచా మధ్య వచ్చే కామెడీ సీన్స్, త్రివిక్రమ్ డైలాగ్స్ అసలు మామూలు హిట్ కాదు ఈ సినిమా. రైట్, 2325 వన్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇక 2001 నుంచి 2004 మధ్య దసరాకి రిలీజ్ అయిన సినిమాలు అంటూ స్పెషల్గా ఏం లేవు, కానీ సో ఆ ఇయర్ కొన్ని సినిమాలు అంటే పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయ్యాయి. అంటే లైక్ స్టార్ పవర్ ఉన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ రిలీజ్ అయ్యాయి, బట్ అవి దసరా సినిమాలు కాదు అండ్ అవి కూడా కొంచెం సోసోగా ఉన్నాయి. బట్ 2004లో వచ్చిన సినిమా అయితే, ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయింది కానీ నిజానికి ఆ వైబు దసరా వరకు కంటిన్యూ చేసింది ఈ సినిమా. మరి ఇంతకీ ఏమై ఉంటుంది ఆ సినిమా? సంక్రాంతికి రిలీజ్ అయ్యి దసరా దాకా తన వైబ్ని టాలీవుడ్లో అలా వైబ్ని క్రియేట్ చేసిన ఆ సినిమా నుంచి పాట అయితే వేస్తాను. మరి ఆ సినిమా ఏంటో మీరైతే గెస్ట్ చేయండి, ఒకవేళ గెస్ట్ చేస్తే నాకు వాట్సాప్ చేయండి 0404023234822. వింటుందే ఉందండి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి, లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: FM Rainbow 101.9.
2: 2004 లో రిలీజ్ అయి మస్త్ షేక్ చేసిన సినిమా టాలీవుడ్ ని, మరి ఆ సినిమా ఏంటి అని అడిగాను. రైట్, మరి ఆ సినిమా నుంచి పాట అయితే ప్లే చేస్తున్నాను. మీరు ఒక్కసారి మ్యూజిక్ వింటే ఇటే గుర్తుపట్టేస్తారేమో.
3: When the drums beat at Bonalu, when the verses of Dasarathi echo,

0: వర్షం సినిమా 2004లో రిలీజ్, అంటే సంక్రాంతికి రిలీజ్ అయ్యి దసరా దాకా తన వైబ్ ని కంటిన్యూ చేసిన సినిమా, అండ్ ప్రభాస్ కి యూత్ లో ఒక్కసారిగా క్రేజ్ ని పెంచేసిన సినిమా ఈ సినిమా. రైట్, మరి నెక్స్ట్ ఇయర్ లోకి వెళ్ళిపోతే 2005 నుంచి 2006 వరకు మరి ఈ దసరా మూవీస్ ఏంటి తెలుసుకోవాలి అంటే జస్ట్ స్టే విత్ మీ ఆన్ 101.9.
1: ఒక మంచి పుస్తకం మనకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
2: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
1: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
2: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
1: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
2: 15 నుంచి 25 ఏళ్ల మధ్య

0: వస్తున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
1: మీ అనుభూతిని
0: మీ మాటల్లో
1: మా శ్రోతలతో పంచుకోండి.
0: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
1: readwithrainbow2026@gmail.com కు పంపండి.
0: మీ రీడింగ్ జర్నీ
1: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
0: రెయిన్బోతో పంచుకోండి.
1: రీడ్ విత్ రెయిన్బో.
0: రీడ్ విత్ రెయిన్బో.
2: ప్రతి చిన్నారికి తన భావాలను తెలియజేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎసి, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎసి అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766.
3: దసరా టైంలో యాక్షన్ అండ్ రొమాంటిక్ మూవీస్ రిలీజ్ అయ్యాయి. బట్ దసరాకి ముందు రిలీజ్ అయిన ఓ సినిమా పండగ దాకా కలెక్షన్స్ రాబట్టిన మూవీస్ ఉన్నాయన్నమాట. సో అవేంటి అంటే, 2006 ఏప్రిల్లో రిలీజ్ అయింది ఓ సినిమా. అస్సలు ఆ ఇయర్ మొత్తం టోటల్ తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇక ఆ మూవీలోని డైలాగ్స్ దీపావళి టపాసుల పేలాయి థియేటర్లలో. అఫ్కోర్స్ ఇప్పటికి కూడా ఆ డైలాగ్స్ చాలా ఫేమస్ అనమాట. మరి ఇంతకీ ఏంటో సినిమా, గెస్ చేస్తారా? అయితే పాటేసేస్తున్నాను, గెస్ చేయండి. వింటనే ఉండండి రెయిన్బో మ్యాట్నీ విత్ మీ ఆర్జే స్వాతితో.

0: ఆయ్ మరి 2006 లో ఏప్రిల్ లో రిలీజ్ అయ్యి దసరా దాకా తన వైబ్ ని క్రియేట్ చేసిన సినిమా పోకిరి సినిమా అనమాట. అయితే ఆ తర్వాత అంటే ఇది కూడా దసరాకి ముందే నెక్స్ట్ జూన్ లో రిలీజ్ అయ్యి దసరా దాకా కంటిన్యూ కలెక్షన్స్ ని సాధించిన రెండు సినిమాలు ఉన్నాయి, ఫ్యామిలీ అండ్ యూత్ ఎంటర్టైనర్ మూవీస్ అవి. అదేంటంటే ఒకటి బొమ్మరిల్లు. అసలు ఈ సినిమా తర్వాత అమ్మాయిలందరూ హాసినీలు అయిపోయారబ్బా కదా. అండ్ ఆ డైలాగ్ కానీ పాటలు కానీ, అంటే ఆ సినిమాలో ఒక సీన్ ఉంటుంది, ఇద్దరు ఒకేసారి అలా తెలియకుండా తల గుద్దేసుకుంటే కొమ్ములు వచ్చేస్తాయి. సో ఇవన్నీ చాలా పాపులర్ అనమాట. అంటే సినిమా సినిమా కాకుండా లైఫ్లోకి దూరిపోయిన సినిమాలు అనమాట ఇవి. అండ్ ఆ తర్వాత వచ్చిన ఒక సినిమా జూన్లోనే రిలీజ్ అయింది, అది కూడా రవితేజాస్ మార్క్ సినిమా విక్రమ్ మార్కుడు. సో ఇది అయితే యాక్షన్ అండ్ మ్యూజికల్ హిట్ ఏ సినిమా అనమాట. మరి ఈ సినిమాకి సంబంధించిన ఈ పాట మీ అందరి కోసం. వీటినే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

త్రీ వాడి వై వన్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో రెయిన్బో మ్యాట్ని. మనం మాట్లాడుకున్నాం 2000 అలాగే 2010 వరకు ఈ పదేళ్లలో సంక్రాంతి దసరాకి రిలీజ్ అయిన సినిమాలు. బేసిక్గా సినిమా అనగానే సంక్రాంతి గుర్తొస్తుంది కదా, బట్ అప్పట్లో సంక్రాంతి దసరా ఈ రెండింటికే పెద్ద పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయితే అసలు మామూలుగా ఉండేది కాదు క్రేజ్. అంటే ఊరికి వెళ్ళడానికి టికెట్ ఎట్లా అడ్వాన్స్గా బుక్ చేసుకుంటామో సినిమాలకు కూడా అట్లా వేసుకుంటుండే అనమాట. రైట్, మరి ఇకపోతే నెక్స్ట్ వచ్చేసింది 2007 దసరాకి ముందు రిలీజ్ అయింది ఒక సినిమా. సో మెగా పవర్ స్టార్ అంటూ రామ్ చరణ్ చిరుతగా ఎంట్రీ ఇచ్చిన సినిమా మంచి ఓపెనింగ్తో 2007 దసరా సినిమాగా సక్సెస్ని సాధించింది. మరి ఆ టైంలోనే కొంచెం దసరాకి ముందు రిలీజ్ అయ్యి మంచి కాంపిటీషన్ ఇచ్చింది ఇంకో సినిమా, అదేంటంటే యంగ్ టైగర్స్ ఎన్టీఆర్స్ యమ దొంగ. మొత్తానికి 2027 దసరాని చిరుత హైట్ అలాగే టైగర్ ఈ రెండు ఓన్ చేసేసుకున్నాయి అనమాట. రైట్ నౌ అయితే మీకోసం వచ్చేస్తుంది చిరుత సినిమా నుంచి రాహుల్ నంబియార్ అండ్ అలాగే సుచిత్ర పాడిన ఈ పాట. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

వేసుకున్న సంవత్సరం ఏది అంటే 2008-9. 2008లో జల్సా అండ్ అలాగే కృష్ణ సినిమాలు పండగ సినిమాలు అనిపించాయి. ఇక 2009 జూలైలో వచ్చిన సినిమా మగధీర జూలైలో వచ్చి దసరా టైం కి తన వైబ్ అలాగే కంటిన్యూ చేసింది. అండ్ అలాగే జేజమ్మ అరుంధతి, సో ఈ రెండు కూడా పండగని క్రియేట్ చేశాయన్నమాట థియేటర్లలో. ఇక 2010 సినిమాలు గుర్తున్నాయా? 2010లో ఒక సినిమా వచ్చింది, అసలు మొత్తం మళ్ళీ ఇండస్ట్రీ అంతా నాదే అన్న వైబ్ ని క్రియేట్ చేసింది. మరి ఆ 2010 సినిమా ఏమై ఉంటుందో మీరు ఆలోచిస్తూ ఉండండి. అండ్ 2008లో రిలీజ్ అయి సూపర్ హైట్ ని సొంతం చేసుకున్న సినిమాలోని పాట మీకోసం ప్లే చేస్తున్నాను. మరి ఆ సినిమా జల్సా మూవీ నుంచి ఈ పాట.

0: హార్ట్ ఈజ్ బీటింగ్ అంటూ ఎందరో హార్ట్స్ ని కొల్లగొట్టిన సినిమా ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్షన్ అసలు మామూలుగా ఉండదు కదా. దట్ టూ ఇలియానా జోడీగా ఉంటే ఇంకా సూపర్ గా ఉంటుంది. రైట్, 3:54 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: सुनती हो, कमाल ही हो गया.
2: क्या हो गया ऐसा?
1: सिलेंडर आने में देरी हो रही थी ना, देखो आज आ गया.
2: ये कमाल कैसे हो गया?
1: मैंने www.pgportal.gov.in पर जाकर अपनी कंप्लेंट को बोल कर दर्ज किया और देखो तुरंत एक्शन हुआ.
2: ये तो बहुत बढ़िया पोर्टल है.
1: 22 भारतीय भाषाओं में आप अपनी शिकायत दर्ज कराएं, अपनी समस्या का समाधान और प्राथमिकता का अनुभव पाएं, जैसे हमने पाया. सारी शिकायतों का समाधान सीपी ग्राम्स की समाधान दीदी.
3: Rainbow 101.9.
0: 2010 ఇయర్ ని మొత్తం ఏలేసిన సినిమా ఒకటి ఉందని చెప్పాను. అది ఏంటంటే నందమూరి నటసింహం నటించిన సినిమా సింహ. ఇక నెక్స్ట్ అబ్బాయి నటించిన సినిమా కూడా అదే ఇయర్ లో రిలీజ్ అయింది, బృందావనం. మొత్తానికైతే అప్పుడు దసరా సినిమాలు అంటే ఎలా ఉండేవంటే స్టార్ పవర్ ప్లస్ ఫ్యామిలీ ప్లస్ మాస్ ఎలిమెంట్స్ ప్లస్ సాంగ్స్ అండ్ డైలాగ్స్ ఫైనల్లీ సెంటిమెంట్ ఇవన్నీ ఉంటే చాలు పండుగని ఫుల్ఫిల్ చేసేవి ఆ సినిమాలు. రైట్, మరి సింహ సినిమా నుంచి ఈ పాట చేస్తుంది మీ అందరి కోసం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9. గుర్తుంది కదా ఈ రోజు 4 గంటల నుంచి 5 గంటల వరకు మరి ఫెస్టివల్ బీట్ విత్ ఫోక్ సాంగ్స్. మనతో పాటు వండర్ఫుల్ గెస్ట్ అయితే ఉన్నారు, మరి స్టే ట్యూన్.

రైట్ స్టూడియో క్లాక్ లో టైమ్ 4 గంటలు కావస్తుంది. ఇది వాల్టీ మ్యాట్నీ షో. మరి మరికొద్ది క్షణాల్లో రెయిన్బో న్యూస్ హెడ్లైన్స్ వింటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఓటర్ల జాబితా నుండి పేర్ల తొలగింపు కోసం ఒక్కో ఓటరు దాఖలు చేసే ఫారం 7 దరఖాస్తులపై కేంద్ర ఎన్నికల కమిషన్ పరిమితులు విధించింది. తగిన ఆధారాలు లేకుండా పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు దాఖలు చేస్తుండటంతో సంబంధిత ఓటర్లకు ఇబ్బంది కలుగుతోందని, క్షేత్రస్థాయి సిబ్బందిపై పనిభారం పెరుగుతోందని కమిషన్ పేర్కొంది. ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశమై తెలంగాణలోని కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులపై చర్చించారు. నవంబర్ 19 నుంచి 22 తేదీ వరకు హైదరాబాద్లో జరిగే ఇండియన్ రోడ్ కాంగ్రెస్కు హాజరవుతానని గడ్కరీ తెలిపినట్టు మంత్రి వెంకటరెడ్డి చెప్పారు. ఎల్నినో ప్రభావంతో పశుగ్రాసం కొరత రాకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. నీటి లభ్యత ఉన్న చెరువులు, కుంటల శిఖం భూముల్లో పశుగ్రాసం సాగు చేయాలని నిర్ణయించింది. 45 రోజుల్లో పశుగ్రాసం అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. హైదరాబాద్ సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిషోర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవసాయ రంగానికి నాణ్యమైన ఉచిత విద్యుత్తు అందించకుండా రైతు డిస్కాం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే జీవో 17ను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. భారత్ను ప్రపంచ ఉక్కు రంగానికి కేంద్రంగా మార్చేందుకు, పర్యావరణ హిత ఉక్కు పరిశ్రమను అభివృద్ది చేయడానికి, దేశవ్యాప్తంగా పెరుగుతున్న అవసరాలను తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం నేషనల్ స్టీల్ పాలసీ విజన్ 2047ను రూపొందించిందని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ తెలియజేసింది. మౌలిక సదుపాయాలు, గృహ నిర్మాణం, రవాణా రంగాల్లో ఉక్కు వాడకాన్ని ప్రోత్సహించడంపై ఈ ముసాయిదా విధానం దృష్టి పెట్టింది. న్యూఢిల్లీలో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ఈరోజు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. మింటో రోడ్, మండీ హౌస్ రోడ్, రౌండ్బౌట్, పటేల్ చౌక్, గురునానక్ చౌక్, లోథీర్ రోడ్ ఫ్లైఓవర్, సర్దార్ పటేల్ మార్గ్, కన్నాట్ ప్లేస్ ఔటర్ సర్కిల్తో పాటుగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలుంటాయని, పరిస్థితులకు అనుగుణంగా ఢిల్లీలోని కొన్ని ప్రధాన జంక్షన్లు, మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉండవచ్చని పోలీసులు తెలిపారు. ఈరోజు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్

చండీగఢ్ పంజాబ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, గిల్గిత్, బల్తిస్తాన్, ముజఫరాబాద్, రాజస్థాన్లలో ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని కూడా పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: హలో, వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. స్టూడియో క్లాక్ లో టైం 4:34 కావచ్చింది. మరి ఈ పొద్దు 4:00 నుంచి 5:35 మరి ఈ పొద్దులో మనతో ఉన్నారు ఒక వండర్ఫుల్ గెస్ట్. జనజీవన సంస్కృతికి ప్రతిబింబాలు అంటారు. మనిషి జీవన యాత్రలో సుఖదుఖాలను బాణీలుగా చేసుకుని విజ్ఞానాన్ని వినోదాన్ని పంచేవి జానపదాలు, కరెక్ట్? మరి జనం నుండి మనం మనం అంటూ అందరినీ కలుపుకునే పల్లె పదాల ఆకృతి జానపదం. మరిప్పుడు ఎక్కడ చూసినా ఫోక్ బీట్ అనేది తన సత్తాన్ని చాటుతుంది కదా. మరి ఆ జానపద వైబ్ ని మీ దాకా తీసుకొచ్చింది మన ఎఫ్ఎం రెయిన్బో. మరి మన స్టూడియోలో అయితే ఓ గెస్ట్ ఉన్నారు. మరి స్టూడియోకి వెల్కమ్ చెప్పేసి ఆ గెస్ట్ ని తన పాటతోనే పరిచయం చేసుకుందాం. రైట్, మరి నమస్తే అండి, వెల్కమ్ టు రెయిన్బో ఎఫ్ఎం.
2: నమస్తే స్వాతి గారు, ఆకాశవాణి వింటున్నటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఓకే.

0: పాడ శిల్కాలాల కలికి శిల్కాలాల కందమ్మ గడ్డలు ముత్యంపు గొడుగులు రాండుదలు గణములు ఘనమైన పొన్నపువే గౌరమ్మ గజ్జల వడ్డానమే గౌరమ్మ ఘనమైన పొన్నపువే గౌరమ్మ గజ్జల వడ్డానమే ఘనమైన పొన్నపువే గౌరమ్మ గజ్జల వడ్డానమే గౌరమ్మ ఘనమైన పొన్నపువే గౌరమ్మ గజ్జల వడ్డానమే గౌరమ్మ.
1: వావ్, మొత్తానికి బతుకమ్మే నడుచుకుంటూ మన ఎఫ్ఎం రెయిన్బో స్టూడియోలోకి వచ్చినట్టుంది కదా. ఫైనల్లీ ఈ రోజు 4వ రోజు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మని అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరి ఈ రోజు మనతో ఉన్నారు ఫోక్ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, యాంకర్, డైరెక్టర్, వాట్ నాట్, ఎందరో జానపద కళాకారుల్ని తయారు చేస్తున్న ఆస్టా గంగాధర్ గారు. సో గంగాధర్ గారు, సో వండర్ఫుల్ అండి, చాలా అద్భుతంగా ఉంది. సో బతుకమ్మ ఆడినట్టుగానే ఉంది ఇక్కడ. సో వింటున్న వాళ్ళందరికీ కూడా మరి చెప్పండి, అంటే మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అంటే.

0: మామూలుగా మీ అంటే మీరు పుట్టింది ఎక్కడ, అసలు జానపదం నేర్చుకోవాలి, ఇలా జానపదాన్ని స్ప్రెడ్ చేయాలి అనే ఆలోచన మీకు ఎలా వచ్చింది?
1: మేడం అంటే చిన్నప్పటి నుంచి మా నాన్న కూడా ఆయన పౌరాణిక నాటకాలు చేసేవారు. సో ఆ రకంగా నాకు కూడా చిన్నప్పటి నుంచి అబ్బింది. ఆవిడు 7th క్లాస్లో ఉన్నప్పుడే నేను పౌరాణిక నాటకాలు చేసేవాళ్ళు. అప్పుడు పౌరాణిక నాటకాల్లో జోకర్ పాత్ర ఉండేది ఒకటి.
0: ఓకే, జానపదమే కాదు పౌరాణికం కూడా. ఓకే,
1: అంటే పౌరాణికం కూడా జానపదంలో ఒక భాగమే.
0: ఓకే, భాగం.
1: సో అందులో ఒక జోకర్ పాత్ర ఉండేది, బుటర్ ఖాన్ అనేవాళ్ళు.
0: రైట్ రైట్, జాతి రత్నాల్లో ఆ పాటలో ఉంటుంది.
1: మైరైనకే రంగమ్మ పేట తాటి కమ్మల్లకే తుట్ల గుడిసే, మైరైనకే రంగమ్మ పేట తాటి కమ్మల్లకే తుట్ల గుడిసే, మై పీనేకే మై పీనేకే మై పీ

0: ಕಾನೆಕು ಬಾರಿ ಕುಚಾವಲ್ ಮಕ ಗಟ್ಕ ಮಂದಿಸಲ್ಲ, ಮೈ ಕಾನೆಕು ಬಾರಿ ಕುಚಾವಲ್ ಮಕ ಗಟ್ಕ ಮಂದಿಸಲ್ಲ, ಮಹಿರೈನೆಕೆ ರಂಗಮ್ಮ ಪೇಟ ತಾಟಿ ಕಮ್ಮಲ್ಲಕ್ಕೆ ತುಟ್ಲ ಗುಡಿಸೆ, ಮಹಿರೈನೆಕೆ ರಂಗಮ್ಮ ಪೇಟ ತಾಟಿ ಕಮ್ಮಲ್ಲಕ್ಕೆ ತುಟ್ಲ ಗುಡಿಸೆ, ಮೈ ಸೋನೆಕೆ ಮೈ ಸೋನೆಕೆ ಮೈ ಸೋನೆಕೆ ಚಿತ್ರ ಪಲ್ಲಂಗಿ ಸಾಪ ತುಕ್ಕುಲ್ ಜೋರ ಬೊಂತಲ್, ಮೈ ಸೋನೆಕೆ ಚಿತ್ರ ಪಲ್ಲಂಗಿ ಸಾಪ ತುಕ್ಕುಲ್ ಜೋರ ಬೊಂತಲ್. ಇಟ್ಲಾಂಡಿ ఉండేవి పారాణిక. ఇది ఒక కామెడీ సాంగ్.
1: ఓకే,
0: సో అట్లా.
1: సో నిజంగానే ఆ బుడ్డర్ ఖాన్ అనే పాత్ర ఉండింది అప్పుడు. ఆ అంటారు కదా ఇప్పుడు కళలు 64 అంటారు, అందులోనూ జానపద కళలు 60 అంటారు. అంటే కొన్ని ఇలా అంటే బుడబుక్కల పాటలు, గంగిరెద్దుల పాటలు, చెంచు పాటలు, జంగాల వారి పిట్ట కథలు, తర్వాత పులి వేషాలు, యక్షగానం, చెక్కభజన, జడకోలాటం, బుర్రకథ, ఒగ్గు కథ. సో ఇవన్నీ ఉంటాయి కదా. నిజంగా అంటే జానపద కళలు 60 ఉన్నాయంటే అంటే ఈ జనరేషన్ కి మాత్రం ఆశ్చర్యంగానే ఉంటుంది. బట్ నిజంగా ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రమ్ పాస్ట్ 10 ఇయర్స్ నుంచి మనం చూసుకుంటే ఎక్కడ చూసినా జానపదమే తన సత్తా చాటుతుంది. అవునా కదా? ఓకే, మరి మీరు అంటే మొట్టమొదటిసారి ఎందుకు అనిపించింది, అంటే మీరు కంప్లీట్ గా అంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఆ ప్రొఫెషన్ లోకి వెళ్ళాలి, ఈ ప్రొఫెషన్ లోకి వెళ్ళాలని అనిపిస్తుంది, మరి మీకెందుకు ఇందులోనే ఉండాలి, జానపదాన్ని తీసుకోవాలి అని బలంగా అనిపించిన సందర్భం ఏంటి?
0: సందర్భం అంటే మేడం వాస్తవానికి ఆ పేదరికే మేమేం సందర్భం మేడం. అంటే నాన్న చిన్నప్పుడు చనిపోవడం, అమ్మ కూలి పనికి వెళ్ళడం, అప్పుడు నేను 10th క్లాస్లో ఉన్నాను. ఒక మ్యూజిషియన్ వచ్చాడు అనమాట స్కూల్కి. అప్పుడు వెంట్రిలాక్విజం మ్యాజిక్ షో చేసి రూపాయి ఆట అట్లా ఇచ్చేవాళ్ళం. సో అట్లా అతనికి కలెక్ట్ చేసి ఇచ్చిన మనీ ఇచ్చిన తర్వాత నాకు నైట్కి మా అమ్మతో అడిగాను, నువ్వు కూలి పనికి వెళ్తావు కదా ఎంత అమౌంట్ ఎంత వస్తుంది అని. సో అప్పుడు 40 రూపాయలు ఉండేది కూలీ. ఇతనికి ఇచ్చింది మేము 378 రూపాయలు. అంటే నేను క్లాస్ లీడర్ ఉన్నాను అనమాట.
1: ఓకే,
0: అయితే ఆ రోజు నాకేమనిపించింది అంటే ఇతను గంట సేపట్లోనే అబ్రకదబ్రా అనేసి 378 రూపాయలు తీసుకుని మా అమ్మ పొద్దంతా కూలి పని చేస్తే 50 రూపాయలు కూడా రావట్లేదు, ఎందుకు నేను కూడా ఇట్లా నేర్చుకుంటే బాగుంటుంది అనుకుని 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకా పూర్తిగా దీంట్లోనే పడిపోయి ఫస్ట్ మ్యూజిషియన్ మేడం నేను.
1: ఓ, మీరు ఓ మర్చిపోయాను, ఇది కూడా ఒక యాడ్ అయిపోయింది అనమాట. ఓకే,
0: సో అట్లా స్టార్ట్ అయింది అనమాట. ఇంకా నేను అంటే ఆ షో ఇచ్చేటప్పుడే ఈ పాటలు పాడడం, జోక్ కామెడీ సాంగ్స్, దీంతో పాటు జానపదాలు పాడడం. పిట్టల కంట నేనే పోతున్న పిల్ల, పిడికల కంట నువ్వు రాయ పిల్ల రమణమ్మ, పిడికల కంట నువ్వు రాయ పిల్ల రమణమ్మ, పిడికల కంట అర్రే పిట్టల కంట నేనే పోతున్న పిల్ల, పిడికల కంట నువ్వు రాయ పిల్ల రమణమ్మ, పిడికల కంట నువ్వు రాయ పిడికల కంట నువ్వు రాయ పిల్ల అర్రే దుక్కుల కంట నేనే పోతున్న పిల్ల, మక్కల కంట నువ్వు రాయ పిల్ల రమణమ్మ, మక్కల కంట నువ్వు రాయ పిల్ల రమణమ్మ, దుక్కుల కంట నువ్వు రాయ పిల్ల రమణ ఆ దుక్కుల కంట నేనే పోతున్న పిల్ల, మక్కల కంట నువ్వు రాయ పిల్ల రమణమ్మ, మక్కల కంట నువ్వు రాయ రమణమ్మ, మక్కల కంట నువ్వు రాయ పిల్ల రమణ. ఇలాంటి పాటలు అంటే ఇవన్నీ ఒరిజినల్ ఫోక్ అనమాట, సేకరించినటువంటి. కొన్ని ఏమో నేను రాసినవి కూడా పాడేవాడిని.
1: ఓ, మీరు పాటలు కూడా రాస్తారు?
0: మెయిన్ లిరిసిస్ట్ మేడం.
1: ఓ, మెయిన్ లిరిసిస్ట్. ఏది మెయిన్ అని చెప్పాలి, ఇప్పుడే మ్యూజిషియన్ అన్నారు, అప్పుడే ఆర్టిస్ట్, అసలు అన్ని అన్ని అనమాట. సో మీరు ఏంటంటే అంటారు ఆల్రౌండర్, రైట్?
0: ఆఫ్ కోర్స్.
1: ఓకే, మరి ఇప్పుడు మీరు జానపదాన్ని ప్రతి చోట అంటే అందరికి నేర్పిస్తున్నారు, అండ్ మీకు శిష్యులు కూడా ఉన్నారని విన్నాను. సో అంటే ఎలా అంటే

0: ఈ జానపద అంటే జానపద బాణిల్ని ఎక్కడి నుంచి సేకరించారు, అంటే ఎలా సేకరించారు, అంటే జానపదాలు
1: అంటే మన పండగల్లో మన సంస్కృతిలో భాగమై ఉంటాయి మేడం. తెలంగాణలో ముఖ్యంగా ప్రతి పండగలోనూ పాటలు, ఇంతకుముందు మనం బతుకమ్మ పాట వాడుకున్నాం, అట్లా పాప పుట్టినప్పుడు జోల పాటలు ఉంటాయి, తర్వాత పాప పెద్ద పాప అయినప్పుడు పుష్ప పాటలు ఉంటాయి.

0: అట్లా మన ప్రతి సంస్కృతిలో ప్రతి పండగలో పబ్బాల్లో మన జీవన విధానంలోనే జానపదం ఉంటుంది.
1: సో మీ దగ్గర చాలా కలెక్షన్ ఉంది అయితే, జానపదాల కలెక్షన్?
0: అవును మేడం, అంటే నేను రేలా రేలాకప్పుడు ట్రైనర్ గా పనిచేసినాను. సో అప్పుడే గంగా, తర్వాత రషీదు, వీళ్ళంతా నా స్టూడెంట్స్
1: అన్నమాట. దీని గురించి మాట్లాడుకుందాం. రైట్, మరి మీరు చెప్పండి, ఇప్పుడు మీరు జానపదం పాడుతున్నారు, మీకన్నా ముందు జానపదాన్ని ముందుకు తీసుకెళ్లిన పెద్దవాళ్ళు ఉన్నారు, అందులో మీరు ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు?
0: ముఖ్యంగా నాకు ముగ్గురు చాలా మెయిన్ గా అయితే గోరే టెంకన్న గారు. నేను నాకు అంటే ఊహ తెలిసిన నుంచి ఎక్కువగా గురువుగా ఆయనని నేను అనుకుంటాను. తర్వాత గద్దరన్న, తర్వాత సుద్దాల అశోక్ తేజ, ముగ్గురిని నేను ఎక్కువగా ఇష్టపడతానండి. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో నాకు మిట్టపల్లి సురేందర్ సాహిత్యం కూడా ఇష్టం
1: అనిపిస్తుంది. ఎలాగో ఇప్పుడు గోరెటి వెంకన్న గారిని గుర్తు చేశారు, ఆయన పాట ఒకటి విందాం. మరి వింటున్నాడు కదా ఆస్టా గంగాధర్ గారు మనతో ఉన్నారు. మరి గంగాధర్ గారితో మీరు ఏదైనా పాట పాడి వినిపించుకోవాలి అంటే జస్ట్ మెసేజ్ మీ ఆన్ 0402323482 ఈ నంబర్కి. మీరు ఏ పాట ఆయన నోట వినాలి అనుకుంటున్నారో మెసేజ్ రూపంలో టైప్ చేసి పంపించండి. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

చేసి గాటు పగలు లేపిన మోరి మురుగు వాసన. మోరి మురుగు వాసన.

0: మరి గంగాధర్ గారు చెప్పండి, మీరు గోరేటి వెంకన్న గారు మీ ఇన్స్పిరేషన్, మీ గురువు గారు అన్నారు కదా, పాట విన్నారు కదా, మరి చెప్పండి అంటే గోరేటి వెంకన్న గారి నుంచి మీరు బాగా ఆయన నుంచి ఒక అడాప్ట్ చేసుకున్న క్వాలిటీ ఏంటి?
1: చాలా, అంటే ముఖ్యంగా సాహిత్యం. ఆయన ఏ పాట రాసినా అందులో ముఖ్యంగా ప్రజల సమస్యల్ని చాలా, అంటే ఇంజక్షన్ పొడిచినట్టు పొడుస్తారు అన్నమాట. ఇప్పుడు గద్దర్ అన్నది ఓ టైపు, వెంకన్నది ఓ టైపు, ఇద్దరిది కూడా సామాజిక కోణమే. కానీ వెంకన్న చెప్పే విధానం వేరుంటుంది, గద్దరన్న సూటికెళ్తారు, వెంకన్న చాలా క్వశ్చన్ చేస్తారు. ఇద్దరు రచనలు కూడా చాలా బాగుంటాయి అన్నమాట.
0: మీకు మరి వెంకన్న గారి పాటల్లో మీకు బాగా నచ్చిన, మీరు బాగా పాడగలిగే పాట?
1: బాగా పాడేవంటే అన్నకు చాలాసార్లు కోరస్ వెళ్తా కాబట్టి అన్ని పాడతాను. నాకు ఇష్టమైన పాట అయితే పల్లె కన్నీరు కానీ ఏమి మారని ఏమి మారని రా, అవి ఇష్టమే. పిట్ట గురించి రాసిన పాట కూడా చాలా, ఇది చాలా వైరల్ అయింది కాబట్టి చాలా ఇష్టమే.
0: ఓకే, తప్పకుండా.
1: ఓ పుల్లా ఓ పుడక ఎండుగడ్డి చిన్న కొమ్మ సిట్టిగూడు పిట్ట బతుకే ఎంతో హాయి చిగురుటాకు వగరు పూత హల్లే తప్పిందే తీపి పండు చిగురుటాకు వగరు పూత లే తప్పిందే తీపి పండు నోటి కందితే సింతలేక కొనుకుదీసే పక్షి బతుకే సౌఖ్యమోయి ఓ పుల్లా ఓ పుడక ఎండుగడ్డి చిన్న కొమ్మ సిట్టిగూడు పిట్ట బతుకే ఎంతో హాయి పిట్ట బతుకే ఎంతో హాయి పావురాయి తీతు అమ్మ పాలపిట్ట గోరువంక రామచిలక నరుడు పెట్టిన పేర్లు తప్ప వీటికి ఊరి పేరే తెలియదు ఆ పేరు కోసం ఉనికి కోసం ఆ పేరు కోసం ఉనికి కోసం ఈ సమంతా రాటమే లేదు పుల్లా ఓ పుడక ఎండుగడ్డి చిన్న కొమ్మ సిట్టిగూడు పిట్ట బతుకే ఎంతో హాయి పిట్ట బతుకే ఎంతో హాయి గాలిలోన ఈదుకుంటా గగనమంచున తేలుకుంటా కొమ్మరిమ్మల వాలుకుంటా కొండకోనల దాటుకుంటా ఎల్లలోకము కళ్ళ చూసినా ఏది తనకు సొంతం అన్నది తానల్లుకున్న గూటిలకొచ్చి పున్నమి వెన్నెలనే గాంచును తానల్లుకున్న గూటిని కూడా తానల్లుకున్న గూటిని కూడా పిల్లలెదిగినంక తాను వల్లనాని వెళ్ళిపోతది పుల్లా ఓ పుడక ఎండుగడ్డి చిన్న కొమ్మ సిట్టిగూడు పిట్ట బతుకే ఎంతో హాయి రోగమొస్తే మందు లేదు వణుకు ఉడితే ఉడుకు లేదు చదువు చెప్పే శాల లేదు బోధ చేసే గురువు లేడు అన్ని ఉన్నాయన్న నరుడు ఆశలోపం వెంటాడంగా ఏమి లేని పక్షి చెంతకు చేరి చేయి జాతకం అడుగుతుండు పుల్లా ఓ పుడక ఎండుగడ్డి చిన్న కొమ్మ సిట్టిగూడు పిట్ట బతుకే ఎంతో హాయి పిట్ట బతుకే ఎంతో హాయి.
0: నిజంగా కదా, అంటే ఈ పాటని మామూలుగా బీట్ గా అట్లా వింటే భలే అనిపిస్తుంది, బట్ ఇప్పుడు మీరు దగ్గరగా పాడుతున్నప్పుడు అందులో సాహిత్యం ఎంత అద్భుతంగా ఉంది కదా. మరి అలాగే మీరు అంటే ఇప్పుడు పల్లె పాటలు అంటే గుర్తొచ్చింది, మీకు ఆల్రెడీ ఒక మెసేజ్ వచ్చింది, పొడుస్తున్న పొద్దు మీద అన్న పాట పాడి వినిపించండి అని నాగ్నాథ్ గుప్తా గారు ఫ్రమ్ నిజామాబాద్ నుంచి అడిగారు, మీ ఊరే. ఓకే, బై ద వే మరి ఆస్ట్రా గంగాధర్ గారు నిజామాబాద్ నుంచి వచ్చారు ఈరోజు మన ఈ పొద్దు షో కోసం. ఓకే, మరి పల్లె పాటలు అన్నారు కదా, మీరు లిరిసిస్ట్ అన్నారు, మీరు పల్లె కోసం రాసిన పాటలు ఏమైనా ఉన్నాయా?
1: ఓకే అండి, ఇప్పుడు తన పొద్దు పొడుస్తున్న పొద్దు పాడమంటారు?
0: పాడండి, మరి మీకు లిజనర్ అడిగినప్పుడు పాడాలి.
1: అడిగాను,

అది ప్రాణమ అమ్మ భూతల్లి సూర్యుని ముద్దాడిన భూతల్లి అదిగో చిన్నారి బిడ్డలకు జన్మనిచ్చింది ఆ భూతల్లి బిడ్డలు చిగురించిన కొమ్మలు చిదిమేసిన పువ్వులు త్యాగాల గుర్తులు హా మా భూములు మాకేనని బల బల

ప్రాణమ అమ్మ గోదావరి, నీ ఒడ్డున నివసించే కోట్లాది ప్రజలకు జీవనాధారం అమ్మ కృష్ణమ్మ, కిలకిల నవ్వే కృష్ణమ్మ అమ్మ నీకు వందనం. గోదావరి అలల మీద కోటి కలల గానమా, కృష్ణమ్మ పరుగులకు నురుగుల ఆహారమా, హో మా నీళ్ళు మా

0: వా, కళ్ళు మూసుకొని అలా వింటే గద్దర్ గారు వచ్చారేమో మా స్టూడియోకి అన్నట్టుగా ఉంది. అసలు మామూలుగా కాదు, నిజంగా అంటే ఆ సేమ్ అలాగే పాడారు మీరు. అంటే మీరు అదే అది మీ అంటే ఆయన మీ గురువు గారుగా మీరు భావిస్తారు కాబట్టి మీ సంస్కారం అది. అండ్ నాగ్నాథ్ గుప్తా గారు మీరు హ్యాపీ అనుకుంటా, మరి మీరు కూడా ఆస్థా గంగాధర్ గారి నోట ఏదైనా పాట వినాలి అనుకుంటే డ్యూ మెసేజ్ మీ ఆన్ 0402323482 0402323482 మీరు ఏ పాట వినాలనుకుంటున్నారో ఆ పాటని టైప్ చేసి పంపించండి. వెంటనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఎఫ్ఎం రెయిన్బో 101.9. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9. మరి ఈ పొద్దు మనతో ఉన్నారు జానపద కళాకారులు అండ్ వాట్ నాట్, చాలా ఉన్నాయన్నమాట. మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిషియన్, డైరెక్టర్, లిరిసిస్ట్, యాంకర్. సో మరి జానపద కళాకారులు ఆస్టా గంగాధర్ గారు ఉన్నారు. మరి గంగాధర్ గారు, ఇందాక మనం అనుకున్నాం మీరు ఏదైనా పల్లె పాటలు రాశారా. అండ్ మీ గురించి నేను తెలుసుకుంటున్నప్పుడు ఒకటి విన్నాను, గల్ఫ్ బాధితుల కోసం మీరు చాలా కృషి చేశారు అండ్ వాళ్ళ కోసం చాలా పాటలు పాడారు అని చెప్పేసి. అంటే ఎక్కువగా గల్ఫ్ దేశాలకి వెళ్ళేవారు అంటే మీ వైపు ఉంటారనా, లేకపోతే ఆ సంఘటనలు ఏవైనా మిమ్మల్ని కదిలించాయా?
2: అవును మేడం, అంటే వాస్తవానికి ఏంటంటే మా జిల్లాలో, మా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎక్కువగా ఉంటారు. నిజామాబాద్, కరీంనగర్, నిర్మల్ ఆ ప్రాంతంలో ఎక్కువగా గల్ఫ్, అందులోనూ కార్మికులుగా ఎక్కువ మంది వెళ్తారు. అయితే అక్కడ చాలా మంది అన్ఎడ్యుకేటెడ్ ఉండడం వల్ల అక్కడ చనిపోయి శవాలు రాక ఇక్కడ కుటుంబాలు చాలా. అప్పుడు నేను ఒక సాంగ్ ఫస్ట్ ఎక్కువగా గల్ఫ్ అన్నలకి నాకు ఎక్కువగా ప్రేమ చేసింది వాళ్ళే మేడం. నిజం చెప్పాలంటే ఇప్పటికి కూడా నేను ఇప్పటివరకు గల్ఫ్ కంట్రీస్ 10 times వెళ్ళాను నేను, దుబాయ్ అండ్ ఖతార్, మస్కట్. సో అక్కడ చాలా ఆదరిస్తారు నన్ను, కారణం ఇదే. అదొక పాట ముందు రాసింది ఏంటంటే, తమ్ముని కోసమై తన తండ్రి మాటపై వనవాసమెళ్ళెను శ్రీరాముడు, ఆ బాధ్యతే నీదిగా, ఆ త్యాగమే స్ఫూర్తిగా, ఉన్న ఊరును విడిచి కన్న తల్లిని మరిచి బతుకుదెరువు కొరకు బాధ తీరే వరకు సొంత సుఖము మాని అందరిని విడనాడి దేశాలు దాటిరి దేవుళ్ళేరా,

ఒకరోజు మన ఊరు విడిచి వెళ్ళాం అంటే నిద్దు రావట్టదు మన కంటికి, వేరే జాగా తిండి తినలేక ఎంటనే చేరాలనుంటది మన ఇంటికి. నిద్రలేని రాత్రులా, నీడలేని వసతులా, తిన్న తిండి నుకక ఒక చోట నిల్వక, కుబేరుని అప్పు తీర్చేయంకన్నలా, పొట్ట మార్చుకోని పైస పైసా చేర్చి తన కొరకు.

0: మీ మనసులో ఈ పాట చాలా అప్పట్లో
1: నిజంగా చాలా బాగుంది, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది పాట.
0: అప్పట్లో ఈ యూట్యూబ్ అంత లేదు మేడం, వాట్సాప్ లో బాగా వైరల్ అయింది అప్పట్లో, ఫేస్బుక్ లో వాట్సాప్ లో. తర్వాత నేను గల్ఫ్ ఆత్మహత్యల పైన కూడా రాసినాను మేడం, అది వీడియో ఆల్బమ్ చేసిన, అది కూడా 3 మిలియన్స్ పోయింది అప్పుడే 2015 లోనే
1: 16.
0: సో అట్లా అది ఆ పాట ఏంటంటే, అది అమ్మ చేతి వంట నీకు ఇష్టమని వండి పెట్టినదిరా, నాన్న కనుల మీద ఆశల అద్దాలు పగిలిపోనీయకురా, చెల్లెలి చదువుకు చెదలు బట్టే గతి ఎందుకు తెస్తావురా, నీ చెల్లెలి చదువుకు చెదలు బట్టే గతి ఎందుకు తెస్తావురా, ఆలి గుండెల మీద నువ్వు గట్టిన తాలి సిలుకొయ్యకు దగలని

0: ಬತಕಾಲಿರಾ ತಮ್ಮಿ ಬತಕಾಲಿರಾ, ಬಂಗಾರು ಭವಿಷ್ಯತ್ತು ಮುಂದುಂದಿರಾ. ಬತಕಾಲಿರಾ ತಮ್ಮಿ ಬತಕಾಲಿರಾ, మనకంటూ ఒక రోజు ఉంటుందిరా. ఈ పాట
1: నిజంగా నిజంగా చాలా బాగుంది. అంటే చిన్న చిన్న విషయాలకో లేకపోతే ఇంకేమీ లేదు అనుకొని అర్థాంతరంగా ప్రాణాలు తీసుకునే వాళ్ళకి చాలా మంచిగా ఉంది. చాలా ఇన్స్పిరేషన్.
0: అరబ్ దేశాల ఆయురా మన తెలంగాణ.

0: మన తెలంగాణ వాడు ఇలాంటి పాటలు రాసిన మేడం, అంటే అక్కడ గల్ఫ్ వాళ్ళు కూడా చాలా సహకరిస్తారు, ప్రతి ఒక్క సంస్థ నేనంటే బాగా ఇష్టపడతారు.
1: సో అలాగే మీరు పల్లె పాటల గురించి చెప్పండి, చాలా పల్లె పాటలు కూడా రాశారు మీరు, చెప్పండి మీరు రాసిన పల్లె పాట.
0: ఇది నేను అన్నాను అంటే మా గురువు గారు గోరటెంకన్ననే ఇన్స్పిరేషన్ గా తీసుకొని రాసినటువంటి పాట ఇది. అంటే పల్లె గురించి చాలా పాటలు వచ్చినాయి మేడం, పల్లెటూరు వల్ల ప్రజల మనస్తత్వాలు ఎలా ఉంటాయనేది నేను
1: కానివ్వండి.
0: పల్లెటూరోళ్ళం మేము కల్ల కబట మెరుగనోళ్ళం, మల్లె మనసోళ్ళం మేము మంచి మాటకి గరిగేటోళ్ళం, ఉప్పుకారం ఎక్కువ తింటాం, ఉప్పుకారం ఎక్కువ తింటాం, ఉడుకుతుంటాం సర్దుకుంటాం, కోపం వస్తే కయ్యమాడి కొట్టుకుంటాం, తిట్టుకుంటాం గుద్దుకుంటాం తన్నుకుంటాం, గూసులాటలు మరిసిరాతిరి, గూసులాటలు మరిసిరాతిరి గూడుకు

బొద్దు బొద్దు అల్లలేసి పచ్చదనము చూసేటోళ్ళం, ఎక్సర్సైజులు చేయకున్నా యాడికైనా ఉరికేటోళ్ళం. ఆ సద్ది బువ్వ తిన్నగాని సత్తువెంతో గల్లవల్లం, తట్టెడంతా తిన్నగాని బొజ్జ బయటకు రాని వాళ్ళం, క్యాలరీలు కరగడానికి లేచి పడమటకు.

మేం కల్లాకబట మెరుగానోళ్ళం, దారి పొంటావో ఏటోళ్ళని ప్రేమతోని పలకరిస్తాం, కొత్త చుట్టామింటికస్తే కోడి కూర అండి పెడతాం, పొరుగు ఇంటికి కూరలిస్తాం బర్రె ఈనితే జున్ను పెడతాం, పొరుగు ఇంటికి కూరలిస్తాం బర్రె ఈనితే జున్ను పెడతాం, కానీ టీవీ సీరియల్లు చూసి ఏడ్చి ఏడ్చి తూడ్చి పంటాం.

కన్న చస్తే ముట్టుకుంటాం ముసురుకుంటాం, ఎందరూ చూస్తున్న గుండె కత్తుకొని ఏడుస్తుంటాం, ఆడిబిడ్డ లగ్గమైతే అయిన కాడికి ఆదుకుంటాం, బంధుత్వం కలుపుకుంటాం బాధనర్థం చేసుకుంటాం, బంధుత్వం కలుపుకుంటాం బాధనర్థం చేసుకుంటాం, ఉన్నదాని ఊపి చూపం ఏమి లేదని చెయ్యి.

0: తమ్మల్లే మనసోల్లం మేము మంచి మాటకే గరిగేటోళ్ళం.
1: వా వా, నిజంగా నిజంగా అంటే ఎంత అద్భుతంగా ఉంది. అంటే వాళ్ళ క్వాలిటీస్ వాళ్ళు అలాగే ఉంటారు, నాచురల్ గానే అలా ఉంటారు కదా.
0: మీరు ఒక
1: అంటే ఓకే, మా అమ్మమ్మ వాళ్ళది కూడా అదే ఊర్లేండి. ఓకే, అంటే నిజంగానే అంటే ఎన్ని అనుకున్నా కూడా చిన్న కష్టం వస్తే ఊరంతా ఒకటైపోతారు.
0: అవునండి,
1: చాలా అద్భుతమైన స్వభావం అది నిజంగా.
0: వాస్తవంగా కూడా మేడం, ఇది నేను ఒకదానికి ఇన్స్పైర్ ఆ పదం ఆ లైన్ రాశాను. ఎందుకంటే ఇప్పుడు పల్లెటూరులో ఎవరైనా కులం మతం భేదం ఉండదు, ఎవరైనా పీనికెళ్ళిందా పీనికెళ్ళిందా అందరు బయటకు వస్తారు. కానీ సిటీలో నేను ఒక దగ్గర చూశాను, ఆ పక్కింట్లో శవం ఉంది, ఇటు పక్కింట్లో బిర్యానీ వండుకొని తిన్నారు. అది బాధ అనిపించి ఆ లైన్ రాశాను నేను.
1: చాలా అద్భుతంగా ఉంది నిజంగానే. అంటే పల్లెటూర్లలో ఉన్న ఆ ఇది వేరుగా ఉంటుందండి నిజంగా. ఇక మీ విషయానికి వస్తే, మీరు రషీద్ చాలా మందికి తెలుసు హోప్, ఒక టీవీ కార్యక్రమంలో మన అంటే అంధుడు అనమాట, సో కళ్ళు లేని చూపు లేని అబ్బాయి రషీద్ మీకు గుర్తు ఉండే ఉంటారు. మన బాలు గారు కూడా మెచ్చుకున్నారు ఆ అబ్బాయిని. రషీద్ చాలా అద్భుతంగా పాటలు పాడతారు. అసలు రషీద్ ని ఇంట్రడ్యూస్ చేసింది మీరే కదా, సో ఎక్కడ కనిపించాడు రషీద్ మీకు?
0: అంటే నేను ఇప్పుడు తీసేర్పు అంటారు ఐకేపీ అనే వాళ్ళు, అప్పుడు ఇందిరాకాంతి అందులో నేను అంటే ఎంప్లాయీ ఉన్నానండి. అప్పుడు ఆ పీడి గారు చిన్న తాతయ్య గారని నాకు పిలిచి జాబ్ ఇచ్చారు. అందులో భాగంగా ఈ వికలాంగులు ఒక 5 మండలాల్లో, మా నిజామాబాద్ జిల్లాలోని ఒక 5 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని శుభోదయ

0: ఏమని స్కూల్ పెట్టారనమాట. అప్పుడు ఈ చూపు లేని వాళ్ళు, కాళ్ళు నడవలేని వాళ్ళు అట్ట పిల్లలు ఉండేవారు. అందులో కొంచెం అట్లా వాయిస్ ఉన్న పిల్లల్ని చూశాను. వాడు అప్పటికి జస్ట్ ఫస్ట్ క్లాస్ మాత్రమే, నేను వసతికి అంటే వాడు రేలారేలాకి వచ్చినప్పటికీ ఫోర్త్ ఫిఫ్త్ ఉన్నాడు, వాడు ఫస్ట్ క్లాస్లోనే పాటలు నేర్పించాను అనమాట. సో అప్పటి నుంచి అట్లా నేర్పడం వల్ల ఇంకోటి ఏంటంటే నేను ఆర్డిటి అనంతపూర్లో కొన్ని రోజులు పనిచేయడం వల్ల అక్కడ సంగీతం నేర్చుకోవడం అది బేస్ చేసుకుని వాడికి అన్ని రకాల పాటలు నేర్పించాను అనమాట. అయితే అతనికి డాన్స్ కూడా నేర్పించాను.
1: ఓకే,
0: అందుకు నన్ను చిరంజీవి గారు, నాగార్జున గారు కూడా నన్ను అప్రిషియేట్ చేశారు అనమాట. అంతే అంతకాలం చూపు లేని వాడు డాన్స్ చేస్తూ పాట పాడడం, వాడు మా ఊళ్ళు మా ఇంటి కాడ మంచి జేజబువ్వాలనుకున్నారంటూ అంటే వానికి చేయిలా ఇలా అవన్నీ నేను కాలు పట్టి లేపేవాడిని, ఇట్లా ఆడాలి అని చెప్పేసి.
1: ఈ పాటతోనే చాలా ఫేమస్ రషీద్
0: అవునండి. అది అప్పటి నుంచి వాడు ఇంకా బాగా నేర్చుకో, వాడికి కొంచెం జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది. ఒకసారి చెప్తే వాడు రెండోసారి ఇంకా చెప్పనియాడు ఇంకా.
1: అండ్ అలాగే మీ శిష్యురాలు గంగా,
0: గంగా నిజం చెప్పాలంటే గురువుని మించిన శిష్యురాలు చాలా, నిజంగా దేశదేశాల్లో మా నిజామాబాద్కి ఎంతో పేరు తెచ్చింది. నా సొంత చెల్లెల్లాగా నిజం చెప్పాలంటే మేడం, ఆ టైంలో బయట అమ్మాయిలు బయటకు వచ్చేవాళ్ళు కాదు, జానపదాలు అంటేనే అసలు ఎవరు ఇదంతా చిల్లర అనుకునేవాళ్ళు నిజం చెప్తున్నా. అయితే చెల్లె వాళ్ళు ఏంటంటే చాలా పోరు ఉండేది, తనకి చాలా పట్టుదల. అమ్మ నన్ను నమ్మి, వాళ్ళ అమ్మ నన్ను బాగా నమ్మి సొంత కొడుకులాగా భావించింది. సో ఫస్ట్ మా జిల్లాలో బయటకు వచ్చిన అమ్మాయి అంటే మా చెల్లె కాకుండా, సొంత చెల్లె కూడా సింగరే గోదావరి, సొంత చెల్లెతో పాటు మా గంగ కూడా ఫస్ట్ జిల్లాలో బయట.
1: బాగున్నారండి మీ సిస్టర్లు ఇద్దరు, ఒకరు గోదావరి ఒకరు గంగా. సో పారే నదుల్లా సో
0: చాలా మంచి పేరు సంపాదించి తాను కూడా మంచి పేరు, చాలా మంచి హిట్ సాంగ్స్ పాడింది.
1: ఆయన అలాగే మీ గురించి ఇంకొకటి విన్నాను, పిట్టల దొర కూడా మీరు చాలా దగ్గర మీరు ఆ పిట్టల దొర క్యారెక్టర్ ప్లే చేశారు అని. అండ్ లిజనర్స్ వింటున్నారు కదా, మరి ఆస్ట్రా గంగాధర్ గారు మనతో ఉన్నారు ఈ పొద్దు. ఈ రోజు మనతో మనల్ని జానపద కళారూపాలతో ఎంటర్టైన్ చేయడానికి, మరి మీరు ఎవరైనా గంగాధర్ గారి నోట మీకు నచ్చిన పాట వినాలి అనుకుంటే 0402334822 మెసేజ్ చేయండి. ఓకే, మీరు రెడీగా ఉండండి, ఒక చిన్న ఏమంటారు పాట తర్వాత మళ్ళీ మనం ఆ పిట్టల దొరను కలుద్దాం. ఓకే, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.
2: ప్రతి చిన్నారికి తన భావాలను తెలియజేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలను తెలియజేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎస్సీ, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎస్సీ తో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎస్సీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766. FM Rainbow 101.9.

0: 4:38 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో. ఈ పొద్దు మన జానపద కళాకారులు ఆస్టా గంగాధర్ గారు మన స్టూడియోలో ఉన్నారు. మరి గంగాధర్ గారు రెడీయా? పిట్టల దొర, మాకు పిట్టల దొర కావాలి.
1: నిజం చెప్పాలంటే అదొక మంచి జానపద కళారూపం, ఇప్పుడు అంతరించిపోతుంది మేడం. దాన్ని నేను పాత విషయాన్నే కొంచెం కొత్తగా ఈ జనరేషన్ కూడా అర్థమయ్యేటట్టుగా కొంచెం చేంజ్ చేసినాను.
0: ఓకే చెప్పండి.
1: తుర్తుర్తుర్తుర్ వచ్చే వచ్చే మహారాజు పిట్టల దొర, వచ్చే మహారాజు పిట్టల దొర, వచ్చే మా ముత్తాత పేరు నట్టల దొర, నా తాత పేరు తట్టల దొర, నా అయ్య పేరు బుట్టల దొర, నా పేరు పిట్టల దొర మహారాజా. అసలు నన్ను నేను లేకపోతే ఈ ప్రోగ్రామ్ ఏం బాగుంటుందని చెప్పేసి మా ఆర్జే స్వాతి గారు మన ఆకాశవాణి డైరెక్టర్కి ఫోన్ చేస్తే, ఆ డైరెక్టర్ గారు మా కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే, కలెక్టర్ గారు మినిస్టర్ గారు ఫోన్ చేస్తే, మినిస్టర్ గారు చీఫ్ మినిస్టర్ గారు ఫోన్ చేస్తే, చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఫోన్ చేస్తే, ప్రైమ్ మినిస్టర్ రాష్ట్రపతికి ఫోన్ చేస్తే, ఏడ ఉంటాడు ఈ పిట్టల దొర, ఎక్కడ ఉంటాడు ఈ పిట్టల దొర అని చెప్పేసి కంప్యూటర్లో పెట్టి కిటకిట్ట కొట్టి ఇంటెలిజెన్స్ వాళ్ళని తీసుకొచ్చి ఎంక్వైరీ చేపిస్తే మహారాజు ఈడగాదు ఆడగాదు తెలంగాణ నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం నాగపూర్లో ఉంటాడని తెలుసుకొని మహారాజా అక్కడి నుంచి నాకు ఫోన్ కొడితే ఢిల్లీ నుంచి, ఆ ఫోన్ ఆఫ్రికా అడవుల్లో కూడా అమెరికా పోయి, అమెరికా నుంచి జర్మన్ పోయి, జర్మన్ నుంచి జపాన్ పోయి, జపాన్ నుంచి ఇంగ్లాండ్ పోయి, ఇంగ్లాండ్ నుంచి ఇండియాకి వచ్చి నా గుడిసెలకు వచ్చింది మహారాజా. ఇక నా గుడిసెలో నా స్టేట్ ఫోన్ ఎత్తి ఏంది సంగతి ఎట్లా సంగతి అంటే నువ్వు అర్జెంటుగా హైదరాబాద్ పోవాలి, ఆకాశవాణిలో నువ్వు పాటలు పాడాలంట, ప్రోగ్రామ్ చేయాలన్నారు. ఇంకా అర్జెంటు పోవాలంటే దగ్గరన దూరం అంటే దూరం అన్నారు. దూరం అంటే ఇంకా నా విమానం ఎందుకని సైకిల్ వేసుకొని హైదరాబాద్ దాకా వచ్చిన మహారాజా. ఈడ దాకా హైదరాబాద్ సికింద్రాబాద్ బస్ స్టాండ్ దాకా వచ్చిన తర్వాత ఎవరన్నా బట్టి ఆకాశవాణి యాడ్ ఉంటుంది అంటే ఇవాడ మన అసెంబ్లీ దగ్గర ఉంటుంది అనేసరికి ఇంకా దగ్గరన దూరం అంటే ఓ నువ్వు నిజామాబాద్ నుంచి వచ్చినావు ఇంకా గాడికి నుంచి చాలా దగ్గర అన్నది. దగ్గర అయితే సైకిల్ ఎందుకన్నా విమానం వేసుకొని వచ్చిన విమానం వర్షానికి నా విమానం పుసుకుమని అట్టే దిగబడిపోయింది. దాన్ని నేను లాగునా నాది లాగు, లాగి పీకి లాగి పీకి ఒకసారి గట్టిగా లాగితే నా లాగే ఊడిపోయింది మహారాజు. ఆడికి నుంచి సరి చేసుకొని వచ్చేసరికి గీయాలైంది.
0: చాలా అంటే చాలా బాగుంది. ఓ మై గాడ్, ఇది ఇప్పటికిప్పుడు మీరు మా ఆకాశవాణి కోసం చెప్పారు కదా?
1: అంటే సిచువేషన్ బట్టి చెప్పాలి.
0: ఓకే, సిచువేషన్ బట్టి మీరు మార్చేస్తూ ఉంటారు. వావ్, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అండ్ అలాగే ఇప్పుడు జానపదాల్లో అంటే అన్ని మాస్ బీట్ కాకుండా కొన్ని ట్రెడిషనల్ జానపదం కూడా ఉంటాయి. అలాగే మీరు ఇందాక అన్నారు అనంతపూర్లో కూడా కొన్ని రోజులు పనిచేశాను. అంటే ఇక్కడ జానపదాల్లో తెలంగాణ జానపదం ఒకలాగా ఉంటుంది. రాయలసీమ, శ్రీకాకుళం, మనకి శ్రీకాకుళం వచ్చేసరికి మన వంగబండి గారు గుర్తొస్తారు మనకి, అవునా? సో అలా ఉత్తరాంధ్ర జానపదాలు అలా. ఇప్పుడు మీరు ఆ మూడు వేరియేషన్స్, ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ జానపదం పాడారు, ఇప్పుడు రాయలసీమ అలాగే శ్రీకాకుళం, అవి కూడా మాకు వినిపించండి.
1: తప్పకుండా అండి, తప్పకుండా. నిజంగంటే రాయలసీమ స్లాంగ్ నాకు కూడా చాలా ఇష్టం అండి. నేను అక్కడ ఉన్నప్పుడు బాగా వాడి మునయ్య జానపదాలు మీకు తెలుసు,

0: ఇవన్నీ ఒరిజినల్ గా ట్రెడిషనే. ఇప్పుడు ఇప్పుడు ఈ యూట్యూబ్ కోసం కొన్ని ట్యూన్స్ మార్చుకుంటున్నారు,
1: రీమిక్స్ చేస్తున్నారు.
0: అవునండి, అది ఏ తూర్పు దేశాన తూర్పు దేశాన తూర్పు దేశాన తుమ్మ చెట్లా కింద తూగుతున్నది నాగు బామురన్నయ్య, ఎండి కట్లాది నాగు రామురన్నయ్య, పైడి గుడ్లాది నాగు బామురన్నయ్య, యాడే యాడే యాడే యాడే.

0: అన్ని
1: నిజంగా చెప్పండి. అంటే ఆ జానపదాలలో డిఫరెంట్ డిఫరెంట్ జానపదాలలో అంటే మాకైతే డిఫరెన్స్ తెలియదు, అన్ని ఒకేలాగా అనిపిస్తున్నాయి. అండ్ కాకపోతే మీరు పాడుతున్న ఆ పదాలు అంటే ఆ యాస అందులో కొంచెం తేడా తెలుస్తుంది.
0: ఇప్పుడు ఆంధ్రాకి వచ్చేసరికి కొంచెం మెలోడీ ఎక్కువ ఉంటది, అంటే మన ఆంధ్ర
1: జానపదం
0: అంటే కొంచెం పడవ పాటలు ఎక్కువ.
1: అవును అవును.

0: నిజంగా పడవ మీద గోదావరిలో వెళ్తున్నట్టుగా ఉంది, అద్భుతంగా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. అండ్ అలాగే 4:45 అవుతుంది స్టూడియో క్లాక్ లో, మీకు ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న పాట ఏషనాగుల కట్ట మీద పాడాలి గంగాధర్ గారు అని. అయితే ఒక చిన్న బ్రేక్ తర్వాత పాడాలి. రైట్, వింటనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో ఈ పొద్దు విత్ మీ ఆర్జే స్వాతి. అండ్ అలాగే ఈరోజు మన గెస్ట్ ఫోక్ సింగర్ ఆస్టర్ గంగాధర్ గారు.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

రాజు వెడ్చి రాంబాయి సినిమా నిజంగా అంటే గంగాధర్ గారు మరి ప్రజెంట్ జానపదమే మ్యూజిక్ ఇండస్ట్రీని కావచ్చు సినిమా ఇండస్ట్రీని ఏలుతుంది ఇప్పుడు ఏమనిపిస్తుంది ఒక అంటే ఫోక్ కళాకారుడిగా జానపద కళాకారు

0: కరుడుగా మీకేమనిపిస్తుంది?
1: చాలా సంతోషం మేడం. ముఖ్యంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఎక్కడ అంటే, మొన్న రీసెంట్గా ఏసనాగుల కట్ట మీద
0: మీకు అదే రిక్వెస్ట్ వచ్చింది ఆ పార్టీ.
1: రియల్లీ ఓకే, సంతోషం. అయితే ఏంటంటే మేడం, జంగిరెడ్డి అన్న చాలా సంవత్సరాల నుంచి ఆయన పాటను నమ్ముకొని చాలా కష్టపడి చేస్తున్నాడు. ఈ సందర్భంగా నేను కాసర్ల శ్యామన్న కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఆ పాటని బయటకు తేవడం, ఒరిజినల్ సాంగ్ కోలాటం పాట అది. అది ఒరిజినల్ సాంగ్ అంటే సేకరించింది రామస్వామి అయినప్పటికీ కూడా పాడింది బయటకు తెచ్చింది మాత్రం జంగిరెడ్డి
0: గారు.
1: సో అన్నకే ఛాన్స్ ఇచ్చి పాడించడం అనేది సినిమాలో చాలా గొప్ప విషయం. చాలా సంతోషం అనిపించింది, చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అదని ఒరిజినల్ ట్యూన్ అంటే ఒరిజినల్ పాడతాను నేను, అంటే సినిమాల స్టైల్
0: ఒరిజినల్ పాడండి.
1: ఏసేనా గులకట్టం.

0: అట్లా కోలాటం
1: పాడాలి. ఎంత అంటే ఇప్పుడు మీరు ఏషనాగల నుంచి అక్కడికి ఎక్కడికో వెళ్ళిపోయారు,
0: అది వేరే పాట. ఇప్పుడు ఇది కూడా యూట్యూబ్ లో వచ్చింది మేడం, ట్యూన్ చేయండి.
1: సీరియస్లీ అసలు గంగా గారు మీతో మాట్లాడుతుంటే టైం అప్పుడే గంట అయిపోయింది, మీరు వచ్చి ఇంకా మాట్లాడాలనుంది. మరి ఇప్పుడు అంతరించిపోతున్న జానపద కళారూపాల కోసం ఇంకా ఏం చేయొచ్చు? మీ నెక్స్ట్ ఆల్బమ్స్ కానీ మీ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ఇప్పుడు
0: మేడం? అంటే అంతకుముందు నేను నాన్న పాట చేశాను మేడం. నాన్న పాట చాలా అప్పట్లో బాగా వైరల్ అయింది 2015. ఆ తర్వాత భార్య పాట చేశాను, శ్రీమతి పాట. అది వన్ అండ్ ఓన్లీ ఆల్బమ్ మేడం అప్పుడు, ప్రైవేట్ సాంగ్ శ్రీమతి గురించి. ఆ తర్వాత అమ్మ ప్రేమలోన అనే పాట నాకు చాలా ప్రశంసలు తెచ్చిన పాట అది. అమ్మ ప్రేమలోన, ఆనాడైనా ఏనాడైనా మన ఏమైనా మార్పు ఉందా అనే పాట. ఆ పాటకి నాకు గురజాడ అప్పారావు గారి సొంత మనవరాలు అమెరికా నుంచి షూట్ చేసి 1 lakh rupees పంపించారు. అలాగే ఆ పాటని కన్నడలో విద్యావంతురు అనే ఒక సినిమా తీస్తున్నారు పాట యొక్క కాన్సెప్ట్తో, అది నాకు పేరు తెచ్చింది. అయితే ఇప్పుడు ఆల్బమ్స్ ఇప్పుడు వచ్చేసరికి మేడం నేను కొత్త ఇప్పుడు కరోనా టైం నుంచి చేయలేదు, కొంచెం ఆర్థిక

0: అట్లాంటి దానివల్ల, ఎందుకంటే ఇప్పుడు అన్ని హెవీగా తీస్తున్నారు జానపదాలు చాలా, అంటే సినిమాటిక్ గా తీయడం వల్ల
1: టెక్నాలజీ పెరిగిన తర్వాత
0: మారిపోయింది, బడ్జెట్ కూడా పెరిగిపోయింది. దానివల్ల చాలా మంది పాటలు తీయలేకపోతున్నారు, అది కూడా ఒక నష్టమే కొంచెం. కానీ మంచి పాటలు రావాలని, సామాజిక పాటలు రావాలని కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకని మేడం. నేను ఇప్పుడు కొత్తగా, అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, పసుపు గురించి రాశాను మేడం. పసుపు గురించి పాట, పసుపు అనేది మన జీవితంలో ఎన్ని రకాలుగా ఉంటుంది. ఆ పాటను డాక్టర్ వాణిరెడ్డి గడ్డం గారు అని, వారు అమెరికాలో ఉంటారు, వారు స్పాన్సర్ చేస్తున్నారు, వీడియో ఆల్బమ్ చేస్తున్నాను.
1: సో మీరు చాలా కంట్రీస్, దాదాపు 17 కంట్రీస్ అన్ని వెళ్ళి,
0: 17 సార్లు వెళ్ళాను. కంట్రీస్ అంటే ఒక 8 కంట్రీస్
1: 17 సార్లు వెళ్ళేసి వచ్చారు. సో అంతటా మీ జానపదానికి అండ్ అలాగే మీ పాటకి చాలా, అంటే చాలా అప్రిసియేషన్ ఉందని అర్థమవుతుంది. అండ్ ఒకటి కాదు, రెండు కాదు, చాలా పురస్కారాలు కూడా వచ్చాయి ఆస్థా గంగాధర్ గారికి. నిజంగా మిమ్మల్ని ఇలా పంపించడం ఇష్టం లేదు, కానీ టైం చూస్తే మాత్రం 4 గంటలు దాటి 54 నిమిషాలు అవుతుంది. మరి చివరిగా మా లిజనర్స్కి ఈ ఫెస్టివల్ వైబ్ దసరా దాకా ఉండాలి, ఇంకా ఇప్పుడు పాడే పాట ఒక మంచి పాటతో మాకు.

0: థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. అసలు మొత్తానికి పండగ జానపదం, అసలు అన్ని పండుగలు మా దగ్గరే వచ్చేసాయి ఈ రోజు, మా రెయిన్బో స్టూడియోకి వచ్చాయి అన్నట్టుగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ గంగాధర్ గారు.
1: మరి పిల్లవగానే నా టాలెంట్ని కూడా గుర్తించి మీరు ఇంత హైదరాబాద్ పిలిపించి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆకాశవాణికి వింటున్న ప్రేక్షకులందరూ కూడా ధన్యవాదాలు.
0: మా శ్రోతలు
1: అవునండి అవునండి సార్,
0: అండ్ థ్యాంక్ యూ. అలాగే మీరు అప్కమింగ్ ఏవైతే మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అండ్ అలాగే చాలా జానపద కళారూపాలు ఉన్నాయి, మర్చిపోకండి బుడ్డర్కా నాయన అలాగే పిట్టల ద్వారా. సో వీళ్ళందరూ

0: వీటన్నిటినీ అంతరించిపోకుండా ఎలాగూ మీరు ఎలాగూ చాలామందిని ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి రాబోయే తరానికి. సో మీరు ఒక వారధిలాగా నిలబడి ఈ జానపద కళారూపాలని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ అలాగే కోరస్గా వచ్చారు ఈరోజు నవీన్ గారు. నవీన్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ డప్పు చప్పుడు ఏదైతే ఉందో ఈరోజు మా రెయిన్బో లిజనర్స్ గుండెల్లో అలా అలా అలా అలా మోగిపోయింది. సో మీ గాత్రం ఆయన దరువు రెండు కూడా మాకు మంచి బతుకమ్మ పండగని చాలా. ఈరోజు నాలుగవ రోజు, సో ఈ 9 రోజులు కూడా ఇదే వైబ్ని మేము కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ గంగాధర్ గారు మరోసారి మా స్టూడియోకి వచ్చినందుకు.
1: ధన్యవాదాలు.
0: సో విన్నారు కదా, ఇది ఇవాళ ఈ పొద్దు. మరి ఎలా అనిపించింది మెసేజ్ చేసేయండి, మీకు ఈ ప్రోగ్రాం ఎలా అనిపించిందో 0402323482కి మెసేజ్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి సమయం 5 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

FM Rainbow. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఉపాధి హామీ పథకం ఎఫ్టీఈ ఉద్యోగులకు గ్రాట్యుటీ మంజూరు చేస్తూ రాష్ట ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో 3,800 మంది ఉద్యోగులకు ఆర్థిక భరోసా లభించనుంది. 20 ఏళ్ల కల సాకారమైందంటూ ఉద్యోగుల సంఘం మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపింది. ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను, రాష్ట మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలో నిన్న జరిగిన చెలో సుప్రీంకోర్టు కార్యక్రమం నేపథ్యంలో ఖర్గేతో కాసేపు చర్చించారు. రాజ్యాంగ వ్యవస్థలను బెదిరించే స్థాయికి కాంగ్రెస్ దిగజారిందని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. సుప్రీంకోర్టుపై కాంగ్రెస్, రాహుల్ గాంధీ నాటకీయ వైఖరిని ఖండిస్తూ హైదరాబాద్లోని హైకోర్టు బార్ కౌన్సిల్ గేట్ వద్ద న్యాయవాదులు చేపట్టిన నిరసనలో ఆయన పాల్గొన్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారతదేశ జీడీపీ వృద్ది అంచనాను జూలైలో ఉన్న 6.4% నుంచి 7% పెంచింది. దేశీయ డిమాండ్ పెరగడం, సర్వీసెస్ రంగంలో రాణించడం వల్లే ఈ సవరణ సాధ్యమైందని ఐఎంఎఫ్ నివేదిక పేర్కొంది. వ్యవసాయ వృద్ధికి జిల్లా స్థాయి ప్రణాళికలు, వివిధ శాఖల మధ్య సమన్వయం కీలకమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనపై నిర్వహించిన జాతీయ సదస్సులో మాట్లాడుతూ క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లే ఈ పథకానికి రూపకల్పన చేశారని తెలిపారు. విద్యుత్ సరఫరా వ్యవస్థను పటిష్టం చేయడం, ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా టీజీఎస్ పీడీసీఎల్ పరిధిలోని 21 సర్కిళ్లలో ప్రజాబాట కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. సంస్థ సీఎండి జితేష్ వి పాటిల్ ఆదేశాల మేరకు అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. నేపాల్లో వచ్చిన వరదల కారణంగా హైకింగ్ ట్రైల్స్ వంతెనలు కొట్టుకుపోవడంతో దేశంలోని మధ్య ప్రాంతంలో 100 మందికి పైగా విదేశీ ట్రెక్కర్లు వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. ఖట్మండుకు సుమారు 100 కిలోమీటర్ల పశ్చిమాన ఘూర్కా జిల్లాలో అధికారులు ఈరోజు 12 మంది విదేశీయులతో సహా 321 మందిని రక్షించారు. ఈరోజు, రేపు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 స్టూడియో క్లాక్ లో టైం 5 గంటలు దాటి 4 నిమిషాలకు వస్తోంది. తాజా ట్యూన్స్ వింటారు విత్ మీ ఆర్జే స్వాతితో.

0: FM Rainbow 101.9.
1: ವೀರಮಣಿ ಗಂಟನೇ ವಿಲ್ಲಾಲಿ ವೀರನೇ.

0: మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9లో తాజా ట్యూన్స్ విత్ మీ ఆర్జే స్వాతితో.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీరు వింటున్నారు తాజా ట్యూన్స్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో. సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా, రష్మిక మందన హీరోయిన్ గా వస్తున్న సినిమా తెలిసిందే రణబాలి. మరి విడుదలకి రెడీగా ఉంది. మొత్తానికైతే నిజానికి అంటే సర్ప్రైజింగ్ అంటున్నారు, ఎందుకంటే ట్రైలర్ లో కొన్ని వైలెన్స్ కొన్ని డైలాగ్స్ ఉన్నప్పటికీ కూడా సినిమా ఎక్కడ కూడా రిస్ట్రిక్ట్ కాకుండా అన్ని జోనర్స్ కి అన్ని వర్గాల వారికి చేరువయ్యేలాగా ఉంది అంటున్నారు. సో రా ఇంట్రెస్టింగ్ గా ఆశించే వాళ్ళకి మాత్రం థియేటర్ లో కొంచెం చూడాలి మరి ఎలా ఉంటుందో. సో ఫైనల్లీ ఏంటంటే అజయ్ అతుల్ సంగీతం ఆల్రెడీ జన్మలోకి వెళ్ళిపోయింది. మరి ఫైనల్ గా అక్టోబర్ 16th మన ముందుకు రాబోతోంది రణబాలి. అసలు అసలు మూవీ మేకింగ్ అయితే ఎంత అద్భుతంగా కనిపిస్తుంది, ఆ పోస్టర్ లుక్ ఎవ్రీథింగ్. మరి ఈగర్ గా వెయిట్ చేస్తున్న అందరికీ సో మంచి ఏమంటారు ఫెస్టివల్ ఫీట్ అనమాట, ఫీస్ట్ అనమాట ఈ సినిమా, రైట్? ఇంకా బోల్డని కబుల కోసం వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ರೇನ್ಬೋ 101.9.
1: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: FM Rainbow 101.9
2: 527th and స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9. మరి దసరా సినీ ప్రేక్షకులకి మరి ఎంటర్టైన్మెంట్ ని అందించడానికైతే రెడీ అయిపోయింది. స్టార్ హీరోలకి ధీటుగా చిన్న సినిమాలు కూడా మన ముందుకు రాబోతున్నాయి మనల్ని ఎంటర్టైన్ చేయడానికి. రజనీకాంత్ జైలర్ 2 అండ్ అలాగే విజయ్ దేవరకొండ రణబాలి, అనుపమ పరమేశ్వరన్ క్రేజీ కళ్యాణం అండ్ అలాగే ఆనంది మెయిన్ రోల్లో నటించిన గరివీడి లక్ష్మి, మరి ఈ నాలుగు సినిమాలైతే మన ముందుకి రాబోతున్నాయి. మరి ఏ సినిమా ప్రేక్షకుల మనసు దోచుకుంటుంది అంటే చెప్పలేం. ఎందుకంటే నిజంగానే గరివీడి లక్ష్మి చూసుకుంటే అలాంటి ఒక కథ తలుచుకోవడం అనేది ఈ జనరేషన్కి అండ్ ముందు తరాలకి నిజంగా చాలా అవసరం. మరి రణబాలి అయితే డిఫరెంట్ లుక్లో కనబడుతోంది, మరి అది ఎప్పటి సినిమా, దేనికి సంబంధించిన సినిమా అనేది మాత్రం అర్థం కావట్లేదు. ఇక రజనీకాంత్ వైబ్ యాజ్ యూజువల్ అలాగే ఉంటుంది జైలర్ 2. ఇక అనుపమ పరమేశ్వరన్ క్రేజీ కళ్యాణం కూడా ట్రైలర్ అవన్నీ చూస్తుంటే డిఫరెంట్గా ఉండబోతుందని మాత్రం తెలుస్తుంది. మరి నాలుగు సినిమాలు అయితే రెడీగా ఉన్నాయి, లెట్ సీ రైట్. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: ಶ್ರೋತೃಗಳಿಗೆ ನಮಸ್ಕಾರ. ಆರೋಗ್ಯ ಜೀವನ ಶೀರ್ಷಿಕನ ಹೈಪರ್ ಅಸಿಡಿಟಿ ಇಂಟಿಗ್ರೇಟಿವ್ ಮೆಡಿಸಿನ್ ಈ ಅಂಶಂ ಗುರಿಗೆ తెలియజేయడానికి అలోపతిలోనూ హోమియోపతిలోనూ నిష్ణాతులైన ప్రముఖ వైద్యులు డాక్టర్ కె శ్రీధర్ గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి కనుక్కుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
1: నమస్కారం అండి.
0: ఉరుకుల పరుగుల జీవనంలో ఆహారం సరిగ్గా తీసుకోకపోవడము, సరైన సమయంలో తీసుకోకపోవడము ఉదర సంబంధ వ్యాధులకి హైపర్ అసిడిటీకి చాలా కారణంగా చూస్తున్నాం. సో ఈ గట్ సిస్టమ్ డిస్టర్బ్ అయిపోయిన తర్వాత నిత్య జీవితం అంతా కూడా నరకప్రాయం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ హైపర్ అసిడిటీ పట్ల ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి వివరించండి.
1: హైపర్ అసిడిటీ వ్యాధితో బాధపడే వాళ్ళు మొట్టమొదటిగా వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి, రెండవదిగా వాళ్ళ డైటరీ హ్యాబిట్స్ మార్చుకోవాలి,
0: అంటే జీవన శైలిని సమగ్రంగా మార్చుకోవాలి.
1: అది ప్రముఖంగా మనం చేయాల్సిన పని, మొదటిగా చేయాల్సిన పని జీవనశైలిని మార్చుకుని, రెండవదిగా ఆహారపు అలవాట్లను మార్చుకుని, మూడవదిగా జబ్బు ఉంటే మందు వాడుకోవాలి. ఇలా మందులు మూడవ స్టేజ్లో మనం తీసుకోవడం బెటర్. చాలామంది ఏం చేస్తారంటే లైఫ్ స్టైల్ని మార్చుకోకుండా, జీవనశైలిని మార్చుకోకుండా మందుల కోసం పరిగెత్తుతూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. కంటి నిండా నిద్రపోవాలి, 8 అవర్స్ ఖచ్చితంగా పడుకోవాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలి, చేస్తున్న పనులని బ్యాలెన్స్డ్గా చేయాలి. కొంతమంది వర్కే జీవితం అనుకుంటారు, అందువల్ల వాళ్ళకి స్ట్రెస్ బాగా పెరిగిపోయి వాళ్ళకి లోపల యాసిడ్ ఎక్కువై ప్రమాదం ఉంటుంది. కొంతమంది ఫుడ్ ఆహారపు అలవాట్లు సరిగా పాటించకుండా ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ తింటారు, స్పైసీ ఫుడ్ తింటారు. ఇలా చేయడం వల్ల వారికి అసిడిటీ ఎక్కువ అవడం కూడా జరుగుతుంది.
0: డాక్టర్ గారు, పూర్వము ఇంట్లో అమ్మ చేతి వంట చాలా హైజీనిక్ వాతావరణంలో తిని వేడివేడిగా తినేవాళ్ళు. ఇప్పుడు ఈ డెలివరీ యాప్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఒక ఫోన్ కాల్లో ఒక ఆర్డర్ పెట్టంగానే గంటలో అరగంటలు ఫుడ్ వస్తుంది. ఆ ఫుడ్ ఎవరు చేశారు, ఎలా చేశారు, ఏ రకమైన ఆయిల్ వాడారు, ఎంతకాలం స్టోరేజ్ అన్న విషయం తెలియకుండా కేవలం ఆ రుచి ఆ స్పైస్ కోసం తినేస్తున్నాము. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కడుపులో పోయిన తర్వాత రకరకాల ఉదర సంబంధిత సమస్యలకి కారణమవుతుందంటారా?
1: ఇంగ్రీడియంట్స్ కనుక సరిగా లేకపోతే ఖచ్చితంగా కడుపులో ఇబ్బందులు రావడం జరుగుతుంది. ఎంతోమంది బయట తిని కలుషితమైన ఇంగ్రీడియంట్స్ అయితే రకరకాల ఉదర సంబంధమైన వ్యాధులతో తిరిగి వస్తున్నారు.
0: ముఖ్యంగా ఈ హైపర్ అసిడిటీ రాకుండా ఉండాలంటే ఏ రకమైన జాగ్రత్తలు ఫుడ్లో పాటించాలంటారు? మీరు అన్నట్టు జీవనశైలి మార్చుకోవాలి, అలాగే నిత్యం తీసుకునే మన డైట్లో ఆహారంలో ఏ రకమైన మార్పులు చేర్చాలంటారు?
1: మామూలుగా ప్రాక్టీస్లో నేను చూస్తున్నది ఏంటంటే ఎవరైనా కూడా అసిడిటీతో వస్తే అది కొద్ది కాలంగా ఏర్పడిన అసిడిటీనా, లేదంటే దీర్ఘకాలంగా ఏర్పడిన అసిడిటీనా, లేదంటే జీఆర్డీ అని ఉంటుంది, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిజీజ్ అని, దానివల్ల కలుగుతున్న అసిడిటీ

0: ఈ సిమ్టమా అనేది చూస్తాము. తరుణ కాలంగా అంటే కొద్ది కాలంగా పేషెంట్ కనుక అసిడిటీతో బాధపడుతూ ఉంటే వాళ్ళకి సాధారణంగా ఏం చెప్తామంటే మీరు టీ కాఫీ పులుపు మానేయండి అని చెప్తాం. ఎందుకంటే మన భారతదేశంలో కామన్గా మన వాళ్ళు టీ కాఫీ పులుపు మానేస్తే చాలా వరకు వాళ్ళ అసిడిటీ తగ్గిపోతుంది. ఈ టీ కాఫీ పులుపు ఫస్ట్ మానేయమని చెప్తాం. పేషెంట్ ఎప్పుడైనా కూడా ఈ చిన్న మార్పు చేసుకుంటే చాలా వరకు వాళ్ళకి అసిడిటీ తగ్గిపోతుంది. అలా కాకుండా దీర్ఘకాలంగా గనక వాళ్ళకి అసిడిటీ ఉంటే అలాంటి వారికి ఎందుకు అసిడిటీ ఏర్పడింది దీర్ఘకాలంగా అని చూస్తాం. ఒక్కొక్కసారి పేషెంట్కి విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంటుంది. ఆ B12 డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు హైపర్ అసిడిటీతోటి దీర్ఘకాలంగా ఉదర సంబంధమైన వ్యాధితో హైపర్ అసిడిటీతో వస్తూ ఉంటారు. వాళ్ళకి టెస్ట్ చేసి B12 ఇంజెక్షన్స్ ఇస్తేనే వాళ్ళు సెట్ అవుతారు. కొన్నిసార్లు పేషెంట్స్ మెట్ఫార్మిన్ లాంటి మందులు వాడుతూ ఉంటారు, షుగర్ మందు, అది పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు, లేదంటే కడుపుని ఇరిటేట్ చేసే కొన్ని మందులు ఉంటాయి అవి వాడుతుంటారు. అలా ఏమైనా మందుల వల్ల వస్తుందా అని కూడా చూస్తాము. వాటిని మార్చేసి గ్యాస్ట్రో ఫ్రెండ్లీ మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు సెట్ అవుతుంటారు. అది కూడా కాకుండా కొన్నిసార్లు కడుపులో హెచ్ పైలోరి ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ కనుక ఉంటే ఎంతో కాలంగా పేషెంట్స్ మందులు, మామూలు మందులు వాడుతున్న యాంటాసిడ్స్ వాడుతున్న రెస్పాన్స్ రాదు. అలాంటప్పుడు ఒక ఎండోస్కోపీ చేసి లోపల ఇన్ఫెక్షన్ ఉందా లేదా చూసి ఉంటే 14 రోజులు యాంటీబయాటిక్ కోర్స్ వాడితే అది తగ్గుతుంది. ఇలాగా పేషెంట్కి తేడా ఉంటుంది, డయాగ్నోస్ చేసి సరైన ట్రీట్మెంట్ ఇస్తే సెట్ అయిపోతారు.
1: ప్రస్తుతం ఉండే ఉరుకుల పరుగుల జీవనంలో ఫ్రైడ్ ఫుడ్స్, స్టోర్డ్ ఫుడ్స్కి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. రా ఫుడ్స్, ఫైబర్ ఫుడ్స్కి తక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇది కూడా హైపర్ అసిడిటీకి కారణం అంటారా?
0: ఖచ్చితంగా కారణమవుతుంది. మనం తీసుకునేటువంటి ఫుడ్లో కనుక స్పైసెస్ ఎక్కువ ఉంటే, వేపుళ్ళు ఎక్కువ ఉంటే, హై ఫ్యాట్ కనుక ఉన్న అసిడిటీ బాగా వస్తుంది. ఈ రోజుల్లో చాక్లెట్లు, బిస్కెట్లు, తర్వాత కూల్ డ్రింక్స్, ఎఫర్వేసెంట్ డ్రింక్స్ తాగుతున్నారు. చాలామంది అనుకుంటారు చాక్లెటే కదా ఏమవుతుంది అనుకుంటారు, కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వాళ్ళు కనుక చాక్లెట్ తింటే చాక్లెట్కి ఒక లక్షణం ఉంటుంది. మనకు లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ అని, LES అని మనకు లోపల ఒకటి ఉంటుంది, అది రిలాక్స్ అయిపోతుంది. చాక్లెట్ తింటే ఆ LES అనే స్ఫింక్టర్ని చాక్లెట్ రిలాక్స్ చేస్తుంది. వాళ్ళకి గ్యాస్ట్రిక్ సింటమ్స్ ఎక్కువ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ ఫుడ్ ఐటమ్స్ని మనము జాగ్రత్తగా తీసుకుంటే ముందు నుంచి మన ట్రెడిషనల్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కనుక తీసుకుంటే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో బయట నుంచి ఆర్డర్స్ పెట్టుకుని స్పైసీ ఫుడ్, మసాలా ఫుడ్స్ అవాయిడ్ చేస్తే చాలా బెటర్గా ఉంటారు.
1: ఫైబరు, సలాడ్స్ కూడా చాలా ముఖ్యం అంటారు కదా డాక్టర్ గారు?
0: ఫైబరు, సలాడ్ చాలా ముఖ్యం. మనము అసలు యాక్చువల్గా ఆరోగ్యంగా ఎలా తినాలి అంటే, మనం ఒక పూట ఫుడ్ తింటున్నాం అనుకోండి, మన ముందు మనము ఖాళీ కంచం పెట్టుకొని ఏమి తింటే హెల్తీగా ఉంటాము, ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా ఎలా ఉంటాము అనేది ఆలోచిస్తే, దాంట్లో హాఫ్ ప్లేట్ ఫస్ట్ వెజిటబుల్స్తో నింపుకోవాలి. హాఫ్ ప్లేట్ అది స్టీమ్ చేసిన సాలడ్ వెజిటబుల్స్ అయినా కావచ్చు, లేదంటే కూర కావచ్చు. కింద ఉన్న మిగతా హాఫ్, అంటే పై హాఫ్లో వెజిటబుల్స్ పెట్టుకుంటే కింద ఉన్న మిగతా హాఫ్ని మళ్ళీ 2 భాగాలుగా చేసి 1/4 పార్ట్లో ప్రోటీన్ పెట్టుకోవాలి. అది ముద్దపప్పు కావచ్చు, నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ కావచ్చు, లేదంటే పనీర్ కావచ్చు, టోఫు కావచ్చు. 1/4 ప్లేట్లో ఖచ్చితంగా ప్రోటీన్ ఉండాలి. మిగతా 1/4 ప్లేట్లోనే మనము కార్బ్స్ పెట్టుకోవాలంటే అన్నం కానీ, లేదంటే చపాతి కానీ, వాట్ ఎవర్ వీ వాంట్ టు ఈట్ వీ కెన్ కీప్. కానీ మనం ఏం చేస్తామంటే ప్లేట్ నిండి అన్నం పెట్టుకొని కూరని పక్కన కూరగిన్నెలో పెట్టుకొని చారుని పక్కన చారుగిన్నెలో పెట్టుకొని అన్నం ఎక్కువ తినేస్తారు. అలా చేయడం వల్ల డయాబెటీస్ వస్తుంది, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తున్నాయి. డైటరీ చేంజెస్ తోటి ఇలాంటి సరైన ప్లాటర్ ప్లాన్ చేస్తే గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా ఈజీగా తగ్గిపోతాయి.
1: డాక్టర్ గారు, సమస్య అంటూ జటిలమైంది, ఖచ్చితంగా డాక్టర్ గారి సలహా మేరకు వైద్యం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ప్రాక్టీషనర్గా అటు అలోపతి ఇటు హోమియోపతి రెండు వైద్య విధానాలని అవలంబించి ఈ హైపర్ అసిడిటీకి ఏ రకమైన చికిత్స చేస్తారు?
0: హైపర్ అసిడిటీతో పేషెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్గా పేషెంట్ని డయాగ్నోస్ చేయడం అవసరం. సింపుల్గా పేషెంట్ వచ్చినప్పుడు అందరినీ ఎండోస్కోపీకి పంపించము, అందరికీ పెద్ద పెద్ద టెస్టులు చేయము. మొట్టమొదట పేషెంట్కి ఒక 4 వీక్స్ వరకు లేదంటే 8 వీక్స్ వరకు కూడా సింపుల్గా డైటరీ చేంజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే జీవనశైలి మార్పులు, ఆహార మార్పులు సింపుల్ మెడిసిన్స్ ఇచ్చి పంపించడం జరుగుతుంది. వాళ్ళల్లో చాలామంది జీవనశైలి మార్పులతోనూ ఆహార మార్పులతోనూ చిన్న చిన్న యాంటాసిడ్ ట్యాబ్లెట్స్తోనే సెట్ అయిపోతారు.

0: కొద్దిమంది మాత్రము 1 మంత్ అయినా కూడా 2 నెలలు అయినా కూడా సెట్ అవ్వకుండా వచ్చినప్పుడు, అలాంటప్పుడు వారికి ఎండోస్కోపీ చేయాల్సిన అవసరం పడుతుంది. అప్పుడే మనకు తెలుస్తుంది ఇంత దీర్ఘకాలంగా 4 to 8 వీక్స్ మందు వాడినా, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసినా ఎందుకు జబ్బు తగ్గలేదని మనకు తెలుస్తుంది. అలాగా పేషెంట్కి ఎండోస్కోపీ చేయించి వాళ్ళకి లోపల ఏం ప్రాబ్లం ఉందో చూసి దానికి తగ్గట్లుగా అనేక రకాల మందులు అల్లోపతిలో ఉన్నాయి. పేషెంట్ కనుక కోరుకుంటే అల్లోపతి మందులు ఇవ్వచ్చు, వాడుకోవచ్చు. లేదు, కొంతమంది పేషెంట్స్, మేము ఎంతో కాలంగా అల్లోపతి మందులు వాడుతున్నాం, ఇప్పుడు హోమియో కూడా కలుపుకొని ఇంటిగ్రేటివ్ కేర్ వాడతామని కోరే వాళ్ళు ఉంటారు. అలా వాడి బాగైన వాళ్ళు ఉన్నారు. అలా వాడుకుని ఇంటిగ్రేటివ్ కేర్తో అల్లోపతితో పాటుగా హోమియో కూడా జతపరిచి వాడుకోవచ్చు, మంచి ఫలితాలు ఉంటాయి.
1: ఈ అలోపతి విధానాన్ని వాడుతున్నప్పుడు హోమియోపతి విధానం వాడకూడదని, హోమియోపతి విధానం వాడేటప్పుడు అలోపతి విధానానికి వికటిస్తుందని ఇలా ఒక చాలా అపోహలు ఉన్నాయి, దీని గురించి ఏమంటారు డాక్టర్ గారు?
0: అల్లోపతి మందులు వాడుతున్నప్పుడు హోమియోపతి మందులు తప్పకుండా కలిపి వాడుకోవచ్చు. అల్లోపతి హోమియోపతి కలిపి వాడితే వికటించే సందర్భము ఎప్పుడు కూడా ఉండదు. అన్ని హోమియోపతి మందులు అల్లోపతి మందులతో కంపాటబుల్, ఎప్పుడు కూడా అవి వికటించే విధంగా ఎప్పుడు ఉండవు.
1: మామూలుగా అలోపతిలో మనము డోసేజెస్ అని చూస్తాం, ఇన్ని గ్రామ్స్ ఇంత గ్రామ్స్, ఈ శరీరం ఎంతవరకు ఓర్చుకోగలదన్న దాన్ని ఒక బేరేజ్ వేసుకొని ఇస్తుంటారు. హోమియోపతిలో అన్ని మందులు ఒకే పరిమాణంలో ఉంటాయి, ఒకే రకంగా ఉంటాయి, మరి అందులో పొటెన్సీస్ అని ఉంటాయి, వాటికి వీటికి ఎలా తేడా గమనించుకోవాలి డాక్టర్ గారు?
0: ఇది డాక్టర్ చేయాల్సిన పని. అల్లోపతిలో ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఆ పేషెంట్ యొక్క అవసరాన్ని బట్టి మనం ఎలాగైతే అల్లోపతిలో ఎంజీ నిర్ధారిస్తామో, వాళ్ళ వెయిట్ని బట్టి, వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళ వ్యాధి తీవ్రతను బట్టి ఎలా అయితే మనము ఎంత ఎంజీ ఇవ్వాలి ఈచ్ ట్యాబ్లెట్ అని నిర్ధారిస్తామో, అలాగే హోమియోపతిలో కూడా పేషెంట్ యొక్క పరిస్థితిని బట్టి, అంటే వాళ్ళ వైటల్ ఫోర్స్ అంటాము, అంటే వాళ్ళు తట్టుకోగలరా లేదా అనే స్థితిని గమనిస్తాం ఫస్ట్. ఆ వైటల్ ఫోర్స్ని బట్టి పేషెంట్కి లో పొటెన్సీ ఇవ్వాలా, మీడియం పొటెన్సీ ఇవ్వాలా, హై పొటెన్సీ ఇవ్వాలా అనేది నిర్ధారించడం జరుగుతుంది. అయితే సాధారణంగా గ్యాస్ట్రిక్ ఇష్యూస్లో లో పొటెన్సీలో వెళ్ళడమే ఉత్తమం. ఎందుకంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్లో పేషెంట్కి రిపిటేషన్ చేయాల్సిన అవసరం మాటిమాటికి కలగవచ్చు, మెడిసిన్ హోమియో మెడిసిన్ రిపిటేషన్ ఎక్కువ చేయాల్సిన అవసరం కలగవచ్చు. అందుకని జనరల్గా లో పొటెన్సీతో వెళ్తాము. వెళ్ళిన తర్వాత క్రమంగా దాన్ని మీడియం డోస్ పొటెన్సీ కింద పెంచుకోవచ్చు. మీడియం పొటెన్సీ కింద పెంచుకుంటే కొంత రెస్పాన్స్ వచ్చిన తర్వాత మీడియం పొటెన్సీ వాడాక వాళ్ళ కేసు ఇంకా హోల్డ్ అవుతుంది, ఇంకా ముందుకు వెళ్ళి చక్కగా రిలీఫ్ రావచ్చు.
1: డాక్టర్ గారు, ఒక అపోహ ఉంది, హోమియోపతి మెడిసిన్స్ వాడితే వ్యాధి ఒక్కసారిగా తీవ్రతరం అవుతుంది, ఉన్న పరిస్థితి ఇంకా కష్టతరంగా మారే అవకాశం ఉంటుంది అంటారు, అది ఎంతవరకు నిజం?
0: కొన్ని కొన్ని సందర్భాల్లో హోమియోపతి మందులు వ్యాధిని మొదటిగా తీవ్రతరం చేసి తర్వాత తగ్గిస్తాయి. దీని ఇనీషియల్ అగ్రవేషన్ అంటాము. ఇలా ప్రాథమిక ఉధృతి గనక కలిగితే, ఇలా కలగడము, ఆ ఇనీషియల్ అగ్రవేషన్ కలగడము వ్యాధి తగ్గుతుంది అని చెప్పడానికి సూచన,
1: పాజిటివ్ సింప్టమ్గా తీసుకుంటారు.
0: అలాంటి ఇనీషియల్ అగ్రవేషన్ కలిగితే వెంటనే పేషెంట్ని ట్రీట్ చేయడం ఆపేయడం మంచిది. ఎందుకంటే ఆ వ్యాధి తగ్గడం మొదలెట్టింది కాబట్టి ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. కానీ అన్ని సందర్భాల్లో ఇలా ఇనీషియల్ అగ్రవేషన్ అనేది జరగదు. ఎక్కువగా స్కిన్ సిమ్టమ్స్లో, చర్మ వ్యాధుల్లో, తర్వాత ఊపిరితిత్తుల వ్యాధుల్లో ఇలాంటి అగ్రవేషన్ అనేది హోమియో మందులకు జరగవచ్చు, అన్ని వ్యాధుల్లో జరగదు.
1: కాబట్టి హోమియోపతి మెడిసిన్స్తో పాటు అలోపతి మెడిసిన్స్ కాంబైన్ చేస్తూ ఒక నిష్ణాతులైన వైద్యుడి సలహా మేరకు ఎప్పుడు ఏది వాడాలి, ఎంత పరిమాణంలో వాడాలి, ఎంత మోతాదులో వాడాలి అని నిర్ణయించుకున్నట్లయితే ఈ హైపర్ ఆసిడిటీ విషయంలో కూడా చక్కటి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందంటారు.
0: అవును
1: డాక్టర్ గారు, ఈ మెడిసిన్స్తో పాటు పథ్యం ఏమైనా ఉంటుందంటారా?
0: పథ్యం తప్పకుండా చేయాలి, మందుల కోసం అని కాదు. పేషెంట్కి గ్యాస్ట్రిక్ ఇబ్బంది ఉంది కాబట్టి జబ్బు గురించి పథ్యం చేయాలి. మనం మొదట్లో చెప్పుకున్నట్లు టీ కాఫీ పులుపు అనేవి ఫస్ట్ మానేయాలి. ఆ తర్వాత హోమియో మందుల కోసం పథ్యం అంటూ లేదు. హోమియో మందులు మనం ఏ పథ్యం చేసినా చేయకున్నా అవి చక్కగా పనిచేస్తాయి. పాత రోజుల్లో అది వద్దు ఇది వద్దు అని చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా లేదు. రీసెర్చ్లో ఏం తెలియందంటే అన్ని మందులు ఎట్టి పరిస్థితులు పనిచేస్తాయి. కానీ పథ్యం మాత్రం పేషెంట్కి తప్పకుండా చెప్తాము, జబ్బు కోసం చెప్తాము, కానీ మందు కోసం చెప్పాం.
1: ఏ డైట్ వల్ల మనకు ఈ హైపర్ ఆసిడిటీ కారణభూతమవుతుందో అలాంటి ఫుడ్కు దూరంగా ఉంటూ నిత్య జీవన శైలిలో సరైన మార్పులు చేస్తూ, మీరు అన్నట్టుగా ఆహారంలో మీరు చెప్పిన నిష్పత్తి ప్రకారము ప్రోటీను, కార్బు, వెజిటేబుల్సు, ఫైబరు అన్నీ జత చేర్చుకున్నట్టయితే సహజ సిద్ధంగానే ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందొచ్చు. దానికి సరైన వైద్య విధానం అలోపతి హోమియోపతితో కలిపి జోడించి తీసుకున్నట్లయితే త్వరితగతిన పూర్తి ఉపశమనం పొందే అవకాశం ఉందంటారు.
0: కరెక్ట్.

ఇంతవరకు మీరు ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అంశంపై డాక్టర్ కె శ్రీధర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త ఎస్ రమేష్ సుంకసారి.

0: FM Rainbow 101.9.
1: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. నేను మీ ఆచి ప్రశాంతి. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నిలయంలో సమయం 6:02:35 అవుతుంది. సో మన షో టైం అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇవాళ మనం ఉన్నాం జెన్జీ యువలో. సో జెన్జీ యువకి ఎక్కువగా ఏం ఇష్టం, ఏం ఇంట్రెస్ట్, ఎక్కువ వేటిపై ఇంట్రెస్ట్ పెడతారు అనే టాపిక్ గురించి నేనైతే మాట్లాడడానికి రెడీగా ఉన్నాను. మీరు కూడా వినడానికి చాలా రెడీగా ఎక్సైటెడ్గా ఉన్నారని నేను అనుకుంటున్నాను. మన షోనైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్తో స్టార్ట్ చేసేద్దాం.

0: ರೈನ್ಬೋ 101.9.
1: ಎಸ್, ಮೀರು ವಿಂಟುನಾರು ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಕೇಂದ್ರಂ ಎಫ್ಎಂ ರೈನ್ಬೋ 101.9 ಮೆಗಾಹೆರ್ಟ್ಸ್. నేను మీ ఆచే ప్రశాంతి. జెన్సీ యూత్ కి అసలు ఇప్పుడు ఏం ట్రెండింగ్గా ఏం ఇష్టం అంటే మన స్టైల్ మన ఇష్టం మన ఫ్యాషన్ అన్నట్టుగా ఉన్నారు. ఎలాగో ఫెస్టివల్ సీజన్ కదా, ఫ్యాషన్ పై అలాగే స్టైల్గా ఎలా ట్రెండ్ చేసుకోవాలి ఒక డ్రెస్ని అనే ఆలోచనలో పడి ఉన్నారు. సో ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా కలర్ఫుల్గా సరదాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో అదేంటి అంటే ఫ్యాషన్ గురించి. ఫ్యాషన్ అనగానే మనకు కొత్త కొత్త డ్రెస్లు, ట్రెండీ షూస్, ఓవర్ సైజ్డ్ టీషర్ట్స్, వైట్ లెగ్ జీన్స్, ఇండో వెస్టర్స్ లుక్స్ గుర్తొస్తాయి కదా. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏ కొత్త ట్రెండ్ వచ్చినా సరే యువత వెంటనే ట్రై చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ విషయం మీకు కూడా తెలిసిందే కదా. అయితే ఒక విషయం నాతో చెప్పండి, ఫ్యాషన్ అంటే ఖరీదైన బట్టలు వేసుకోవటమా? కాదు కదా, అస్సలు కాదు. మనకు నచ్చిన దుస్తులు వేసుకోవటం, మన స్టైల్లో మనం కాన్ఫిడెంట్గా ఉండటమే అసలైన ఫ్యాషన్ అన్నమాట. సో ఈ ఫ్యాషన్ని ఇప్పుడున్నటువంటి జెన్జీ యూత్ ఎలా క్రియేట్ చేసి ఎలా వాడుతున్నారు అనే దాని గురించి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్.

0: ఒక మంచి పుస్తకం మనకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నెంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.

ರೇನ್ಬೋ 101.9. ఎస్, ఇప్పుడు చాలా మంది పాతకాలపు వింటేజ్ స్టైల్ ని కూడా కొత్తగా ఫాలో అవుతున్నారు. మరికొందరు ట్రెడిషనల్ డ్రెస్ కి మోడర్న్ టచ్ ను ఇస్తున్నారు. అంటే మనం మన సాంప్రదాయాన్ని ఫాలో అవుతూనే ట్రెండీగా కూడా ఉండొచ్చు అన్నట్లుగా క్రియేట్ చేస్తున్నారు. కానీ సోషల్ మీడియాలో ఎవరో ఒకరు కొత్త డ్రెస్ వేసుకున్నారని మనం కూడానే

లుగా క్రియేట్ చేస్తున్నారు. కానీ సోషల్ మీడియాలో ఎవరో ఒకరు కొత్త డ్రెస్ వేసుకున్నారని మనం కూడానే వెంట అది ఏంటంటే వెంటనే కొనాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే ట్రెండ్లో ఉందా లేదా అనే దానికంటే అది మనకు నచ్చిందా లేదా అలాగే మన బడ్జెట్కి సరిపోతుందా లేదా అనేది మనం చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ట్రెండ్ అనేది ఎప్పటికప్పుడు మారిపోతుంటుంది, కానీ మనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంటే ఆ ఆనందమే వేరు కదా. మరి యూత్, మీకు ఎలాంటి ఫ్యాషన్ ఇష్టం అని మీరు అనుకుంటున్నారు? సో మీరు ఎలాంటి ఫ్యాషన్ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు? ఎక్కువగా ట్రెడిషనల్ వేరా, వెస్ట్రన్ వేరా, లేక రెండు కలిపిన ఇండో వెస్ట్రన్ స్టైలా? మీరు మీ ఫ్యాషన్ విషయంలో ట్రెండ్ని ఫాలో అవుతారా, లేదా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ మెయింటైన్ చేస్తారా? ఒకసారి మీరు కూడా మీ అభిప్రాయాల్ని నాతో షేర్ చేసుకోవచ్చు. మీరు నాకు వాట్సాప్ చేసి చెప్పేసేయండి మీరు ట్రెండ్ను ఫాలో అవుతారా, మీకు ఒకవేళ నచ్చితే తీసుకుంటారా అనేది. సో మీ స్టైల్ మీ ఇష్టం, మీ స్టైలే, మీ స్టైలిష్, మీ కాన్ఫిడెంట్, మీరు గొప్పగా ఉండడానికి అదొక గుర్తింపు. ఎందుకంటే మనం వేసుకున్న బట్టల్ని బట్టి కూడా మనకు ఒక కాన్ఫిడెంట్ అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది. సో ఒకరు వేసుకున్నారు, అది ఆన్లైన్లో ట్రెండ్ అవుతుందని, మనకు నచ్చకపోయినా సరే వాళ్ళు ఎవరో కొనుక్కున్నారనేది వాళ్ళని చూస్తూ మాత్రం మనం అస్సలు తీసుకోవద్దు. మనకు నచ్చితేనే కొనాలి అన్నమాట. సో మన బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం FM Rainbow 101.9 MHz.

Rainbow 101.9. ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్ ఆచే ప్రశాంతి. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. సో ఇందాక మనం జెన్జీ ఫ్యాషన్ ఎలాంటి స్టైల్ని, ఎలాంటి ట్రెండింగ్ డ్రెస్లు కావాలి అనుకుంటారు అనే దాని గురించి మాట్లాడుకున్నాం కదా. అలాగే జెన్జీ యూత్

మనకి ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్ కూడా చేస్తున్నారు. సో ఈ ఆన్లైన్ షాపింగ్ అనేది అవసరమా అలవాట అనేది ఒకసారి మనం మాట్లాడుకోవాలి అనుకుంటే, మనకు ఏం కావాలనుకున్నా సరే షాపింగ్కి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదనుకుని ఇంట్లో కూర్చొని ఫోన్ చేతిలో పట్టుకుంటే చాలు. ఇప్పుడు బట్టల దగ్గర నుంచి చెప్పుల వరకు, కిరాణా సరుకుల దగ్గర నుంచి ఇంటికి కావలసిన వస్తువుల వరకు అన్నీ మన ఇంటి దగ్గరికి, మన ఇంటి గుమ్మం వరకే వచ్చేస్తున్నాయి. కానీ ఒకప్పుడు పండగ వచ్చిందంటే కొత్త బట్టలు కొనడానికి కుటుంబం అంతా కలిసి షాపింగ్కి వెళ్ళేవాళ్ళం, అంతే కదా. సో ఏ షాప్లో మంచి బట్టలు ఉన్నాయి, ఎక్కడ ధర తక్కువగా ఉంటుంది, ఏ రంగు మనకు బాగుంటుంది, ఇలా షాపులన్నీ తిరిగి నచ్చినవి కొనుక్కునేవాళ్ళం. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఫోన్లో ఒక యాప్ ఓపెన్ చేసి మనకు నచ్చిన డ్రెస్ని సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ పెట్టేసుకుంటాం, అంతే కదా. సో కొన్ని రోజుల్లో అది మన ఇంటికి వచ్చేస్తుంది. కానీ సౌకర్యం ఇది బెనిఫిట్ అయినప్పటికీ, ముఖ్యంగా అంటే ఉద్యోగాలు చేసే వాళ్ళకి కానివ్వండి, బిజీగా ఉండే వాళ్ళకి, షాపులు ఎక్కువగా అందుబాటులో లేని ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి కూడా ఆన్లైన్ షాపింగ్ చాలా ఉపయోగపడుతుంది. కానీ ఒకే వస్తువును వివిధ షాపుల్లో ఎంత ధరకు అమ్ముతున్నారో కూడా మనం పోల్చి కూడా చూసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రశ్న మనం ఆలోచించుకుంటే, మనం నిజంగా అవసరమైన వస్తువులనే కొంటున్నామా, లేక ఆఫర్లు కనిపిస్తున్నాయని కొనేస్తున్నామా? సో దీని గురించి కూడా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం FM Rainbow 101.9 MHz.

0: FM Rainbow 101.9.
1: Yes, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం FM Rainbow 101.9 MHz with your Aachi Prashanti. మనం ఇప్పుడు Gen Z యూత్ ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు కదా. సో Gen Z యూత్ అనే కాదు, ప్రతి ఒక్కరూ ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్ని యూజ్ చేస్తున్నారు. సో వాళ్ళకి కుదరకపోవచ్చు, ఆఫీస్ వర్క్ ఉండొచ్చు, బిజీ వర్క్స్ ఉండొచ్చు, మనకి అందుబాటులో షాప్స్ అవైలబుల్గా ఉండకపోవచ్చు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పర్స్పెక్టివ్లో ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్స్ చేస్తూ ఉంటారు. అయితే మనకు ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక డ్రెస్ తీసుకోవాలి అని ఏదైనా ఆన్లైన్లో వెతుకుతున్నాం అనుకోండి, ఆ వెతుకుతున్నప్పుడు ఇంకో డ్రెస్ మనకు కనిపిస్తుంది. మనం వెతకాలి అనుకున్న దానికన్నా మనకు కనిపించిన డ్రెస్కి 50% డిస్కౌంట్ అని ఉంటుంది. ఇంకోటి కంటే మరొకటి ఉచితమని ఇంకో దాంట్లో ఉంటుంది. వెంటనే మన మనసు ఏమంటుంది అప్పుడు, ఇంత మంచి ఆఫర్ మళ్ళీ రాదు, ఇప్పుడే కొనేయాలి అని మన మనసు మనకు చెప్తుంది. కానీ నిజానికి ఆ వస్తువు మనకు అవసరమా లేదా అనేది కూడా ఆ టైంలో మనం ఆలోచించాం, ఎందుకంటే అక్కడ డిస్కౌంట్ అని ఉంది కదా. సో కొనడానికి రెడీగా ఉంటాం. చివరికి మనకు కావాల్సిన వస్తువు కంటే అవసరం లేని వస్తువులకే ఎక్కువ డబ్బులను ఖర్చు చేస్తాం. అంటే మనం డబ్బు ఆదా చేస్తున్నామా లేక డిస్కౌంట్ పేరుతో ఇంకా ఎక్కువ ఖర్చు చేస్తున్నామా? సో ఒకసారి ఆలోచించండి. ఇంకో విషయం ఏంటంటే, ఫోన్లో కనిపించే ఫోటోలో ఒక వస్తువు చాలా అందంగా ఉంటుంది, కానీ అది ఇంటికి వచ్చాక చూస్తే ఫోటోలో ఉన్న రంగు వేరు, మనకు నచ్చినటువంటి వస్తువు రంగు వేరు. కొన్నిసార్లు నాణ్యత కూడా మనం ఊహించినట్లుగా ఉండదు. అప్పుడు ఏం చేస్తాం? మళ్ళీ రిటర్న్ పెట్టడం, రీఫండ్ కోసం ఎదురు చూడడం, ఇవన్నీ అదనపు పనులే కదా. సో ఇవన్నీ టైం వేస్ట్ పనులే. సో అందుకే ఆన్లైన్లో ఏదైనా కొనే ముందు రేటింగ్స్ మాత్రమే కాకుండా అక్కడ ఉన్నటువంటి రివ్యూలు కానివ్వండి, రిటర్న్ పాలసీ, డెలివరీ ఛార్జీలు, ఇలా అన్నీ చూసుకోవాలి. చివరిగా మనం చెల్లించాల్సిన మొత్తం కూడా చూసుకోవాలన్నమాట. తెలియని లింకుల్లో వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ సమాచారాలు మాత్రం అస్సలు ఇవ్వద్దన్నమాట. సో ముఖ్యంగా సోషల్ మీడియాలో ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఏదైనా వస్తువు వాడుతున్నారని, అది చాలా బాగుందని చెప్పారని, మనం కూడా వెంటనే కొనేయాలి అని అసలు అనుకోవద్దు. వాళ్ళకు నచ్చిన వస్తువు మనకు అవసరం ఉండకపోవచ్చు కదా. మన అవసరాలు, మన బడ్జెట్ను బట్టి మనం నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ నేను ఆన్లైన్ షాపింగ్ తప్పు అని అసలు చెప్పట్లేదు. నిజానికి ఇది మన జీవితానికి చాలా సులభం చేసింది. సో ఇలా ఆలోచించుకొని మీరు చేస్తే బాగుంటుందనేది నా ఉద్దేశం అన్నమాట. సో మీ అందరికీ ఒకసారి ఆన్లైన్ షాపింగ్ చేసే ముందు ఒకసారి ఆలోచిస్తారని అనుకుంటూ నేనైతే మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం FM Rainbow 101.9 MHz.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. అయితే మనం ఆన్లైన్ షాపింగ్ గురించి నేను తప్పుగా చెప్పట్లేదు, కానీ నిజానికి మన జీవితాన్ని ఆన్లైన్ షాపింగ్ అనేది చాలా ఈజీ చేస్తుంది. ఎందుకంటే సమయాన్ని కూడా ఆదా చేస్తుంది, మనకు అందుబాటులో లేని వస్తువులను కూడా కొనుక్కోవడానికి అవకాశం ఇస్తుంది. మనకు అందుబాటులో ఏదైనా ఉంటే దానికి మనం ఏ విధంగా తీసుకోగలుగుతున్నాం అనే దానికి కూడా, దానికి దీనికి కంపేరింగ్ కూడా ఇది చూపిస్తుంది అన్నమాట. సో మనం దానికి అలవాటు పడుతున్నామా లేక అవసరానికి ఉపయోగించుకుంటున్నామా అనేది మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఫోన్లో షాపింగ్ యాప్ ఓపెన్ చేసిన ప్రతిసారి ఏదో ఒకటి కొనాలనిపిస్తుంది. ఆఫర్ కనిపించగానే వెంటనే ఆర్డర్ పెట్టాలి అనిపిస్తుంది, కానీ ఇంట్లో ఇప్పటికే ఉన్న వస్తువులే మళ్ళీ మళ్ళీ కొంటున్నామా అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను ఒక చిన్న చిట్కా చెప్తాను, అంటే మీకు ఏదైనా ఒక వస్తువు నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టకుండా అది నిజంగా అవసరమా కాదా ఒకసారి మనం ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. ధరను కూడా ఒకదానితో మరొకటి కంపేర్ చేసి చూసుకోవాలి, మన బడ్జెట్లో ఉందో లేదో కూడా చూసుకోవాలి. అవసరం లేకపోతే ఆ ఆర్డర్ను కూడా

0: వేసుకోవచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే మనం మన వస్తువులని కొనాలి, కానీ ప్రతి ఆఫర్ వెనుక అసలు పరిగెత్తకూడదు. కానీ ఆన్లైన్ షాపింగ్ మన జీవితంలో అవసరమా లేక దానికి అలవాటు పడుతున్నామా అనేది ఒకసారి మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే బయట షాప్లకు వెళ్ళి కొనడానికి కూడా చాలామంది ఇష్టపడతారు, కాకపోతే సమయం లేక ఆన్లైన్ షాప్ను ఎంచుకుంటారు. సో మనకు ఏది కరెక్ట్ ఏది కాదు అనేది ఒక్కసారి మనం ఒకటికి రెండు సార్లు గుర్తు చేసుకొని ఆఫర్ల వెనుక పరిగెత్తకుండా మనకు అక్కడ అవసరమైతే ఆ వస్తువుని తీసుకోవడం, ఆ డ్రెస్ని కొనుక్కోవడం చేయాలి. అవసరం లేకపోతే దాన్ని కొంచెం అవాయిడ్ చేయడం బెటర్ అన్నమాట. మనం డబ్బును పొదుపు చేసుకుంటూ ఇంకా ఆ మనీని దేనికైనా సేవ్ చేసుకోవచ్చు. సో ఈ ఆన్లైన్ షాప్కి మీరు అలవాటు పడుతున్నారా, అవసరమని కొంటున్నారా అనేది అది మీ చేతుల్లోనే ఉంది. ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని షాపింగ్ చేసేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్.
1: పొరుగింటి మంగళగౌరీ

0: తీసుకున్న గొలుసు చూడు ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు
1: పొరుగు
0: పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు నగ నట్ర టీవీ గట్ర కొన్ను

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9.
1: మన ఇంట్లో కే ప్లేని ఒక సూపర్ హీరో ఉంటారు. వాళ్ళకున్నవి సూపర్ పవర్స్ అని చెప్పలేము, కానీ అదేంటో వాళ్ళు చెప్పిన ఆల్మోస్ట్ ప్రతి మాట నిజమైపోతుంది. పైన బట్టలున్నాయి తీసుకురా వర్షం వస్తుంది అని అంటారు, బయట చూస్తే ఎండ మండిపోతుంటుంది. దే వుడెంట్ బి ఎ సింగిల్ సైన్ ఆఫ్ రెయిన్. అయినా సేఫ్ సైడ్లో ఉండడానికి మనం వెదర్ యాప్ కూడా చెక్ చేస్తాం, అంత రెయిన్ ప్రిడిక్షన్ ఏమి ఉండదు. సో మనం కాన్ఫిడెంట్గా ఇప్పుడు వర్షమేం పడదులే అమ్మా అని చెప్పిన కొంచెం సేపటికే ఏమవుతుందో మనందరికీ తెలుసు. దట్స్ రైట్, వర్షం పడుతుంది. అండ్ అప్పుడు ఇంట్లో అందరం ఒలింపిక్స్లో రిలే రేస్ ఆడుతున్నట్టు టెరెస్ మీదకి పరిగెడతాం. అసలు ఎలా చెప్తారో అర్థం కాదు, బట్ యా డియర్ లిసనర్స్, వెల్కమ్ టు మన ఇవాల్టి ఎపిసోడ్ ఆఫ్ అనువంతం. మనం ఏం చేస్తాం, గూగుల్ని నమ్ముతాం, వెదర్ యాప్ని నమ్ముతాం, బ్యాటరీ పర్సంటేజ్ని నమ్ముతాం. అవునా, వెదర్ యాప్ రెయిన్ లేదు అని చెప్తుంది కాబట్టి

బట్టలు టెరెస్ మీదే వదిలేస్తాం. బయట ఎండను చూసి అంబ్రెల్లా ఇంట్లో పడేసి స్టైల్గా ఆఫీస్కి వెళ్ళిపోతాం. ఫోన్లో ఇంకొక 50% బ్యాటరీ ఉంది కాబట్టి ఛార్జర్ అవసరం లేదు అని కాన్ఫిడెంట్గా బయలుదేరుతాం. మన క్యాల్కులేషన్స్ అన్నీ మనకు పర్ఫెక్ట్గా అనిపిస్తాయి, కానీ లైఫ్కి మన క్యాల్కులేషన్స్ మీద కొంచెం కూడా ఇంట్రెస్ట్ ఉండదు. అవన్నీ అమ్మ సైడే తీసుకుంటాయి. మనకి ఎన్ని క్యాలెండర్ రిమైండర్స్ ఉన్నా, స్మార్ట్ వాచెస్ ఉన్నా, మన ఇంట్లో ఇంకొక రిమైండర్ సిస్టమ్ ఉంటుంది, అదే అమ్మ. మన ఫోన్స్ మనకి రోజుకి 2-3 సార్లు రిమైండర్స్ ఇస్తాయి, కానీ అమ్మ, ఐఎమ్ ష్యూర్ మీకు అయ్యే ఉంటుంది. మార్నింగ్ ఆఫీస్కి రెడీ అవుతుంటే అమ్మ అంబ్రెల్లా తీసుకెళ్ళు అని అంటుంది. మనం స్టైల్గా, అమ్మ హైదరాబాద్లో 40 డిగ్రీస్ ఉంది, కావాల్సింది అంబ్రెల్లా కాదు సన్ గ్లాసెస్ అని కామెడీ చేస్తాం. అమ్మ అప్పటికి బ్యాగ్లు అయితే పెట్టుకో, యూజ్ అవ్వకపోతే ఇంటికి తెచ్చేయని చెప్పినా మనం ఆబ్వియస్లీ వినం. అమ్మ ఇంకా ఆర్గ్యుమెంట్ చేయకుండా సరే నీ ఇష్టం అని అన్నప్పుడు మనం ఏదో వరల్డ్ కప్ గెలిచినట్టు ఫీల్ అవుతాం. కానీ ఈవినింగ్ ఆఫీస్ అయిపోయి బయటికి వచ్చేసరికి పెద్ద వర్షం. ఫోన్ బ్యాటరీతో కూడా అదే స్టోరీ. ఫోన్ ఛార్జ్ పెట్టుకో అని అమ్మ చెప్పగానే మనం ఇమీడియట్గా మన బ్యాటరీ పర్సంటేజ్ చూపిస్తాం. ఇంకో 50% ఉందమ్మా అంటూ మన క్యాల్కులేషన్స్ ప్రకారం అది మినిమం ఒక 1/2 డే బ్యాటరీ. బట్ హలో, ఆ ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ అవుతుందో తెలుసా? కరెక్ట్గా ఓటీపీ వచ్చినప్పుడు, ఒక జీపే ట్రాన్సాక్షన్ చేసే ఆ సెకండ్లో, గూగుల్ మ్యాప్స్ ఎగ్జాక్ట్గా ఒక టర్న్ చూపించబోతున్నప్పుడు, అండ్ ద వర్స్ట్ టైం ఎగ్జాక్ట్గా అమ్మ ఫోన్ చేసినప్పుడు. మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్తున్నప్పుడేమో వాటర్ బాటిల్ తీసుకున్నావా, లంచ్ బాక్స్ మర్చిపోకు, రోడ్ క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్త అంటూ ఎన్నో. అప్పుడు అనుకున్నా స్కూల్ అయిపోతే ఈ రిమైండర్స్ అన్నీ కూడా అయిపోతాయని. కానీ స్కూల్ అయిపోయాక కాలేజ్తో పాటు ఆ రిమైండర్స్కి కూడా ఒక ప్రమోషన్ వచ్చింది. బైక్ స్లోగా నడుపు, జాబ్ వచ్చాక లేట్ అవ్వకముందే ఇంటికి రా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే ల్యాప్టాప్ ముందు రోజంతా కూర్చోకు, కొంచెం లేచి తిరుగు. అసలు మన ఏజ్ పెరుగుతుంటే రిమైండర్స్ తగ్గాలి కదా, కానీ రివర్స్లో పెరిగిపోతుంటాయి ఏంటో. అసలు యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు అమ్మ ఒక పని చెప్పిందంటే ఆ పనితో పాటు ఒక యూజర్ మాన్యువల్ కూడా ఫ్రీగా ఇస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్, ఈ బట్టలు ఆరేసే ఎగ్జాంపులే తీసుకోండి. బట్టలు మెషిన్లో నుంచి మెల్లగా తీయి, వాటిని దూరం దూరంగా ఆరేయి, క్లిప్స్ సరిగ్గా పెట్టు, కలర్ పోయే బట్టలు వైట్ బట్టల దగ్గర ఆరేయకు, అండ్ సో ఆన్. అమ్మ, ఐఎమ్ నాట్ డూయింగ్ దిస్ ఫర్ ద ఫస్ట్ టైం, ఐ నో దాట్ అనేది మన ఫ్రస్ట్రేషన్. పని చేయడం ఇష్టం లేదని కాదు, మనకి చేయాలని ఉంటుంది, కానీ గ్యాప్ ఇవ్వకుండా ప్రతి స్టెప్కి ఒక ఇన్స్ట్రక్షన్, ప్రతి పనికి ఒక రిమైండర్, అదే కొంచెం ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. మనం చేస్తా అమ్మా అని చెప్పినా, మనం చెప్పిన ఆ చేస్తాలో అమ్మకి నమ్మకం ఉండదు. ఇంకా అదే మనం 5 మినిట్స్ అమ్మా అని అన్నామా అంతే, ఇంకా 5 నిమిషాలు లేట్ అయితే చాలు, మనం చేయాల్సిన పని అక్కడ ఆల్రెడీ కంప్లీట్ చేసి ఉంటుంది. బట్టలు ఫోల్డ్ అయిపోతాయి, డస్ట్బిన్ బయటకు వెళ్ళిపోతుంది, చెట్లకి నీళ్లు పోసేసి ఉంటాయి, మన రూమ్ క్లీన్ అయిపోయి ఉంటుంది. తర్వాత మనం అయ్యో నేను చేస్తా అన్నాను కదమ్మా అంటే పర్లేదులే నేను చేసేసా అని అంటారు. ఆ డైలాగ్ వినగానే హెల్ప్ చేయలేదనే గిల్ట్ ఒక పక్కన, నాకు ఛాన్స్ కూడా ఇవ్వలేదే అనే ఫ్రస్ట్రేషన్ ఇంకో పక్కన. సి, మరీ అర్జెంట్ పని అయితే ఓకే, కానీ అమ్మకి ప్రతి పని అర్జెంటే. ఇప్పుడే తిను, ఇప్పుడే రా, ఇప్పుడే క్లీన్ చేయి, ఇప్పుడే తీసివ్వు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనం పని చెయ్యమని కాదు, కానీ ప్రతి పని స్టాప్ వాచ్ పెట్టి చేయాలంటే కష్టమే కదా, మనకు కూడా మన పేస్ ఒకటి ఉంటుంది కదా. ఎనీవే, ఫన్నీస్ట్ పార్ట్ ఏంటంటే మన ఏజ్ ఎంత పెరిగినా అమ్మ బిహేవియర్ మాత్రం మారదు. మనకి 25 ఇయర్స్ వచ్చినా, 30 ఇయర్స్ వచ్చినా, శాలరీ వచ్చినా, ఈఎంఐలు కట్టినా, ఆఫీస్లో టీమ్ లీడ్ అయినా, ప్రాజెక్ట్ మేనేజర్ అయినా, మనం ఆఫీస్లో ఒక 20 మెంబర్స్ టీమ్ని, ఫారెన్ క్లయింట్స్ని హ్యాండిల్ చేసినా కూడా ఇంటికి వచ్చాక మాత్రం తిన్నావా, ఎర్లీగా పడుకో, ఇదే వేసుకో, లేట్ అవ్వకముందురా, ఆ డబ్బులు అలా స్పెండ్ చేయకు, ఇన్వెస్ట్ చెయ్యి, నీళ్ళెక్కువ తాగు అంటూ ఇలా ఏవో ఒకటి వాళ్ళు మనకి చెప్తూనే ఉంటారు. మనం లీగలీ అడల్ట్స్ అయినా కూడా మన అమ్మ దృష్టిలో మాత్రం మనం ఇంకా స్కూల్ బ్యాగ్ వేసుకొని బయటకి వెళ్తున్న పిల్లలమే. కానీ డియర్ లిసనర్స్,

ఎప్పుడైనా ఆలోచించారా? మేబీ మనం ఈ స్టోరీని ఎప్పుడు మన సైడ్ నుంచే చూస్తున్నామేమో. ఎప్పుడు మన ఫ్రస్ట్రేషన్ గురించే మనం ఆలోచిస్తున్నాం. అమ్మ ఎందుకు ప్రతి దానికి ఏదో ఒకటి చెప్తుంది? ఎందుకు ప్రతి పని అర్జెంట్? ఎందుకు నన్ను ఇంకా చిన్నపిల్లలాగే ట్రీట్ చేస్తుంది? అలా. కానీ ఒక్క నిమిషం ఆ క్వశ్చన్స్ని పక్కన పెట్టి, ఇఫ్ యూ చేంజ్ ఆర్ లెన్స్ టు సీ అమ్మ మనసులో ఏం నడుస్తుందో అని, దెన్ మేబీ పిక్చర్ మొత్తం మారిపోతుందేమో. మార్నింగ్ నుంచి నైట్ వరకు తన మైండ్లో ఎన్ని థాట్స్ రన్ అవుతున్నాయో ఎప్పుడైనా ఇమాజిన్ చేశారా? మార్నింగ్ మనం ఆఫీస్కి రెడీ అయ్యేటప్పుడు మన మైండ్లో చాలా రన్ అవుతూ ఉంటాయి, మీటింగ్స్ గురించి, డెడ్లైన్స్ గురించి. కానీ అమ్మ మైండ్లో మాత్రం ఒకటే ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ సరిగ్గా తిన్నాడా, ఛార్జర్ తీసుకున్నాడా, సేఫ్గా ఆఫీస్కి చేరుకుంటాడా, లంచ్ తిన్నాడో లేదో, లేట్ అయితే టైర్డ్ అయిపోతాడేమో. ఇలా చాలా. మనం రోజుకి ఒకటే స్కెడ్యూల్ని మేనేజ్ చేస్తాం, కానీ అమ్మ మాత్రం మనందరి స్కెడ్యూల్ని రోజంతా మేనేజ్ చేస్తుంది. డిఫరెన్స్ ఏంటంటే, మన టెన్షన్కి ఆఫీస్ అవర్స్ ఉంటాయి, కానీ మన అమ్మ కన్సర్న్కి వర్కింగ్ అవర్స్ అనే కాన్సెప్టే ఉండదు. మనం అడ్మిట్ చేయాలి లిసనర్స్, అమ్మ చెప్పే ప్రతి మాట మనకి ఒక రిమైండర్ కంటే రిస్ట్రిక్షన్ లానే అనిపిస్తుంది. ఎందుకు అమ్మ ప్రతిదానికి చెప్పాలి, ఒకసారి సైలెంట్గా పంపించవచ్చు కదా అని. మన దృష్టిలో అవి మన ఫ్రీడమ్ని ఆపేస్తున్నాయి అని అనిపిస్తాయి, కానీ యాక్చువల్లీ అవి మన ఫ్రీడమ్ని కాపాడుతున్నాయి. మనం అనుకుంటాం అమ్మ ఎందుకు ఎప్పుడు ఇంత టెన్షన్ పడతారు అని, బట్ ఇఫ్ యు థింక్ అబౌట్ ఇట్ వీ విల్ అండర్స్టాండ్ దట్ అది టెన్షన్ కాదు, అది ఓవర్ థింకింగ్ కాదు, భయం అంతకంటే కాదు, అది జీవితం తనకి నేర్పించిన అనుభవం. మనం ఇప్పుడు చేస్తున్న చాలా మిస్టేక్స్ అమ్మ కూడా ఎప్పుడో చేసే ఉంటుంది. బట్టలు పైన వేసి మర్చిపోవడం, అంబ్రెలా మర్చిపోయి తడిసిపోవడం, పెట్రోల్ అయిపోయి రోడ్ మధ్యలో నడవాల్సి రావడం, ఇంపార్టెంట్ పేపర్స్ మర్చిపోయి ఇబ్బంది పడడం, ఎవరినో గుడ్డిగా నమ్మి బాధపడడం, ఇలా చాలా. ఒక చిన్న నెగ్లిజెన్స్ వల్ల ఎంత ట్రబుల్ అవుతుందో తనకి ఆల్రెడీ తెలుసు. అందుకే మనం ఆ బాధ అనుభవించొద్దు అని తన అనుభవంతో మనకి అన్నీ ముందే చెప్తుంది. అమ్మ మనకి ఛాన్స్ ఇవ్వకపోవడం కాదు, మన లైఫ్లో ఏ ట్రబుల్కి ఛాన్స్ ఇవ్వకుండా మనని చూసుకుంటుంది. అందుకే లిసనర్స్, అమ్మ ఫోన్ ఛార్జ్ పెట్టుకో, అంబ్రెల్లా తీసుకెళ్ళు, లేట్ అవ్వకుండా రా అన్నప్పుడు అది బ్యాటరీ గురించి కాదు, వర్షం గురించి కాదు, టైం గురించి కాదు. అమ్మ ఇచ్చే ప్రతి రిమైండర్ వెనక ఉండే ఒకే మోటివ్, మనం బాగుండాలి అని. వాట్ వీ షుడ్ రియలైజ్ ఇస్ దాట్ మన అమ్మల ప్రేమ ఐ లవ్ యూ అని చెప్పడంలో కంటే తన చెప్పే జాగ్రత్తగా ఉండులో, ఇలాంటి చిన్న చిన్న రిమైండర్స్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే మీ అమ్మ మీకు ఎక్కువ రిమైండర్స్ ఇస్తుందంటే అది మీద తనకి తక్కువ నమ్మకం ఉందని కాదు, మీద తనకి అంత ఎక్కువ ప్రేమ ఉంది అని అర్థం. డియర్ లిసనర్స్, ఐ హోప్ యు ఎంజాయ్ టుడేస్ ఎపిసోడ్. మీ అమ్మ గుర్తొచ్చి మీరు ఒక నవ్వు నవ్వినా, లేదా ఒక్కసారి మీకు మీ అమ్మకి ఫోన్ చేసి మాట్లాడాలి అని అనిపించినా, ఇవాల్టి మన అనువంత ప్రయత్నం సక్సెస్ఫుల్ అయినట్టే. మళ్ళీ కలుద్దాం, నమస్కారం.

0: FM Rainbow 101.9.
1: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం, ఆనందమయం. నిలయంలో సమయం 7:16:13 అవుతుంది. మనం ఉన్నాం మనందరి ఫేవరెట్ హలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ విత్ లిజనర్స్ కార్యక్రమంలో. సో ఆలస్యం చేయకుండా మనం శ్రోతలతో అయితే మాట్లాడేద్దాం. అయితే నేను ఇవాళ అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి కదా, సో మీ ప్రాంతంలో దేవీ నవరాత్రులను ఎలా సెలబ్రేట్ చేస్తారు అనేది నేను అడుగుతున్నాను. మీరు మాకు కాల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 0402323 0030 0402323 4821, మరొక నెంబర్ 0402970415కి కాల్ చేయండి. మీ ప్రాంతాల్లో దేవి నవరాత్రుల ఉత్సవాలను ఎలా నిర్వహిస్తారు అనేది నాతో షేర్ చేసుకోండి. సో మనకు కాలర్స్ అయితే కాల్స్ చేస్తున్నారు, తీసేసుకుందాం. హలో.
2: హలో మేడం, గుడ్ ఈవినింగ్. మేడం
1: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
2: బాగున్నారా మేడం?
1: బాగున్నానండి. మీరెలా ఉన్నారు?
2: పిల్లలు పెద్ద పెద్దలు సంతోషంగా గడుపుకుంటాం మేడం. ఎంత ఆనందంగా ఉంటుంది మేడం. ఇలాంటి సలహాలు మళ్ళీ సంవత్సరానికి వస్తారు కాబట్టి ఎంతో ఎలాంటి కలమసం లేకుండా సంతోషంగా జరుపుకోవాలని ప్రతి శ్రోతలకి, వేడి జాకులు అందరికీ మా నుంచి చిన్న సంతోషం మేడం.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కాల్ చేస్తున్నాను. సో కర్నూలు నుంచి చేసినటువంటి వాళ్ళు అక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారట. సో మీకు మళ్ళీ మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూ నాకైతే కాల్ చేయొచ్చు. మీ ప్రాంతాల్లో దేవీ నవరాత్రులను ఎలా సెలబ్రేట్ చేస్తారు అని నేను అడుగుతున్నాను. సో మనకు కాలర్స్ అయితే కంటిన్యూస్గా కాల్స్ చేస్తున్నారు, తీసేసుకుందాం. హలో.
3: వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ మేడం గారు. శ్రీనివాస మలక్పేటమ్మ.
1: ఎలా ఉన్నారు సార్? నేను కూడా బాగున్నాను సార్, చెప్పండి.
3: ఈ దసరాలో బాగుండాలి, అందరూ బాగుంటే దేవి నవరాత్రిలో జరుపుకున్నటువంటి విషయాలని కూడా అందరితో షేర్ చేసుకుంటూ ఆ దేవి యొక్క అనుగ్రహం మన మీద ఉండాలని కోరుకుంటూ నేను అందరినీ శుభాకాంక్షలు తెలుపుతున్నానమ్మా.
1: అయితే
3: లొకాలిటీ లోపల మా దగ్గర టెంపుల్ ఉంది. సో కంపల్సరీ టెంపుల్ లోపల మేము విగ్రహం పెడతాం. విగ్రహం పెట్టి 11 దినాలు కూడా కంపల్సరీగా దాన్ని అందరూ ఉంటారు, వాళ్ళందరూ కూడా చూస్తుంటూ దేవి నవరాత్రులు జరుపుకుంటాం అన్నమాట. కంపల్సరీ రోజుకు పూజలు జరుపుకుంటారు, బ్రాహ్మణులు పురోహితులు వస్తారు, అందరూ గుర్రాలు కూర్చుంటారు చేస్తారు. అంటే ఒక్కొక్క దినం ఒక్కొక్క భజన గిజన కావాల్సి వాళ్ళందరినీ పిలిపిస్తాము, చేస్తాము. కాబట్టి అది బాగా చాలా ఏళ్ళకెళ్ళి టెంపుల్ ఉంది కాబట్టి టెంపుల్ లోపల ఇవన్నీ నీచ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. దీని తర్వాత ఎలాగో మనకు మళ్ళీ అయ్యప్ప స్వామి వచ్చేస్తారు కాబట్టి ఇవన్నీ కంటిన్యూటీ ప్రాసెస్ కాబట్టి కంపల్సరీగా బాగా మా దగ్గర పూజలు అవి చేస్తుంటారు. తర్వాత భోజనాలు గిజనాలు ఏర్పాటు చేస్తారు. ప్రతిసారి కూడా బాగా ప్రసాదాలు అవన్నీ కూడా అందరి ఇళ్లలోకి నుంచి చేస్తారు. భక్తులు కూడా బాగా వస్తారు, చేస్తారు. ఆ కార్యక్రమాలు బాగా జరుపుకుంటారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా, థ్యాంక్ యూ.
1: సో అదనమాట మలక్పేటలో అలా నిర్వహిస్తారట. ఆ కమ్యూనిటీలో అంగరంగ వైభవంగా నిర్వహించడం, ఒక కమ్యూనిటీలో అన్ని నిత్య అన్నదాన ప్రసాదాలు కానివ్వండి, అక్కడ చేసేటువంటి ప్రతిదీ కంటిన్యూస్గా ఇట్లా చేస్తారనేసి శ్రీనివాసరావు గారు మనతో షేర్ చేసుకున్నారు. సో మరొక కాలర్ అయితే మనకు లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో.
4: హలో

0: హలో
1: హలో అమ్మా, నేను రమణయ్య అమ్మా.
0: రమణయ్య గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నానమ్మా. నువ్వు మీరు కూడా బాగుండాలని కోరుకుంటే భగవంతుని.
0: బాగున్నాను సార్, చెప్పండి.
1: ఇదే కదమ్మా పూజల విషయమా.
0: దేవి నవరాత్రులు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీ ప్లేసెస్లో, మీ
1: మాకు
0: ఏరియాలో?
1: దేవీ నవరాత్రులు అయితే ఇక మాకు ఇక్కడ రాయలసీమలో బాగా చేసుకుంటామ్మా. రాయలసీమలో ఎక్కువ మాకు అమ్మవారు కన్యకాపరమేశ్వరి పెట్టుకొని కన్యకాపరమేశ్వరికి 10 రోజులు నిన్న ఎప్పుడు మొన్నటి నుంచి ప్రారంభమైనాయి. మొన్నటి నుంచి ప్రారంభమై 10 రోజులు బాగా ఒక్కో రోజు ఒక్కొక్క అవతారంతో అలంకారాలు చేసి పూజలు జరుపుకొని చాలా బాగా చక్కగా జరుపుకుంటాం. దేవీ మాకైతే అక్కడ బతుకమ్మ లేదు, అక్కడ దేవీ నవరాత్రులు మాత్రం చాలా చక్కగా జరుపుకొని 10వ రోజు 11వ రోజు వసంతోత్సవాలు వసంతాలన్నీ పోసుకొని అమ్మవారిని పాంత సేవ చేస్తారు అనమాట. అమ్మవారి 10 రోజులు కష్టపడిందని చెప్పి వారు ఉయ్యాలు పెట్టేసి ఆ ఉయ్యాల్లో పడుకోబెట్టి ఆమెను ఉయ్యాలు ఊపుతూ లేడీస్ అంతా పాడుతూ పాటలు పాడుకుంటూ చక్కగా జరుపుతారు. మా ప్రతి ఉత్సవం ప్రతి రోజు బాగా జరుగుతాయి. ఇప్పుడు మా విలేజ్ అయితే చాలా చక్కగా జరుగుతూ ఉంది. అది మా విషయము.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
1: హలో.
0: అదే సార్, థ్యాంక్ యూ అంటున్నాను. ఇంత అంటే ఎంత
1: థ్యాంక్
0: మంచి
1: యూ థ్యాంక్ యూ
0: ఇన్ఫర్మేషన్
1: నాన్న
0: చెప్పారు
1: థ్యాంక్ యూ
0: కదా.
1: థ్యాంక్ యూ ప్రశాంతి థ్యాంక్ యూ.
0: సో ఇదన్నమాట రమణయ్య గారు వాళ్ళ రాయలసీమలో ఇలా సెలబ్రేట్ చేస్తారు అని షేర్ చేసుకుంటున్నారు. మరొక కలర్ మనకు లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
2: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ సార్, నరసింహారెడ్డి గారు.
2: మేడం ఎలా ఉంది? మేడం
0: బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు?
2: నేను కూడా బాగున్నాను మేడం.
0: సార్ చెప్పండి, మీ ఏరియాలో ఇలా సెలబ్రేట్ చేస్తారు దేవి
2: మా ఏరియాలో మేడం గుడి దగ్గర ఏంటంటే మేడం ఏ ఆర్భాటం ఉండదు మేడం, ఓన్లీ భజన కార్యక్రమాలు ఉంటాయి మేడం.
0: అలానే చేయాలి.
2: ముఖ్యంగా ఏంటంటే తీర్థ ప్రసాదం ఉంటాయి కదా మేడం, అవి అక్కడ కింద పడకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. ఈ బ్యాండ్ బరాత లొల్లి ఏముండదు మేడం మనకు, ఓన్లీ సింపుల్ గా భజన కార్యక్రమంతో సింపుల్ గా చేసి చాలా మంచిగా చేస్తాం మేడం. ఎందుకంటే పిల్లలు పెద్దలు అందరు వచ్చి పాల్గొన్నా ఈ ఆటలు దుంకులు అవన్నీ ఏముంటాయి మేడం.
0: అదే అదే, అంటే వినాయక చవితిలో ఇలాంటి చేస్తుంటారు కానీ అమ్మవారి దగ్గర ఇలాంటి ఆటలు సాగవు కాబట్టి జాగ్రత్తగా ఉంటారు.
2: నేచర్ కి ఏదన్నా ఏమన్నా కష్టం కాబట్టి చూస్తాం మేడం. నేను కూడా ఆ సౌండ్ పొల్యూషన్ గానీ చెత్తా చెదారం గిరా గానీ అవి మాత్రం ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకుంటాం మేడం. మేము
0: తప్పకుండా సార్
2: తీసుకుంటాం, సెలబ్రేషన్ చేసుకుంటాం మేడం.
0: సూపర్ సూపర్ సార్,
2: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మరొక కలర్ మనకు లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో.
3: సంధ్యా వందనం అండి, ప్రశాంతి గారు.
0: సంధ్యా వందనం మురళి గారు, ఎలా ఉన్నారు?
3: బాగున్నానండి. ఎలా ఉన్నారు ప్రశాంతి గారు?
0: బాగున్నాను సార్, చెప్పండి.
3: బాగుండాలి బాగుండాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడంతా అమ్మవారి దినాలు, మీరు ఆ శక్తిని మొత్తం పుంజుకొని బాగుండాలి.
0: థ్యాంక్ యూ సార్.
3: శక్తి శక్తి స్వరూపంలా ఉండాలి.
0: ఖచ్చితంగా ఉంటాను.
3: ఉండాలి ఉండాలి. అయితే ఇంకోటి ఏంటంటే నేను వ్యతిరేకం కాదు ప్రశాంతి ఏ దానికైనా కూడా, కాకపోతే మూడు మూడు ఉతుకులు ఉతికేసింది నేపాల్ ని చూసారా? నిన్న కూడా మొన్న కూడా ఎంత భయంకరంగా, కారణము ఎవరు? మనము. దానికి ఒక ప్రదర్శన భక్తి, కానీ అది ఎంత మనల్ని అదే చేస్తుందో ఆలోచించుకోండి. ఇంతకు ముందు కూడా చేశారు మన పెద్దవాళ్ళు, అప్పుడు కాలేదు ఎందుకు? చిన్నగా ఆలోచించండి. అందరు అందరికి ప్రార్థించి చెప్తున్నాను, చిన్నగా ఆలోచించండి. ఒక్కటే మన పెద్దవాళ్ళు కూడా చేశారు, నవరాత్రులు చేశారు, వినాయకుడు చేశాడు, హనుమంతు హనుమాన్ జయంతి చేశారు, కానీ ఈ విధంగా గ్లోబల్ వార్మింగ్ ని క్రియేట్ చేయలే వాళ్ళు. మంచిగా వంటకాలు వండుకున్నారు, తిన్నారు, అన్నదానాలు చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. కాకపోతే వాయిస్ పొల్యూషన్ ఎందుకు చేస్తున్నారు? కలర్ పొల్యూషన్ ఎందుకు చేస్తున్నారు?
0: ఇప్పుడు పాపులేషన్ అలాగే అయిపోయింది, దాంతో పాటు వికృత చేష్టలు కూడా అలాగే అయిపోయాయి.
3: అలాగే అయిపోయినాయి. ఒక డీజే వల్ల ఒక ఒక ప్రాణం పోయిందంటే ఎందువల్ల పోయింది? చిన్నగా ఆలోచించండి. అందరు ప్రాధాన్యంగా చెప్తున్నాను, లైట్లు కూడా చీకటి అయిన తర్వాత అందరం మనం పండుకోవాలి. గూట్లో దీపము, నోట్లో బుక్క అని అప్పటి వాళ్ళు మన పెద్దవాళ్ళు ఆ విధంగా బతికారు, చానేళ్ళు బతికారు. అట్లనే ప్రకృతిని కూడా బ్రతికించారు వాళ్ళు, ప్రకృతిని వచ్చే జనరేషన్ కి బ్రతికించారు. పూజలు చేసుకోండి ఎవరొద్దన్నారు, మొక్కోండి ఎవరొద్దన్నారు, అమ్మవారిని కొలచండి ఎవరొద్దన్నారు. ఇంకా ఎంత భక్తిగా మీరు మంత్రాలు పఠిస్తారో పఠించండి, ఈ ప్రకృతిని కాపాడండి. మంత్రాలు చేసి చేయండి, అన్నదానాలు చేయండి, అన్ని మంచిగా ఉంటాయి. చేస్తున్నారు, నేను కూడా నచ్చుతున్నది. కాకపోతే ఆ గ్లోబల్ వార్మింగ్ ని క్రియేట్ చేయకుండా చేస్తే బాగుంటదేమో అనేది

0: అభిప్రాయము. రాత్రి కాగానే చీకటిని చీకట్లోనే ఉంచండి, లైట్లతోటి అమెజాన్ పొరని ఇంకా పెద్దగా చీల్చకండి. ఆ వేడిని మనకి ఇప్పుడు ఎందుకంటే అనుభవిస్తున్నాం, ఎల్లిన వల్ల అనుభవిస్తున్నాం. మన పప్పులు ఖరీదులు, అమ్మవారు మన సంతాన లక్ష్మి అయి ఉండి ఆహార లక్ష్మి ఆరోగ్య లక్ష్మి అయి ఉండే, కానీ అనారోగ్య లక్ష్మి అయితే లేకుండే మన దాంట్లో. అనారోగ్య లక్ష్మి మనం ఎందుకు తీసుకొస్తాం? సంతాన లక్ష్మిని తీసుకొచ్చుకుందాం, ధనలక్ష్మిని తీసుకొచ్చుకుందాం,
1: అన్నపూర్ణ దేవిని తీసుకొచ్చుకుందాం, సరస్వతిని తీసుకొచ్చుకుందాం,
0: సరస్వతిని తెచ్చుకుందాం,
1: మహాలక్ష్మిని
0: తెచ్చుకుందాం. అనారోగ్యాన్ని తెచ్చుకోకుండా ఉంటే బాగుంటదేమో అనేది నా అభిప్రాయము. పెళ్లిన వల్ల మనకి ఇప్పుడు పప్పులు పెరిగినాయి,
1: పప్పు ధాన్యాలకు, అవును, నూనె కానివ్వండి,
0: పెరిగినాయి, నూనె
1: నిత్యావసర వస్తువులన్నీ పెరిగాయి,
0: అన్ని పెరిగినాయి. కారణం ఎవరము అంటే నేనే, అంటే వేరే వాళ్ళని అంటలేదు, నేనే అనుకుంటున్నాను, నన్ను నేనే అనుకుంటున్నాను, నాకు నేనే చెప్పుకుంటున్నాను. కాదు అందరు వింటారేమో అని నా ప్రార్థన, అందరికి ఒక హృదయపూర్వకంగా చరణ స్పర్శ చేసి చెప్తున్నాను, వాళ్ళ చరణాలకు స్పర్శ చేసి మరీ చెప్తున్నాను. అదేనండి, చేయండి, నవరాత్రులు చేయండి, దివాళీ చేద్దాం,
1: అన్ని పండుగలు చేసుకుందాం హ్యాపీగా ఆరోగ్యంగా,
0: దీపాలతో చేసుకుందాం మనం,
1: బాణసంచా లాంటివి కాకుండా
0: ఎర్ర తక్కువ చేసుకొని దీపాలతో చేసుకుందాం. ఇది నేను హిందుత్వానికి వ్యతిరేకం కాదు, నేను ప్యూర్లీ హిందుత్వాన్ని. నేను ఇంకోటి ఏంటంటే దక్షిణామూర్తిని పూలుస్తాను, అర్తిమహర్షిని రోజు పఠిస్తాను, వేదవ్యాసుని పఠిస్తాను, ఆదిశంకర చైతన్యుని పఠిస్తాను, గౌతమ మహర్షిని పఠిస్తాను. వీళ్ళని రోజు పొద్దున వీళ్ళకి నమస్కారం చేసుకున్న తర్వాతనే నా పూజలు కానీ పునస్కారం, నా లోపల ఒక నివేదన అంటే నా భోజనం నీళ్లు కానీ వాళ్ళని పఠించిన తర్వాతనే. అందుకే నేను ఏం పఠిస్తానంటే ఫస్ట్ వాగర్ధ వివసం ప్రత్తో వాగర్ధ ప్రతిపత్తి జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వరం. ఇది అన్న తర్వాతనే నా లోపల నివేదన అవుతుంది. ప్రశాంతి గారు అందరికి నా నివేదన ఒకటే, ప్రశాంతంగా చేసుకోండి, మంచిగా ప్రకృతిని కాపాడదాం, మనం బతుకుదాం, ప్రకృతిని బతికిస్తాం.
1: సూపర్ సార్,
0: హ్యావ్ ఎ గ్రేట్ డే, థ్యాంక్ యూ వెరీ మచ్.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మురళి గారు ఎప్పుడు మాట్లాడినా ఆ కంటెంట్కి లోతుగా వెళ్ళి మాట్లాడతారు. సో ఇప్పుడు అమ్మవారి నవరాత్రుల్ని చేసుకుందాం, హ్యాపీగా సంబరాలు చేసుకుందాం, కానీ ప్రకృతికి ఎలాంటి నష్టం లేకుండా, వికృత చేష్టలు చేయకుండా. సో మనం ఏది ఎంతవరకు ఉండాలో అంతవరకు, అంటే ఇప్పుడు పాపులేషన్ ఎక్కువైపోతుంది, వికృత చేష్టలు ఎక్కువైపోతున్నాయి, ఒక్కోటి ఒక్కో ధర ఒక్కోటి ఆకాశాన్ని అంటుతున్నాయి, ఓజోన్ పొర ఇలా ఇంకొక దాని గురించి అని కాదు, ఈ ప్రకృతి మొత్తమే కొంచెం ఇబ్బంది పాలవుతుంది అన్న ఆవేదనతో తను మాట్లాడుతున్నారు. సో తను చెప్పే విధానం కూడా బాగుంది. సో మనం కూడా ఒక్కసారి గమనించుకొని, ఒకసారి ఆలోచించుకొని, మన వంతుగా అంటే మనతో ఎంత అవుతుందో అంతగా ప్రకృతికి ఎలాంటి హాని చేయకుండా. ఇప్పుడు దేవీ నవరాత్రులు నిర్వహిస్తున్నాం కదా, ఇక్కడ ఎన్నో అన్నదానాలు, నిత్య అన్నదానాలు నిర్వహిస్తుంటారు. ఇవాళ స్పెషల్గా అన్నపూర్ణాదేవి అలంకరణ కాబట్టి ప్రత్యేకంగా ఈరోజు అన్నదానాలు ఎక్కువగా జరుగుతాయి. సో అక్కడ చుట్టుపక్కల ఏవైతే వ్యర్థ పదార్థాలు పడి ఉంటాయో మన వంతుగా మనం ఎంతో కొంత మనం సహాయం చేస్తే అక్కడ వ్యర్థాలు అనేవి ఉండవన్నమాట. సో అమ్మవారు కూడా మనల్ని అనుగ్రహిస్తారు. సో ఇలాంటివన్నీ పాటిస్తూ ముందుకెళ్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, FM Rainbow 101.9 MHz.

0: Hello, listeners. Are you someone who loves getting lost in the pages of a good book and wishes others could experience the same joy that you found between those pages? Have you ever found yourself recommending a book to your friends just because you simply felt that this is a must read? What if we told you that you could now share that experience not just with one person, but with thousands of listeners? If the thought of your voice bringing a story to life excites you, then this one is for you. FM Rainbow is thrilled to present Read with Rainbow, a brand new initiative that celebrates the joy of reading through the voices of young readers. If you're between 15 to 25 years of age and have a passion to share a good read with listeners across the airwaves, then share us your name and mobile number to our mailing address readwithrainbow2026@gmail.com. So dear listeners, what are you waiting for? Don't just read a great book, be the voice that shares it. Read with Rainbow, where every page finds a voice and every voice inspires a reader.
1: FM Rainbow 101.9.
2: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నిలయంలో సమయం 7:35:09 అవుతుంది. మనం ఉన్నాం హలో రెయిన్బో లైఫ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ విత్ లిజనర్స్ కార్యక్రమంలో. సో ఇవాళ అయితే నేను దేవీ నవరాత్రులను మీ ప్రాంతంలో ఎలా సెలబ్రేట్ చేస్తారు అని అడిగాను. సో మన కాలర్స్ అయితే లైన్లో

0: ఉన్నారు, మాట్లాడిద్దాం. హలో.
1: హలో, గుడ్ ఈవినింగ్ అండి. ప్రశాంతి గారు,
0: గుడ్ ఈవినింగ్ అండి.
1: ఓం శాంతి, నమస్కారం అండి. నా పేరు పోలిశెట్టి మెహర్బాబా, జూబ్లీహిల్స్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి సార్, ఎలా ఉన్నారు?
1: ఎలా ఉన్నారండి?
0: బాగున్నాను సార్.
1: మేము కూడా బహుత్ అత్యాహే అత్యాయండి.
0: బాగుండాలి సార్, అందరం బాగుండాలి.
1: అయితే ట్రాఫిక్ చాలా బాగా ఇచ్చారండి. మన పండుగ అనుగుణంగా ఇచ్చారు. కానీ మా దేశం అంటే ఆంధ్రదేశం అండి.
0: చెప్పండి.
1: మన దేశంలో మన తెలంగాణలో అయితే బ్రతుకమ్మ పండుగ ఉంటదండి, కానీ మా దేశంలో ఉండదండి. కానీ ఇక్కడ బోనాల పండుగ ఉంటదండి మన దేశంలో. మా దేశంలో బోనాల పండుగ ఉండదండి. దేవి నవరాత్రుల పండుగ అయితే మా ఇంటికి సమీపంలోనే కనకదుర్గ ఆలయం ఉందండి. కానీ 9 రోజులు కూడా 10 రోజులు కూడా చాలా మంచిగా చేస్తారు. ఒకప్పుడు అయితే నాటకాలు గట్ట వేసేవారండి, కానీ ఇప్పుడు వేయటం లేదు. ఇప్పుడైతే అండి పిల్లలు భరతనాట్యం, కోలాటం నేర్చుకుంటున్నారండి. సాయంకాలం అయ్యేసరికి అండి పిల్లల చేత భరతనాట్యం, కోలాటం, బేబీ డ్యాన్స్, బేబీకి పాటలు పెట్టండి, ఏవో ప్రోగ్రాంలు గట్ట చేస్తుంటారండి. ఇంకా అన్ని అడుగుతుంటానండి, వీడియో కాల్ కూడా చేసి చూస్తుంటానండి. చాలా సంతోషం అండి. అయితే అండి మీరందరూ కూడా ఆద్యాలందరూ కూడా మా మనవరాళ్ళండి. మీకు మొన్ననే మ్యారేజ్ అయింది అన్నారు కదండి, మాకు ముదు మనవుడిని ఎప్పుడు ఇస్తారని ఆ దేవి తల్లిని ప్రార్థిస్తున్నానండి.
0: నాకు తెలిసి దేవి నవరాత్రులు అయిపోగానే అవుతుంది సార్.
1: అలాగేండి, థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. అయితే మాకు పార్టీ మా శ్రోతలందరికి
0: కొన్ని రోజులు విరామం తీసుకొని నేను ఖచ్చితంగా వస్తాను.
1: లేకపోతే అండి నా ఎంత దయవుంచి అమ్మోరు సినిమాలోంచి దండాలు దండాలు అమ్మోరు తల్లు శతకోటి దండాలు మాయమ్మ తల్లు అనే పాట ప్రసారం చేసి చాలా సంతోషిస్తాం.
0: తప్పకుండా సార్, మీకోసం ఖచ్చితంగా ప్లే చేస్తాం.
1: అలాగే ఉంటాను మేడం, అందరిని అడిగాను చెప్పండి మేడం.
0: తప్పకుండా సార, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.
1: థ్యాంక్ యూ అండి.
0: సో అదన్నమాట మెహబూబా గారు వాళ్ళ ప్రాంతంలో జరిగేటువంటి ఎలా సెలబ్రేట్ చేస్తారనేది షేర్ చేసుకున్నారు. సో మనకి మరొక కాలర్ అయితే లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో
2: హలో
0: హలో,
2: శుభ సాయంత్రం అండి మేడం గారు.
0: శుభ సాయంత్రం సార్.
2: ఏ రమేష్ మాట్లాడుతున్నారా?
0: అవును సార్, చెప్పండి, గుర్తుపట్టాను.
2: టాపిక్ ఏమండి
0: సార్? మీ ప్రాంతంలో దేవి నవరాత్రులను ఎలా సెలబ్రేట్ చేస్తారు?
2: ఆన్లైనా మేడం?
0: నేనండి, చెప్పండి.
2: మీ పేరమ్మా
0: సార్?
2: మీ పేరేంటమ్మా?
0: నేను ప్రశాంతిని.
2: ప్రశాంతి గారు నమస్కారం అండి, కే రమేష్ మాట్లాడుతున్నాను. మా దగ్గర దుర్గాదేవి బాగా చేస్తారమ్మా, పెద్ద విగ్రహం పెట్టారు. విగ్రహం పెట్టి రోజు పూజలు చేస్తున్నారు, పూజలు చేసి ప్రసాదాలు పెట్టుకున్నారు. నేను అనుకుంటాను బహుశా ఈ సండే నాడు మన నిమజ్జనం చేస్తారు అనుకుంటాను. మా దగ్గర బాగానే చేస్తాను.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో వారి ప్రాంతంలో ఎలా సెలబ్రేట్ చేస్తారు అనే విషయాన్ని రమేష్ గారితో షేర్ చేసుకున్నారు. సో మీరు కూడా మీ ప్రాంతంలో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది నాకు కాల్ చేయకపోయినా పర్లేదు, మీరు వాట్సాప్ చేయొచ్చు. మీరు మాకు కాల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 0402323003, 0402323482821, మరొక నెంబర్ 0402970475కి కాల్ చేయండి. మీ ప్రాంతాల్లో దేవీ నవరాత్రులను ఎలా సెలబ్రేట్ చేస్తారు అంటే ఒక్కరోజు ఒక్కో అవతారం, ఈరోజు అన్నపూర్ణ దేవి అవతారం. సో ఎక్కువగా నాకు తెలిసి అన్నప్రసాదనం, ఈరోజు అన్నదానం చేయటం కార్యక్రమాలు ఎక్కువగా చేస్తుంటారు. సో మా ప్రాంతంలోనైతే అలానే చేస్తున్నారు. సో మీ ప్రాంతంలో ఎలా చేస్తారు, అమ్మవారికి మొక్కులు ఎలా తీర్చుకుంటారు, భవానీ దీక్ష ఎలా చేస్తారు, సో ఈ దీక్ష చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది, ఆ అనుభూతి ఎలా ఉంటుంది, సో మీరు అనుకున్న సంకల్పం సిద్ధిస్తుందా లేదా అనే విషయాలను మీరు నాతో షేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఒక సాంగ్ ప్లే చేస్తాను, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం.

0: जागते रहो जागते रहो।
1: सिर्फ जागते नहीं सजग रहो।
0: सिर्फ रातों में नहीं जिंदगी के हर मोड़ पर सजग रहना है।
1: अफवाहों से
0: धोखाधड़ी से
1: जागरूक होना है अपने अधिकारों के प्रति
0: अपने जिम्मेदारियों के प्रति।
1: हर सही फैसले की शुरुआत होती है जागरूकता से और जागरूकता की शुरुआत होती है सजग भारत से।
0: सजग भारत
1: जागरूक भारत
0: सशक्त भारत।
1: सुनिए सजग भारत
0: हर सोमवार सुबह 11 बजे सिर्फ FM रेनबो 101.9 पर। सजग भारत
1: जागरूक बनिए
0: सजग रहिए।
2: ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హైట్స్. నేను మీ ఆర్చే ప్రశాంతి. నిలయంలో సమయం 7:45:16 అవుతుంది. సో మనం ఉన్నాం హలో రెయిన్బో లైఫ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ విత్ లిజనర్స్ కార్యక్రమం.

0: సో ఇవాళ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, దేవీ నవరాత్రుల సందర్భంగా మీ ప్రాంతాల్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అని అడిగాను. సో మనకు కాలర్స్ అయితే కాల్స్ చేస్తున్నారు, కాల్స్ తీసేసుకుందాం. హలో
1: హలో అండి,
0: హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: అనిల్ కుమార్, ఏశ్రవ నగర్.
0: అనిల్ కుమార్ గారు, చెప్పండి సార్.
1: సో మా ఏశ్రవ నగర్ లో అంటే ఆర్కేహెచ్ కాలనీ ఉంది, అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందండి. సో అక్కడ అమ్మవారి చిన్న విగ్రహాన్ని నిలబెట్టి పూజ చేస్తారు. ఈ 9 డేస్ చాలా బాగా చేస్తారండి. అంటే ట్రెడిషనల్ గా, ఇప్పుడు ఇందాక అన్నారు కదా మురళి గారు, అలా డీజే సౌండ్ అలాంటివి ఏమి లేకుండా చాలా ట్రెడిషనల్ గా చేస్తారు. రోజు నైట్ అనమాట. యాక్చువల్గా నాకు రోజు వీలు ఉండదు, బట్ మా మిస్సెస్ అయితే రోజు వెళ్తాను అనమాట. నేను అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు వెళ్తానండి. సో 9 o'clock నుంచి 10 o'clock వరకు ఎంత బాగా చేస్తానమాట పూజ. ఒకటి ఏంటంటే సౌండ్ ఉండాలంట దేవుడికి, ఏమంటారు, ఆటలు పాటలు రెండు ఉండాలంట, సంతోషం కలుగుతుంది దేవుడికి. సో కానీ అది చేసే విధానంలో ఉండాలన్నమాట. అంటే ఇది డీజే సౌండ్లు ఏవో వెస్టర్న్ మ్యూజిక్ లు కాకుండా అక్కడ మంచి కీర్తనలు ఎవరికి వస్తే వాళ్ళు పాడొచ్చండి. అంటే ఎవరైనా సరే కీర్తనలు పాడతారు, ప్లస్ ఎవరు డాన్స్ అయితే భరతనాట్యం గానీ క్లాసికల్ డాన్స్ చేస్తారు. తర్వాత అందరికి ప్రసాదాలు, చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఈ 9 డేస్ మా కాలనీ వాళ్ళందరూ వెళ్తారు. సో అయితే ఇంకొక నాకు కోరిక ఏంటంటే, వెస్ట్ బెంగాల్ అండ్ బెంగాల్ వాళ్ళు అనమాట, వాళ్ళు చేసే దసరా పూజ చాలా బాగుంటుంది. నేను కొల్కత్తా వెళ్ళాలని ఎంత ప్లాన్ ఉంది కానీ ఇప్పటి వరకు కుదరలేదు ఫ్యామిలీతో వెళ్ళి దసరా ఫెస్టివల్ అక్కడ చూడాలని. ఏంటంటే వాళ్ళది క్రియేటివిటీ అండి, అసలు ఎంత క్రియేటివ్ గా చేస్తారు ఆ పండాల్స్. నేను యూట్యూబ్ లో చూస్తానన్నమాట. అండ్ అమ్మవారిని కూడా, అంటే ఇప్పుడు వినాయక చవితికి ఆ వినాయకుడిని ఏదో డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో మోడర్న్ షేప్స్ చూపిస్తారు, అలా కాదు. వాళ్ళు అమ్మవారిని ఎంత ట్రెడిషనల్ గా చేస్తారంటే అసలు చూస్తుంటేనే ఎంత అట్రాక్టివ్.
0: అంటే మన తెలంగాణకి అక్కడికి కొంచెం డిఫరెంట్ అనేది ఉంటుంది.
1: డిఫరెంట్ అనేది ఉంటుంది. ప్లస్ అంటే నేను లక్నోలో ఉన్నప్పుడు బెంగాల్ అసోసియేషన్ వాళ్ళది వెళ్ళాను, దునిచి డాన్స్ అని చేస్తారండి ఫేమస్. ఓన్లీ దసరా స్పెషల్ అనమాట, లేడీస్ చేస్తారు ఒక ట్రెడిషనల్ సారీ కట్టుకుని వైట్ అండ్ రెడ్ నుంచి డాన్స్. ఎంత బాగా అనిపిస్తుంది అంటే మంచిగా ట్రెడిషనల్ డ్రమ్స్ పెడతారనమాట, తప్పులు పెట్టేసేసి ఆ డాన్స్ అసలు ఎంతసేపు చూసినా బోర్ కొట్టదు అనమాట, అంత బాగా చేస్తారు అది. సో చాలా బాగుంటుంది. అది నా విషయం అంటే ఎప్పుడైనా వెళ్ళాలి అసలు కోల్కతా.
0: తప్పకుండా సార్, ఈసారి ప్లాన్ చేసుకోండి కుదిరితే.
1: అదే అది అదండి.
0: సూపర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఏస్ రావు నగర్లో సెలబ్రేషన్స్ అనేవి మనకు సార్ మనతో షేర్ చేసుకున్నారు. సో మరొక కలర్ మనకు లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో, కాల్ కట్ అయిపోయినట్టుంది, మళ్ళీ ట్రై చేయండి, ఏం పర్లేదు. సో మీరు నాకు కాల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 0402-323-0030, 0402-323-4821, 0402-970-4715కి కాల్ చేయండి. మీ ప్రాంతాలలో దేవీ నవరాత్రులను ఎలా సెలబ్రేట్ చేస్తారు అనేది నాతో షేర్ చేసుకోండి. హలో,
2: హలో ప్రశాంతి
0: సార్, చెప్పండి.
2: మా ఏరియాలో దుర్గాష్టమి చాలా ఘనంగా చేస్తారమ్మా. దుర్గాష్టమి ఆ రోజు మామూలుగా ఒక చెక్కతో దున్నపోతం చేసి తయారు చేసి మధ్యలో గుమ్మడికాయ పెట్టేసి ఊరేగింపుగా తీసుకొని వచ్చి మహిషాసురుడు అనే పేరుతో అతన్ని తీసుకొని వచ్చి అమ్మవారు నరికినట్లు అట్లా చేస్తారు. మానంగా చేస్తారు మా పులివెందుల్లో, చాలా బాగా చేస్తారు. అది
0: వెళ్తారా సార్ మీరు దసరాకి? వెళ్తారా అక్కడికి?
2: లేదు, మా పోలే మా సంవత్సరం పోలే. సంవత్సరం పోయా వస్తాయో పోతాం కానీ ఈ సంవత్సరం పోవడం లేదమ్మా. సరే అమ్మా, అయితే మళ్ళీ సెకండ్ టైం చేసాను సారీ.
0: పర్లేదు సార్, మీరు ఒక మంచి ఇన్ఫర్మేషన్ చెప్పడం కోసం చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో రమణయ్య గారి విలేజ్ అక్కడ పులివెందుల్లో, అక్కడ దేవి నవరాత్రుల కనివ్వండి దుర్గాదేవి ప్రతిష్టాపించిన రోజు మహిషాసుర మర్దిని అనే అవతారంలో తయారు చేసి అక్కడ చేయాల్సిన కార్యక్రమాలన్నింటినీ నిర్వహిస్తారట. సో ఆ విషయాన్ని చెప్పడం మర్చిపోయారు కాబట్టి మళ్ళీ మనకు కాల్ చేసి చెప్పారనమాట. సో ఇదన్నమాట, నేనైతే ఇప్పుడు ఒక సాంగ్ ప్లే చేస్తాను, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది

ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జాతీయ భద్రత అనేది సైనిక సామర్థ్యాలకు అతీతంగా విస్తరించిందని, ఆవిష్కరణలను ఆచరణాత్మక పరిష్కారాలుగా మార్చడానికి శాస్త్రీయ సంస్థలు, సాయుధ దళాల మధ్య సన్నిహిత సహకారం అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రాష్ట్రపతి భవన్లో 66వ జాతీయ రక్షణ కళాశాల కోర్సు అధ్యాపకులు, కోర్సు సభ్యులతో జరిగిన సమావేశంలో ఆమె ఈ విషయం చెప్పారు. తమ పాలనా విధానం, పని సంస్కృతిలో అధికారం ద్వారా సాధికారత అనే సూత్రాన్ని అమలు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో ప్రసంగిస్తూ, భారతదేశ పురోగతి, సమిష్టి వృద్ధి అందరికీ సమానమైన అవకాశాలపై ఆధారపడి ఉందని అన్నారు. లద్దాఖ్ భారతదేశంలో అంతర్భాగమని, దానిని విడదీయరానిదని చైనా ఎంతగా ఖండించినా ఈ వాస్తవాన్ని మార్చలేరని భారత్ ఈరోజు పునరుద్ఘాటించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటన స్వయం వివరణాత్మకమైందని అన్నారు. కృష్ణానదిపై నిర్మించనున్న ఐకానిక్ బ్రిడ్జ్ శంకుస్థాపనకు రావాల్సిందిగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని రాష్ట మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు ఈరోజు ఢిల్లీలో కలిసి ఆహ్వానించారు. జాతీయ రహదారి 167 కేపై నిర్మించనున్న ఈ వంతెనతో హైదరాబాద్ నుంచి తిరుపతికి 80 కిలోమీటర్ల దూరం సుమారు 3 గంటల ప్రయాణ సమయం తగ్గుతుందని మంత్రులు వివరించారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఈరోజు విజయవాడలోని కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అంతరాలయంలో జరిగిన ప్రత్యేక పూజలో విజయ్ పాల్గొన్నారు. ఆయనకు వేద పండితుల ఆశీర్వచనం అందజేశారు. ప్రభుత్వ ధృవపత్రాల భద్రత, మన్నికను పెంచే దిశగా చినిగిపోకుండా, నీళ్లు పడినా దెబ్బతినకుండా ప్రత్యేకంగా రూపొందించిన కొత్త మీ సేవా సర్టిఫికేట్ పేపర్ను ఐటీ మంత్రి శ్రీధర్బాబు ఈరోజు ప్రారంభించారు. ప్రజాభవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ కమిషనర్ టి రవికిణన్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని ఖైరతాబాద్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్లో నిర్వహించినటువంటి ఇన్స్టిట్యూషనల్ స్ట్రెంగ్తనింగ్ ప్రోగ్రాంకు మంత్రి సీతక్క హాజరయ్యారు. హామ్ రోడ్ల విధానంలో టెక్నికల్ షెడ్యూల్, పనుల పరిధి, సాంకేతిక బాధ్యతలు, ఇతర విధి విధానాలపై ఫీల్డ్ సిబ్బందికి నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొని రహదారుల అభివృద్ధి పనుల పురోగతి, లక్ష్యాలు, అమలు తీరుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో త్రాగునీటి సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా హైదరాబాద్ కోర్ ఏరియాలో అన్ని ముందస్తు చర్యలు చేపట్టామని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకుంటూ ప్రభుత్వ చర్యలకు ప్రజలందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పట్టభద్రుల నియోజకవర్గాల ఓటర్ల నమోదుకు ఎపిక్ నెంబర్ వివరాలివ్వాలని పట్టుబట్టవద్దని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎపిక్ నెంబర్ ఇవ్వలేదన్న ఒక్క కారణంతో ఫారం 18 దరఖాస్తులను తిరస్కరించరాదని స్పష్టం చేశారు. స్త్రీ శక్తిని అమ్మవారిగా ఆరాధిస్తూ దేశమంతా నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్న సమయంలో 3 నెలల గర్భిణి అయిన ఒక మహిళా జర్నలిస్టుపై రాహుల్ గాంధీ అందరూ చూస్తుండగానే దాడి చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని జర్నలిస్టులకు, మహిళలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు, రేపు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow
1: 101.9 FM Rainbow 101.9. ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆచే ప్రశాంతి. సో నిలయంలో సమయం 8:08 అవుతుంది. సో మనమైతే మన షోని మనకి ఇష్టమైన తెలంగాణ అనే హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, సినిమా, లిటరేచర్, టూరిజం, మన తెలంగాణం గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఇవాళ ప్రశాంతి తెలంగాణంలో ఏం టాపిక్ చెప్తుంది అని మీరు వెయిట్ చేస్తున్నారా? సో నేను ఎక్కువగా సందర్భానుసారంగా టాపిక్స్ చెప్తానని మీరు గెస్ట్ చేసి కూడా ఉంటారు. సో ఇవాళ నేను ఏం చెప్పబోతున్నానంటే, నవరాత్రుల ప్రత్యేకత అమ్మవారి 9 అవతారాలు, అలాగే అమ్మవారి 9 రూపాలు, బతుకమ్మ, ఒక్కో బతుకమ్మకు ఉన్నటువంటి ఒక్కో స్పెషాలిటీ, అలాగే వీటన్నిటినీ తెలంగాణలో ఎలా సెలబ్రేట్ చేస్తారు అనే దాని గురించి మాట్లాడబోతున్నా. సో ఆలస్యం చేయకుండా మనమైతే తెలంగాణలో మన షోని స్టార్ట్ చేసేద్దాం ఒక సాంగ్తో.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9. ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నవరాత్రులు సందర్భంగా అమ్మవారి 9 అవతారాలను తెలంగాణలో ఎలా నిర్వహిస్తారు అనే దాని గురించి మాట్లాడుకుంటే, తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా మన భారతీయ సంస్కృతిలోనే నవరాత్రులకు ఎంతో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఈ 9 రోజులు అమ్మవారిని 9 రూపాల్లో పూజిస్తూ భక్తి

శక్తులతో ఉత్సవాలను జరుపుకుంటాం. మరి ఈ 9 అవతారాల ప్రత్యేకత ఏంటి అంటే, మనం మొదటి రోజు శైలపుత్రి అమ్మవారు అని అమ్మవారిగా కొలుస్తాం. పర్వతరాజైన హిమవంతుడి కుమార్తెగా అమ్మవారు శైలపుత్రి రూపంలో పూజలందుకుంటారు. అమ్మవారు ప్రకృతి శక్తికి, స్థిరత్వానికి ప్రతీకగా నిలుస్తారు. అలాగే 2 రోజు బ్రహ్మచారిణి అమ్మవారు, తపస్సు, సహనం, పట్టుదలకు ప్రతిరూపం ఈ అమ్మవారు. మనం అనుకున్న

రోజు బ్రహ్మచారిణి అమ్మవారు. తపస్సు, సహనం, పట్టుదలకు ప్రతిరూపం ఈ అమ్మవారు. మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే ఓర్పు, క్రమశిక్షణ ఎంత ముఖ్యమో ఈ రూపం మనకు, అమ్మవారి రూపం మనకు తెలియజేస్తుంది. అలాగే మూడో రోజు చంద్రగంట అమ్మవారు. నుదుటిపై అర్ధచంద్రుడిని ధరించిన ఈ అమ్మవారు ధైర్యానికి, శౌర్యానికి ప్రతీకగా నిలుస్తారు. కష్టాలు ఎదురైనప్పుడు భయపడకుండా వాటిని ఎలా ఎదుర్కోవాలి అనేది ఈ చంద్రగంట రూపం మనకు సందేశాన్ని ఇస్తుందన్నమాట. సో నాలుగో రోజు కుష్మాండ అమ్మవారిగా అలంకరిస్తారు. ఈ అమ్మవారు సృష్టికి మూలశక్తిగా భావిస్తుంటారు. చీకటిని తొలగించి వెలుగును ప్రసాదించే శక్తిగా అమ్మవారు పూజలందుకుంటారు. అలాగే ఐదో రోజు స్కందమాత అమ్మవారు. కుమారస్వామి తల్లిగా స్కందమాతను పూజిస్తారు. ఈమె మాతృప్రేమకు, కరుణకు ప్రతిరూపం. తల్లి ప్రేమ ఎంత గొప్పదో ఈ అవతారం మనకు గుర్తు చేస్తుంది. ఆరో రోజు కాత్యాయని అమ్మవారు. ధైర్యానికి, శక్తికి, విజయానికి ప్రతీకగా కాత్యాయని దేవిని కొలుస్తారన్నమాట. అన్యాయంపై పోరాడే శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని ఈ రూపం మనకు, అమ్మవారి రూపం మనకు అందిస్తుందని భక్తులు నమ్ముతారు. అలాగే ఏడో రోజు కాలరాత్రి అమ్మవారు. అమ్మవారి ఉగ్ర రూపాల్లో ఒకటైన కాలరాత్రి దుష్టశక్తులను నాశనం చేసే దేవతగా పూజలందుకుంటారు. చెడుపై మంచి ఎప్పటికైనా విజయం సాధిస్తుందనే సందేశం మనకు ఈ కాలరాత్రి అవతారం ద్వారా తెలుస్తుందన్నమాట. సో ఎనిమిదో రోజు మహాగౌరి అమ్మవారు. ప్రశాంతతకు, పవిత్రతకు, కరుణకు ప్రతీక ఈ మహాగౌరి. ఈమెను పూజించడం ద్వారా మనసులోని ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి ప్రశాంతత కలుగుతుందని భక్తులు నమ్ముతారు. తొమ్మిదో రోజు సిద్ధిదాత్రి అమ్మవారు. నవరాత్రుల్లో చివరి అవతారమైన సిద్ధిదాత్రి దేవి జ్ఞానాన్ని, సిద్ధులను, శుభాలను ప్రసాదించే తల్లిగా పూజలందుకుంటారు. భక్తితో అమ్మవారిని ఆరాధిస్తూ జీవితంలో సుఖ సంతోషాలు కలగాలని కోరుకుంటారు. సో డియర్ లిజనర్స్, అమ్మవారి ఈ తొమ్మిది రూపాలు కేవలం పూజలకే పరిమితం కావు. ప్రతి రూపంలోనూ మన జీవితానికి ఉపయోగపడే ఒక సందేశం ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడో ఒక చోట శక్తి, మరొక చోట సహనం, ఇంకొక చోట ధైర్యం, ప్రేమ, కరుణ కనిపిస్తాయి. ముఖ్యంగా మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని, సృజనాత్మకతను గౌరవించుకోవాల్సిన అవసరాన్ని కూడా ఈ పండగ మనకు గుర్తు చేస్తుంది. ఈ నవరాత్రుల్లో అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ లభించాలి. ప్రతి ఇంత ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz.

ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆర్జే ప్రశాంతి. ఇందాక అమ్మవారి రూపాల గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు అమ్మవారి అవతారాలు. దేవీ నవరాత్రులు 9 రోజుల 9 ప్రత్యేక అవతారాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఒక్కో రోజు ఏ రూపంలో అమ్మవారిని పూజిస్తాం, ఆ రూపం వెనుక ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అనేది తెలుసుకుందాం. మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవి. చిన్నారి రూపంలో దర్శనమిచ్చేటువంటి బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఎంతో విశిష్టమైనటువంటి దేవత. బాల అంటే బాలిక అని అర్థం. ఈ అమ్మవారిని జ్ఞానానికి, పవిత్రతకు, బాల్యంలోని స్వచ్ఛమైన మనసుకు ప్రతీకగా మనం భావిస్తుంటాం. పిల్లలు విద్యలో రాణించాలని, కుటుంబంలో సంతోషంగా ఉండాలని భక్తులు అమ్మవారిని ప్రార్థిస్తారు. అలాగే రెండో రోజు గాయత్రీదేవి. గాయత్రీదేవిని వేద మాతగా పూజిస్తుంటాం. జ్ఞానం, బుద్ధి, ఆధ్యాత్మిక చైతన్యానికి అమ్మవారు ప్రతీక అని చెప్పొచ్చు. గాయత్రి మంత్రాన్ని ఎంతో పవిత్ర మంత్రంగా భావిస్తుంటారు. మన ఆలోచనలు మంచిగా ఉండాలని, సరైన నిర్ణయాలు తీసుకొని జ్ఞానం కలగాలని గాయత్రీదేవిని మనం ప్రార్థిస్తుంటాం. మూడో రోజు అన్నపూర్ణాదేవి అవతారం. అన్నపూర్ణ అమ్మవారు అన్నాన్ని ప్రసాదించేటువంటి తల్లిగా ప్రసిద్ధి చెందారు. ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఎంతో గొప్ప సేవ అనే విషయాన్ని అమ్మవారి రూపం మనకు గుర్తు చేస్తుంటుంది. ప్రతి ఇంట్లో ఆహారానికి కొరత లేకుండా ఉండాలని, అందరం సంతోషంగా జీవించాలని భక్తులు అమ్మవారిని కోరుకుంటారు. అలాగే నాలుగో రోజు మహాలక్ష్మీదేవి. మహాలక్ష్మి అమ్మవారు సంపదకు, ఐశ్వర్యానికి, శుభానికి ప్రతీక అని చెప్పొచ్చు. సంపద అంటే కేవలం డబ్బు మాత్రమే కాకుండా ఆరోగ్యం, ఆనందం, కుటుంబ ప్రేమ కూడా మన జీవితంలో

నిజమైన సంపదలే. అందుకే మహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తూ ఈరోజు అంటే సుఖ సంతోషాలు ప్రసాదించాలని కోరుకుంటారనమాట. సో ఐదో రోజు సరస్వతీదేవి. సరస్వతి అమ్మవారు విద్యకు, జ్ఞానానికి, కళలకు ఆదిదేవత అని చెప్పవచ్చు. చేతిలో వీణను ధరించి తెల్లని వస్త్రంతో దర్శనమిచ్చేటువంటి సరస్వతీదేవి ప్రశాంతతకు ప్రతీకగా నిలుస్తుంది. విద్యార్థులు, సంగీత కళాకారులు, రచయితలు తమ రంగాల్లో రాణించాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటారు. ఆరో రోజు దుర్గాదేవి. దుర్గమ్మ ధైర్యానికి, శక్తికి, చెడుపై మంచి సాధించే విజయానికి ప్రతీకగా చెప్తుంటారు. మహిషాసురుడిని సంహరించినటువంటి దేవతగా దుర్గాదేవి ప్రసిద్ధి చెందారు. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా సరే ధైర్యంగా నిలబడాలని, అన్యాయాన్ని ఎదుర్కోవాలని అమ్మవారి రూపం మనకు సందేశాన్ని ఇస్తుంది. అలాగే ఏడో రోజు లలిత త్రిపుర సుందరి దేవిగా అవతరిస్తుంది. లలిత త్రిపుర సుందరి అమ్మవారు పరాశక్తి స్వరూపంగా ఆరాధించబడతారు. సౌందర్యం, కరుణ, దివ్యశక్తికి ప్రతీకగా అమ్మవారిని మనం భావిస్తుంటాం. శ్రీ విద్యా సాంప్రదాయంలో లలితాదేవికి ఎంతో ప్రాముఖ్యత అనేది ఉందన్నమాట. భక్తితో అమ్మవారిని ఆరాధిస్తూ మనశ్శాంతి, ఆధ్యాత్మిక ఉన్నతి కలగాలని అమ్మవారిని కోరుకుంటారు. ఇక ఎనిమిదో రోజు మహిషాసురమర్దిని అమ్మవారు. మహిషాసురుడిని సంహరించినటువంటి శక్తివంతమైన రూపమే మహిషాసురమర్దిని అని చెప్పవచ్చు. ఈ అమ్మవారు ధర్మాన్ని కాపాడే శక్తికి ఉన్నటువంటి ప్రతీక అని చెప్పవచ్చు. చెడుపై మంచి, అన్యాయంపై ధర్మం విజయం సాధిస్తుందనే గొప్ప సందేశాన్ని ఈ అమ్మవారి రూపం మనకు తెలియజేస్తుంది. అలాగే తొమ్మిదో రోజు రాజరాజేశ్వరి అమ్మవారు. రాజరాజేశ్వరి దేవిని పరాశక్తి స్వరూపంగా సమస్త జగత్తుకు అధినాయకురాలిగా ఆరాధిస్తుంటాం. కరుణ, శక్తి, జ్ఞానం, ఐశ్వర్యానికి అమ్మవారు ప్రతీక అని చెప్పవచ్చు. అమ్మవారి అనుగ్రహంతో కుటుంబంలో శాంతి, ఐక్యత, సంతోషం కలగాలని భక్తులు ప్రార్థిస్తుంటారు. ఒక్కసారి శ్రోతలారా మీరు అబ్జర్వ్ చేయండి, అమ్మవారి రూపాలు, వాటి పూజా క్రమాలు ప్రాంతాన్ని బట్టి, సాంప్రదాయాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఈ రూపాలన్నింటిలో మనకు కనిపించేది ఒక్కటి, అదే స్త్రీ శక్తి గొప్పతనం, జ్ఞానం, కరుణ, ధైర్యం, ధర్మం. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ మన జీవితాల్లో మనకు మంచి ఆలోచనలు, మంచి పనులకు స్థానం కల్పించాలని, అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనం కోరుకుందాం. అమ్మవారి అవతారాల ప్రత్యేకత ఇదన్నమాట. సో వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz.

Rainbow 101.9. ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ విత్ యువర్స్ ఆర్జే ప్రశాంతి. ఇంతసేపు అమ్మవారి అవతారాలు రూపాల గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు బతుకమ్మ 9 రోజులు ఉన్నటువంటి ఒక్కో దాని ప్రత్యేకత ఏందనేది మాట్లాడుకుందాం. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయ పండుగ బతుకమ్మ అని చెప్పొచ్చు. 9 రోజుల పాటు పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ ఎంతో సంబరంగా ఆడంబరంగా జరుపుకునే ఈ పండుగల్లో మనకు ఒక ప్రత్యేకమైన పండుగ ఉంది అంటే అది బతుకమ్మ పండుగ అని చెప్పొచ్చు. సో ఆడపడుచులందరూ పొద్దున్న లేచి ట్రెడిషనల్గా రెడీ అయిపోయి పూలను తీసుకొచ్చి వాటన్నిటిని ఓర్పుతో పేర్చి సాయంత్రం సమయంలో మన విలేజ్లలో ఎక్కడైతే ఒక మనందరం కలిసేటువంటి స్థలం ఉంటుందో అది టెంపుల్ పక్కన కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, చెరువు గట్ల పక్కన కానివ్వండి, అందరం ఆప్యాయంగా కలిసిమెలిసి బతుకమ్మ ఆడుతూ అలా సెలబ్రేట్ చేసుకుంటూ పట్టు వస్త్రాలు ధరిస్తూ అందరం ఒకే దగ్గర కలిసి ఆప్యాయంగా పలకరించుకుంటుంటే అసలు భలే అనిపిస్తుంది నాకైతే. సో బతుకమ్మకి ఉన్నటువంటి ఒక్కో ప్రత్యేకత ఏంటి, ఏ రోజు నుంచి ఈ వరకు ఏముంటుంది, ఎలా సెలబ్రేట్ చేస్తారు అంటే, మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ. బతుకమ్మ వేడుకలు ఎంగిలిపూల బతుకమ్మతోనే ప్రారంభమవుతాయి. పూలతో బతుకమ్మను పేర్చి అమ్మవారిగా పూజిస్తూ ఆడుతూ పాడుతూ సెలబ్రేట్ చేసుకుంటారు. రెండో రోజు అటుకుల బతుకమ్మ. అటుకులను నైవేద్యంగా సమర్పించి అమ్మవారిని ఆరాధిస్తుంటారు. మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ. ముద్దపప్పు, బెల్లం, పాలు ఇలాంటి పదార్థాలను నైవేద్యంగా సమర్పించి బతుకమ్మను ఆడుతుంటారు. నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ. నానబెట్టిన బియ్యాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి బతుకమ్మను పేర్చి ఆడుతూ పాడుతూ సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే ఐదో రోజు అట్ల బతుకమ్మ. అట్లను తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆరో రోజు అలిగిన బతుకమ్మ. ఈ రోజున బతుకమ్మను పేర్చారు అన్నమాట, ఎందుకంటే పూజలు కూడా చేయరు సాంప్రదాయంగా. ఇవన్నీ చేసుకుంటూ ఆ రోజు బతుకమ్మ అలుగుతుంది కాబట్టి ఆ రోజు బతుకమ్మని పేర్చకుండా నార్మల్గా చుట్టూ ఆడుతూ పాడుతూ ఉంటారు అంతే. ఏడో రోజు వేపకాయల బతుకమ్మ. వేపకాయల ఆకారంలో ఉండేటువంటి పిండి వంటలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి బతుకమ్మను తయారు చేస్తారు. ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ. వెన్న, నువ్వులు, బెల్లం వంటి పదార్థాలతో నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించే ఆచారం ఉందన్నమాట కొన్ని ప్రాంతాల్లో. అలాగే తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ. ఈ బతుకమ్మ పండుగల్లో ప్రధానమైన బతుకమ్మ సద్దుల బతుకమ్మ. 5 రకాల సద్దులను తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మహిళలంతా కలిసి బతుకమ్మ ఆడి పాటలు పాడి చెరువులు లేదా కుండల్లో

బతుకమ్మ నిమజ్జనం చేసి ఈ సద్దుల బతుకమ్మ వేడుకలకు ముగింపు పలుకుతారు. మళ్ళీ నెక్స్ట్ డే దసరా విజయదశమిని జరుపుకుంటారు. శ్రోతలారా, ఒకటి గమనించండి, ఈ 9 రోజుల బతుకమ్మ పండుగ మనకు పూల అందాన్ని మాత్రమే కాకుండా ప్రకృతితో మనకున్నటువంటి అనుబంధాన్ని, మహిళల ఐక్యతను, తెలంగాణ సంస్కృతిలోని గొప్పదనాన్ని తెలియజేస్తుంది. మీ అందరికీ అడ్వాన్స్డ్గా, సో ఇప్పుడు కూడా జరుగుతుంది కాబట్టి, బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం FM Rainbow 101.9 MHz.

తెలంగాణ ప్రాంతంలో ఎంత వైభవంగా జరుగుతాయో అలాగే బతుకమ్మ వేడుకలు కూడా అలాగే జరుగుతాయి. ఒకవైపు బతుకమ్మ సందడి, మరోవైపు దేవీ నవరాత్రుల సందడి ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుతారు తెలంగాణ ప్రాంతంలో. అమ్మవారి ఆలయాలు, ఇళ్లలో, వీధుల్లో 9 రోజుల పాటు ఆధ్యాత్మిక వాతావరణం అనేది కనిపిస్తుంది. తెలంగాణలో నవరాత్రులు అంటే కేవలం పూజలు మాత్రమే కాకుండా సాంప్రదాయాలు, భక్తి, కుటుంబ సభ్యుల కలయిక, మహిళల సందడి కూడా ఉంటుంది. ముందుగా ఇళ్లలో అమ్మవారిని ప్రతిష్ఠించి కలశస్థాపన చేసి పూజలను నిర్వహిస్తారు. కొందరు 9 రోజుల పాటు దీక్ష పాటిస్తారు. ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి పూలను, పండ్లను, నైవేద్యాలను సమర్పిస్తారు. ప్రాంతీయ సాంప్రదాయాలను బట్టి ఒక్కో వైపు ఒక్కో రకంగా పూజిస్తుంటారన్నమాట. బాల త్రిపుర సుందరిదేవి, గాయత్రీదేవి, అన్నపూర్ణాదేవి, మహాలక్ష్మీదేవి, సరస్వతీదేవి, దుర్గాదేవి వంటి వివిధ రూపాల్లో అమ్మవారిని అలంకరించి పూజిస్తుంటారు. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే, శ్రీదేవి నవరాత్రుల సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు, చండి హోమాలు, లలిత సహస్రనామ పారాయణాలు నిర్వహిస్తుంటారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటారు. తెలంగాణలో నవరాత్రుల సమయంలో బతుకమ్మ పండుగ కూడా ఎంతో ప్రత్యేకత ఉంటుంది. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి మహిళలంతా ఒకే చోట చేరి పాటలు పాడుతూ బతుకమ్మ ఆడుతుంటారు. ప్రకృతిని, పూలను, స్త్రీశక్తిగా ఆరాధించే ఈ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుందన్నమాట. సత్తుల బతుకమ్మ రోజున పండగ సందడి మరింత పెరుగుతుంది. చెరువుల కుంటల దగ్గర బతుకమ్మలను నిమజ్జనం చేస్తూ అమ్మవారికి వేడుకలను పలుకుతుంటారు. ఈ సమయంలో వినిపించే తెలంగాణ జానపద పాటలు, మహిళల కోలాహలాలు మన సంస్కృతిలోని ప్రత్యేకతను చాటి చెబుతుంటాయి. ఇక విజయదశమి రోజున దుర్గాదేవి విజయాన్ని స్మరించుకుంటూ పండగను జరుపుకుంటారు. కొత్త పనులను ప్రారంభించడం, ఇక విజయదశమి రోజున దుర్గాదేవి విజయాన్ని స్మరించడం, పెద్దల ఆశీర్వాదాలు తీసుకోవటం, కుటుంబ సభ్యులు కలుసుకోవటం వంటివి తెలంగాణ ప్రాంతంలో ఇవి ఒక సాంప్రదాయంగా కనిపిస్తుంటాయి. తెలంగాణలో దసరా పండగకు చెమ్మి ఆకులను ఇచ్చిపుచ్చుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకోవటం కూడా ఎంతో ప్రత్యేకత ఉంటుంది. చెమ్మి ఆకులను బంగారంగా భావిస్తూ వాటి వెనుక ఉన్నటువంటి పరస్పర ప్రేమ, స్నేహం, శుభం కలగాలనే భావన కూడా ఉంటుందన్నమాట. అలాగే తెలంగాణలో దేవీ నవరాత్రులను ఒక అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నమాట. సో ఒక్కో రోజు ఒక్కో రూపంలో అమ్మవార్లను అలంకరిస్తూ ఉంటారన్నమాట. అలాగే తెలంగాణలో జమ్మి ఆకులను ఇచ్చిపుచ్చుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకోవడం కూడా ఎంతో ప్రత్యేకత అని చెప్పవచ్చు. జమ్మి ఆకులను పంచుకోవడం వెనుక ఉన్నటువంటి పరస్పర ప్రేమ కానివ్వండి, స్నేహం కానివ్వండి, శుభం కానివ్వండి, ఇదంతా కలగాలనే భావన ప్రతి ఒక్కరికి ఉంటుందన్నమాట. దేవీ నవరాత్రుల భక్తి మాత్రమే కాకుండా మన ఆచారాలను, మన సంస్కృతిని, మన కుటుంబ బంధాలను కూడా గుర్తు చేస్తుంటాయి. బతుకమ్మ పూల అందం నుంచి అమ్మవారి ఆలయాల్లో జరిగే ప్రత్యేక పూజల వరకు ప్రతి వేడుకలో ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మికత అనుభూతి అనేది ఉంటుందన్నమాట. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఇంట సుఖ సంతోషాలు వెళ్ళి విరియాలి. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. సో ప్రతి ఒక్కరు హ్యాపీగా మంచిగా చేసుకోండి. ఎలాంటి ఆడంబరాలకు వెళ్ళకుండా ఒక పద్ధతి ప్రకారమే ముందుకు వెళ్తూ అమ్మవారికి ఎలాంటి హాని కలిగించకుండా, ప్రకృతిని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా మనం పండగ చేసుకొని ప్రశాంతంగా ఉందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం FM Rainbow 101.9 MHz.

0: FM Rainbow 101.9.
1: FM Rainbow 101.9. ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం ఆనందమయం. నిలయంలో సమయం 9:06:20 అవుతుంది. మనం ఉన్నాం మైండ్ఫుల్నెస్లో. సో ఎవ్రీడే మనకు ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురైతాయి, వాటి నుంచి ఎలా మనం తప్పించుకోవాలి, ఎలా వాటి నుంచి బయటపడాలి, ఎలా ప్రశాంతంగా ఉండాలి అనే దాని గురించి మనం ఈ మైండ్ఫుల్నెస్లో మాట్లాడుకుందాం. అయితే చాలామందికి ఏంటంటే ఏకాగ్రత అనేది సరిగ్గా ఉండదన్నమాట. సో ఆ ఏకాగ్రత పెంచుకోవడానికి నా దగ్గర ఒక 5 సూత్రాలు ఉన్నాయి. అది ఏంటంటే, ప్రతిరోజు మనం తగినంత నిద్రపోవటం, మన షెడ్యూల్, అంటే మనం రేపు ఏదైతే వర్క్ చేస్తున్నామో ఆ వర్క్ని ముందు రోజే మనం షెడ్యూల్ చేసి పెట్టుకోవడం, మన ప్రణాళికలు లేని వాటి గురించి ఆలోచించకపోవడం, ఏదైనా ఒక పనిని మనం ఎదుర్కోవాలి అనుకున్నప్పుడు అది ముందే ప్రిపేర్డ్గా చేసి పెట్టుకోవడం, ఉత్పాదకత ఎక్కువగా ఉందని ఉదయం సమయాన్ని వృధా చేయకపోవడం, అంటే ఎలాగో ఇప్పుడు మనకు సమయం ఉంది కదా అని ఆ సమయాన్ని వృధా చేయకుండా మనం ఇంకేదైనా పనిపై బాధ్యతగా చేసుకొని ఒక పనులను క్లిష్టంగా ముందే ఆలోచించడం, మన ప్రణాళిక గురించి, అంటే అనవసరమైన వాటి గురించి ఆలోచించకుండా ఉండి ప్రతిరోజు ముందే మనం ఏదైనా పనిని చేయాలనుకున్నప్పుడు ముందే ఒక ఆ షెడ్యూల్ని ప్రిపేర్ చేసుకోవటం, ఇలా చేస్తూ హ్యాపీగా అన్ని పనులను చేసుకొని తగినంత నిద్రపోతే చాలా బాగుంటుందన్నమాట. సో మీరు కూడా ఈ ట్రిక్స్ పాటించి ఇంకా ఏదైనా చేయలేనివి ఏమైనా ఉన్నా, అలసిపోయినా, సోమరిగా ఉన్నా, ఈ తగినంత నిద్ర తీసుకోవడం, ఏదైనా ముందే ప్రిపేర్ చేసుకోవడం, ఇలాంటివన్నీ ముందు ముందే అడ్వాన్స్డ్గా చేసుకొని హ్యాపీగా నిద్రపోండి. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్.

0: जागते रहो जागते रहो।
1: सिर्फ जागते नहीं सजग रहो।
0: सिर्फ रातों में नहीं जिंदगी के हर मोड़ पर सजग रहना है।
1: अफवाहों से
0: धोखाधड़ी से
1: जागरूक होना है अपने अधिकारों के प्रति
0: अपने जिम्मेदारियों के प्रति।
1: हर सही फैसले की शुरुआत होती है जागरूकता से और जागरूकता की शुरुआत होती है सजग भारत से।
0: सजग भारत
1: जागरूक भारत
0: सशक्त भारत।
1: सुनिए सजग भारत
0: हर सोमवार सुबह 11 बजे सिर्फ FM रेनबो 101.9 पर। सजग भारत
1: जागरूक बनिए
0: सजग रहिए।
2: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం FM రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ విత్ యువర్స్ ఆచి ప్రశాంతి. సో ఈ మైండ్ఫుల్నెస్లో మనం ఎక్కువగా పాజిటివ్గా మైండ్ఫుల్ ప్రాసెస్ గురించి మనం మాట్లాడుకుంటే చాలామందికి స్మైలింగ్ డిప్రెషన్ అనేది బాగా ఉంటుంది ఈ మధ్య. అంటే స్మైలింగ్ డిప్రెషన్ అంటే ఏంటంటే బయటికి సంతోషంగా సరదాగా కనిపిస్తున్నా సరే లోపల మనం కుంగిపోతూ నిరాశగా ఉండటాన్ని స్మైలింగ్ డిప్రెషన్ అంటారు. బలహీనంగా కనిపిస్తాననే భయం, ఇతరులను ఇబ్బంది పెట్టకూడదని చాలామంది ఆ నవ్వు వెనుక బాధను దాచుకుంటారు. వారిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే నిద్ర పట్టకపోవటం, ఆకలి తగ్గటం లేదా బరువు పెరగటం, కొన్ని కొన్ని హాబీలపై ఆసక్తి తగ్గడం, ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ లక్షణాలు అనేవి వాళ్ళలో ఉంటాయన్నమాట. అలాంటి వారు ఏం చేయాలంటే వారికి ఏదైతే బాధ ఉంటుందో వారికి వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి, వాళ్ళకి ఎవరైతే నమ్మకస్తులు ఉంటారో ఫ్యామిలీస్లో కూడా వారితో షేర్ చేసుకుంటే ఈ స్మైలింగ్ డిప్రెషన్ని తగ్గించవచ్చు అన్నమాట. సో మనం లోపల బయటికి ఒకే రకంగా పాజిటివిటీగా ఉంటూ ప్రశాంతంగా ఉంటే అప్పుడు స్మైలింగ్గా ఉంటాం. సో ఇదన్నమాట. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం FM రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంతా.

0: 7 PM every day only on FM Rainbow 101.9. ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హైట్స్. నేను మీ ఆచే ప్రశాంతి. అయితే మీ మైండ్ సెట్ని ఒకే ఒక్క సూత్రంతో మార్చుకోవచ్చు. అదేంటంటే, ఈ పని చేయటం నాకు చేత కాదు కాబట్టి నేను చెయ్యను అని కాకుండా, ఈ పనిని నేను ఎలా చేయాలి, ఎందుకు నేర్చుకోలేను అనే ఆలోచించి మనం మైండ్ సెట్ను మార్చుకుంటే మనం ఖచ్చితంగా మన ఎదుగుదలకు అవసరమైన అన్ని నైపుణ్యాలు మన దగ్గర ఉంటాయి. సో ఒక్కసారి ఆలోచించండి డియర్ లిజనర్స్, నేనేం చెప్తున్నాను అనేది. మనం ఏంటంటే, ఆ పని నాకు రాదు, ఆ పని నా వల్ల కాదు, ఎలా చేయాలో తెలియదు, అందుకే నాకు అది చేత కాదు కాబట్టి నేను నేర్చుకోలేదు అనే మైండ్ సెట్ని మార్చుకుంటే నేను ఈ పనిని చేయగలను అని ఒక్కసారి పాజిటివ్గా ఆలోచించి ఆ పని మీకు రాకపోయినా ప్రయత్నించండి. మీరంటూ మీ ఎదుగుదలకు ఖచ్చితంగా మీ నైపుణ్యానికి అవసరమైనటువంటి స్కిల్స్ మీ దగ్గర ఉంటాయి. మీరు ఇతరులని ప్రతిమలాడాల్సిన అవసరం అస్సలు ఉండదన్నమాట. సో ఇదన్నమాట ఇవాల్టి మైండ్ఫుల్నెస్. ఇవాళ జెన్జీ యువ కానివ్వండి, హలో రెయిన్బో కానివ్వండి, తెలంగాణం కానివ్వండి, మైండ్ఫుల్నెస్ కానివ్వండి, మిమ్మల్ని ఫుల్ ఎంటర్టైన్ చేశానని, మంచి మాటలు చెప్తూ మీకోసం మంచి సాంగ్స్ ప్లే చేశానని నేను అనుకుంటున్నాను. సో ఇవాల్టితో నా షో అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ మీ ముందుకు వస్తాను, త్వరలో వస్తాను, కొంచెం సమయం తీసుకుంటాను, కానీ ఖచ్చితంగా మీకోసం వస్తాను. రెగ్యులర్గా అస్సలు మర్చిపోకుండా, నన్ను కూడా మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హైట్స్. సైనింగ్ ఆఫ్ టుడే, బాయ్ బాయ్. నేను మీ ఆచే ప్రశాంతి.
1: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.